శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 MHz ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 18వ తారీఖు సోమవారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 39 సెకండ్లు. శుభోదయం

0: ఇంతవరకు భక్తిరంజని భక్తి గీతల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సూక్తి ముక్తావళి.
1: లోకంలో ప్రశాంత మనస్సు గల వ్యక్తి ఏ కార్యాన్నైనా సాధించగలుగుతాడు. ప్రశాంత చిత్తం శక్తిని తెలుసుకోవాలన్నా మనం ప్రశాంత మనస్కులే ఉండాలి. మహాత్ములు, సాధుపుంగవులు, మహర్షులు చాలాకాలం మౌనవ్రతంలోనే గడుపుతారు. ప్రశాంత చిత్తం ప్రపంచంలో తనదైన సుఖాన్ని, సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఈ విధమైన ప్రశాంత చిత్తాన్ని కలిగి ఉండాలన్న కొన్ని నియమాలను పాటించడం అత్యవసరం. మానవుని మనస్సు కోతి వంటిది. ఎందుకంటారా, కోతి ఎలాగైతే చంచలమైన చేష్టలు చేస్తుందో అట్లే మనస్సు కూడా చంచలంగా ఉంటుంది. మనస్సును నియంత్రించుకున్న ప్రశాంత మనస్కులై ఉంటే తద్వారా కలిగే సంతోషం అమితమైంది. మనస్సును సరోవరంతో పోల్చవచ్చు. సరోవరంలోనికి ఒక రాయిని వేసినప్పుడు అందులో నీరు అల్లకల్లోలంగా మారుతాయి. అట్లే మనస్సుకు దెబ్బ తగిలినప్పుడు అల్లకల్లోలం ఏర్పడుతుంది. ఇట్టి మనస్సును నియంత్రించడం అవసరం. మనస్సును నియంత్రించుటకు భగవచ్చింతన లేదా మంచి ఆలోచనలు నిరంతరం సాగుతూ ఉండాలి. ఈ శక్తి సత్యసంకల్పంతో ఏర్పడుతుంది. భగవత్ సాక్షాత్కారం ప్రశాంత చిత్తం కలవారికే సాధ్యం. ఇట్టి ప్రశాంతమైన మనస్సును మానవుడు తన బాల్యం నుంచే అలవరుచుకోవాలి. ఎవరైతే తమ బాల్యం నుండే శాంతచిత్తం కలిగి ఉంటారో వారే నిజమైనటువంటి శాంతి కలవారు. వృద్ధాప్యంలో శాంతచిత్తం కలిగిన వారు కొందరు. మానవుడు తన వృద్ధాప్యంలో అశక్తత వల్ల శాంతచిత్తంతో ఉంటాడు. కొన్నేళ్లపాటు విద్యాభ్యాసం చేసి బాల్యంలోనే ప్రశాంతచిత్తాన్ని సాధించలేని వ్యక్తి తన వృద్ధాప్యంలో శాంతిని పొందలేడు. ఇంద్రియములు జయించని వ్యక్తి ప్రశాంతచిత్తం కలిగి ఉండలేడు. భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా ప్రశ్నిస్తాడు, కృష్ణ, మనస్సు చంచలమైనది, శరీర ఇంద్రియములను బాధపెడుతుంది, బలవత్తరమైనది, కనుక దీనిని స్వాధీనమనర్చుకున్నట గాలిని మూటకొట్టేటువంటిది అని భావిస్తాను అన్నాడు. దానికి భగవానుడు, ఓ బహుబలశాలి అర్జున, నిస్సంశయంగా మనస్సు చంచలమైనదే, దాన్ని అడ్డగించుట అసఖ్యమైనదే. అయినప్పటికీ అభ్యాసంతో, వైరాగ్యంతో దానిని కట్టివేయడం సాధ్యం కాగలదు. విషయ వాసనల వైపు పరుగులు తీయడం ఇంద్రియముల యొక్క నిజగుణం. ఒక మంచి శబ్దం లేదా చెడు శబ్దాన్ని విన్న వెంటనే చెవులు ఆసక్తితో వింటాయి. మన కన్నులు ప్రతి వస్తువును చూసేందుకు ప్రయత్నిస్తాయి. ఇక నాలుక గురించి చెప్పనవసరం లేదు. రుచికరమైనటువంటి ఆహార పదార్థాన్ని చూసినా లేదా తలచుకున్నా నోటిలో నీరూరుతుంది. శీతోష్ణముల బాధ చర్మానికి తప్పనిసరిగా కలుగుతుంది. సుగంధాన్నో దుర్గంధాన్నో గాలి మన ముక్కుపుటాలకు అందిస్తుంది. వీటి బాధలను తొలగించేందుకు మనస్సు ప్రశాంతంగా ఉండాలి. మనం జీవితంలో సుఖదుఖాలను సమచిత్తంతో చూడాలి. లేనప్పుడు మనశ్శాంతి ఉండదు అని అంటారు గీతాచార్యుడు. అంచేత మనశ్శాంతిని సాధించుటకు ముందుగా శ్రద్ధగా ఆలోచించాలి. చేసే పనిలో శ్రద్ధ, భక్తి, భగవంతుని పట్ల అనన్యభావం, శరణాగతుడు కావడం, సత్పురుషులతో స్నేహం, మితంగా హితంగా మాట్లాడడం అభ్యసించాలి. దురాశను వదులుకోవాలి. ఇతరుల దోషములను అన్వేషించక, అనవసరంగా మాట్లాడక తమ పనులను శ్రద్ధతో ముగించాలి. ప్రాప

0: నాస్తికమైన వస్తువుల నుండి మనస్సును మరల్చి భగవంతుని వైపు మళ్లించాలి. స్తుతి నిందలను సమానంగా భావించాలి. అట్లు అలవరుచుకోవడం క్షమకరం. అవివేకులు నిందలకు భయపడి వ్యక్తి అవివేక్గా మారే అవకాశం ఉంటుంది. ఏది మంచిదో అది ధర్మమే. ప్రపంచంలో ధర్మాన్ని అనిత్య ప్రపంచంలో ధర్మాన్ని ఆచరించేవాడే తెలివిగలవాడుగా చెప్పవచ్చు.
1: సూక్తిముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: రైతు సోదరులకు నమస్కారం. కిసాన్ వాణికి సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో ఉద్యాన పంటలకు కొత్త సూక్ష్మ జీవ మిశ్రం, ఈ విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రస్తుత పరిస్థితుల్లో రైతాంగం అవగాహన లేకుండా ఎరువులు, పురుగు మందులు, కలుపు మందుల మీద అధిక మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. తద్వారా తక్కువ నికరాదాయం పొందుతున్నారు. అంతేకాకుండా నేల ఆరోగ్యం మరియు వాతావరణం కలుషితం అవుతూ ఉంది. భారత ఉద్యాన పరిశోధన సంస్థ అంటే ఐఐహెచ్ఆర్ బెంగళూరు వారు నిర్వహించిన ఒక సర్వేలో నేలలో ఉండే బ్యాక్టీరియా ప్రధానమైన కూరగాయ పంటలు పండించే నేలల్లో గణనీయంగా తగ్గిపోయినట్లు పేర్కొన్నారు. నేలలో ఉపయోగకరమైన ఈ బ్యాక్టీరియాను పెంపొందిస్తే నేల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి తద్వారా దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. జీవన ఎరువుల మీద రైతులు ఆసక్తి చూపించకపోవడానికి ప్రధాన కారణం అవి నెమ్మదిగా ఫలితాన్ని ఇవ్వడం, సరైన పంటకాలంలో ఇవి లభ్యం కాకపోవడం. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఐఐహెచ్ఆర్ బెంగళూరు వారు ఆర్క్ సూక్ష్మజీవ సమ్మేళనాన్ని అభివృద్ధి చేశారు. దీనిలో నత్రజని స్థిరీకరించారు. బ్యాక్టీరియా, ఫాస్ఫరస్, జింకులను కరిగించుకునే బ్యాక్టీరియా జాతులను మొక్కల పెరుగుదలకు దోహదపడే హార్మోన్లు కలిగి ఉంటాయి. వీటి ఉపయోగాల గురించి తెలుసుకోవాల్సి వస్తే ఆర్క్ సూక్ష్మజీవి సమ్మేళనంలో బ్యాక్టీరియా హార్మోన్లు కలిగి ఉండడం వలన విడివిడిగా వేయాల్సిన అవసరం లేదు. నేలలో వేరు వ్యవస్థ చుట్టూ ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియాలు పరస్పరం ప్రేరేపించుకోవడం వలన వాటి సంఖ్య పెరుగుతుంది. ఈ విత్తన శుద్ధికి నేలకు నర్సరీలో వేసే కోకో పీట్లో కలిపి వాడుకోవచ్చు. కూరగాయ పంటల్లో విత్తనం ద్వారా మొలకెత్తడానికి, విత్తన తేజం అభివృద్ధి చేయడానికి ఇది బాగా తోడ్పడుతుంది. రసాయన ఎరువుల మీద పెట్టే ఖర్చు, ముఖ్యంగా నత్రజని, భాస్వరం ఎరువుల ఖర్చు 20% మేర తగ్గిపోతుంది. తద్వారా కూరగాయల పంటల దిగుబడిలో 10-16% పెరుగుతుంది. ఇక వాడే విధానం విషయానికి వస్తే విత్తన శుద్ధి అంటే 10-20 గ్రాముల సమ్మేళనాన్ని 20 మిల్లీల అన్నం గంజిలో కలిపి చిక్కటి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. 100-200 గ్రాముల విత్తనాలను ఈ ద్రావణంలో ముంచి అన్ని విత్తనాలకు అంటుకునేలా జాగ్రత్త పడాలి. తద్వారా ఈ విత్తనాలను 1 గంట సేపు నీటిలో నానబెట్టి 24 గంటలలోపు విత్తుకోవాలి. కోకో పీట్లో కలిపే పద్ధతి విషయానికి వస్తే 1 టన్ను కోకో పీట్కు 1 కిలో ఆర్క్ సూక్ష్మజీవన సమ్మేళనం సరిపోతుంది. 20 గ్రాముల మిశ్రమాన్ని 1 లీటర్ నీటికి కలిపి రోజ్ క్యాన్లో కోకో పీట్పై చల్లుకోవాలి. ప్రోటీన్లలో పెంచే కూరగాయల నారు కూడా ఇదే విధంగా చేసుకోవాలి. దీనికోసం ఈ మిశ్రమాన్ని ఒక మస్లిన్ గుడ్లో వడకట్టి తద్వారా కోకో పీట్ ట్రేల్లో మొలకెత్తిన 4-5 రోజుల వరకు నారుపైన రోజ్ క్యాన్ చల్లుకోవాలి. ఇక నేలలో వేయడం విషయానికి వస్తే 20 గ్రాముల సమ్మేళనాన్ని 1 లీటర్ నీటిలో కలిపి 4 నాటిన 10వ రోజుకు కూరగాయ పంటల్లో మొక్క పక్కన నేలను కొద్దిగా తవ్వి వేరు వ్యవస్థకు అందేలా వేయాలి. ఈ మిశ్రమాన్ని పలుచని గుడ్డతో వడగట్టి డ్రిప్ ద్వారా కూడా వేసుకోవచ్చు. ప్రధాన పొలంలో 5 కేజీల సూక్ష్మజీవ సమ్మేళనాన్ని 500 కిలోల పశువు ఎరువుతో కలిపి ఎకరా విస్తీర్ణంలో ఉన్న చెట్ల వేరు వ్యవస్థ వద్ద వేసుకోవాలి. పశువుల ఎరువులు కలిపివేయడం అన్న విషయానికి వస్తే 5 కిలోల ఈ సమ్మేళనాన్ని 500 కిలోల పశువుల ఎరువులతో కలిపి వేరు వ్యవస్థకు అందేలా లేదా దుక్కిలో వేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి రసాయనిక ఎరువులతో కానీ సస్యరక్షణ మందులతో కానీ కలిపి వాడకూడదు. చల్లటి పొడి వాతావరణంలో నిల్వ ఉంచుకోవాలి. చిన్నపిల్లలకు దూరంగా ఉంచాలి. ప్యాక్ చేసినప్పటి నుంచి 6 నెలల లోపల వీటిని వాడుకోవాలి. ఇప్పుడు వరి సాగు నీటి యాజమాన్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ప్రస్తుతం వరి పంటకు అధిక నీటిని వినియోగిస్తున్నాం. వరి పంటకు అవసరమైన నీటి కంటే 2 లేదా 3 రెట్ల నీటిని వాడుతున్నాం. మనం పెట్టే నీటిలో 60-70%

భూమిలోనికి ఇంకిపోయి పైరుకు ఉపయోగం లేకుండా వ్యర్థమవుతుంది. ఎక్కువ నీరు పెట్టడం వల్ల వేస్తున్న ఎరువులు నష్టమైపోతున్నాయి. పంట దిగుబడి తగ్గుతూ ఉంది. మన రాయలసీమ జిల్లాల్లో నీటి లభ్యత చాలా తక్కువ. కావున మన ప్రాంతంలో నీటి వృధా చేయడం సరికాదు. వరి మొక్క తేమ నేల నుండి తీసుకున్న నీటిలో కేవలం 5% మాత్రమే తన జీవన క్రియలకు వినియోగించుకుంటుంది. మిగిలిన 95% నీటిని పత్రరంధ్రం ద్వారా బయటికి పంపించేస్తుంది. అందువలన మితమైన మోతాదులో, అంటే 2 సెంటీమీటర్ల నుండి 5 సెంటీమీటర్లు మించకుండా పొలంలో నీటిని నింపితే నీరు పొదుపు అవుతుంది. నత్రజని నష్టం కాదు, కలుపు మొక్కల బెడద తగ్గుతుంది. పిలక సంఖ్యలు పెరగడం వలన దిగుబడి పెరుగుతుంది. వరి పైరుకు వివిధ దశల్లో నీరు ఎంతవరకు పెట్టాలో తెలుసుకుందాం. దమ్ము చేసే సమయంలో, బాగా దమ్ము చేసి ఆకరుదుక్కులో ఎరువులు వేసి చదును చేసే సమయంలో, అంటే మాందోలే సమయంలో, ఈ సమయం నుండి నాట్లు వేసే వరకు 2 సెంటీమీటర్ల వరకు నీరు పొలంలో నిలిచి ఉండాలి. నాటే సమయం విషయానికి వస్తే, నాట్లు వేసేటప్పుడు నేల బురద పొదంలో ఉండాలి. అప్పుడు నాట్లు సరైన లోతుకు వేస్తారు. నీరు ఎక్కువగా ఉంటే మొక్కలు, అంటే నాట్లు లోతుగా వేస్తారు. అందువలన పిలకలు తగ్గి దిగుబడి తగ్గుతుంది. ఇక మొక్కలు స్థిరపడ సమయం విషయానికి వస్తే, నాట్లు పూర్తయిన వెంటనే నీటి లోతు 5 సెంటీమీటర్ల వరకు పెంచి 4 రోజుల పాటు ఉంచాలి. గొంతు దాకా నీరు పెట్టాలి. ఈ విధంగా నీరు పెడితే మొక్క త్వరగా కొత్త వేర్లు తొడుగుతుంది, నిలదొక్కుని కుదురుకుంటుంది. ఇక పిలకలు ఏర్పడే సమయంలో, ఈ సమయంలో 2 సెంటీమీటర్లు మించి నీళ్లు పెట్టకూడదు. మామూలుగా నీరు ఎక్కువైతే మొక్క ఎత్తుగా పెరుగుతుంది, పిలకల సంఖ్య తగ్గిస్తుంది. అట్లానే మడిలో నీళ్లు లేకుండా చేస్తే నేలలో ఆవిరైపోయి పిలకల సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి 2 సెంటీమీటర్ల నీరు మాత్రమే పెట్టాలి. దీనివల్ల వేరు లోపలికి పోయి మొక్కకు బలం చేకూరుతుంది, పిలకలను కొత్తగా ఏర్పరుస్తుంది. అందువలన పిలకలు ఏర్పడేటప్పటి నుంచి కరుకుకు వచ్చేంత వరకు మడిలో 2 సెంటీమీటర్ లోతులో నీళ్లు ఉంటే సరిపోతుంది. కరుకుకు వచ్చినప్పటి నుంచి గింజ గట్టిపడే దశ వరకు 50 నుంచి 60 రోజుల తర్వాత ఈ దశ మొదలవుతుంది. కాబట్టి ఈ దశ 20 నుండి 25 రోజుల వరకు ఉంటుంది. ఈ దశలో పూర్తిగా 5 సెంటీమీటర్ నీటిని ఉంచాలి. ఈ దశలో మొక్క కరుకుకు వచ్చి పోటాకు ఏర్పడి వెన్ను బయటకు వస్తుంది, పూలు విచ్చుకొని నొగరాలుతుంది, తర్వాత గింజ పాలు పోసుకుంటుంది. ఈ దశ అంతా వరికి నీటి సున్నిత దశలు. ఈ దశలో నీటి ఎద్దడి ఏర్పడితే దిగుబడి తగ్గుతుంది. నీరు ఎక్కువైతే మొక్క కాండం పెరిగి వెన్ను సన్నబడి తక్కువ గింజలు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తగా మనం ఈ నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి. గింజ పట్టేటప్పుడు నీళ్లు ఎలా ఉండాలంటే, ఈ దశలో నేలలో తేమ ఉంటే సరిపోతుంది. అప్పటి నుంచి నీరు పెట్టకపోయినా పర్వాలేదు, మడిని ఆరబెట్టాలి. అప్పుడు గింజలు బాగా గట్టిపడతాయి. పైపాటుగా ఈరా వేసే సమయంలో నీరు పలుచగా ఉండాలి, బురద పొదునుగా ఉండాలి. అప్పుడే నేలలో ఎరువు బాగా కలిసి మొక్కకు పడుతుంది. ఈరా వేసిన 36 నుండి 48 గంటల తర్వాత మరలా నీళ్లు పెట్టాలి. ఇప్పుడు చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని రైతు సోదరులు పాటించి తమ పంటల్లో అధిక దిగుబడిని సాధించాలని కోరుకుంటూ రేపటి పొలం కవర్లో మళ్ళీ కలుసుకుందాం.

పొలం కబుర్లు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల ఉంటుంది. ఖరీఫ్ పంటల సాగుకు ముందు చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతుల గురించి డాక్టర్ బి సహజ దేవరెడ్డి, ప్రిన్సిపల్ శాస్త్రవేత్త, వీరి ప్రసంగాన్ని వినవచ్చు. విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. ఈ ఉదయం ప్రసారంలో 9:00 రత్న దీపికావళి ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. ఇందులో భారతరత్న అవార్డు గ్రహీత శ్రీ ఎంఎస్ స్వామినాథన్ గారి గురించి కొన్ని జీవిత విశేషాలు ప్రసారం చేస్తాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్లకు నిన్న లేఖలు రాశారు. జీఎస్టీ ఎక్సైజ్ సుంగం పెంపుతో పొగాకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పెరిగిన పన్నుల ప్రభావంతో మార్కెట్లో కొనుగోళ్లు మందగించాయన్నారు. కొనుగోలు సంస్థలు పరిమాణాన్ని తగ్గించుకోవడంతో రైతులకు నష్టం జరుగుతోందని, దాదాపు 43,000 మంది రైతులు, లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి ప్రభావితమవుతోందని వెల్లడించారు. పెరిగిన పన్నుల విధానాన్ని పునఃసమీక్షించి పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలకు ప్రాధాన్యమిస్తూ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వెంట తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానాన్ని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నిన్న దర్శించుకున్నారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా కూడా విప్తి 24 నుంచి 48 గంటల్లో నిందితులను పట్టుకుంటున్నాము. నేరస్తుడికి తగిన శిక్ష విధించాలి అన్నది కూడా మా మెయిన్ ఎజెండా. దాని మీదనే ఈ రోజు ఫోరెన్సిక్ ని మేము అందరం కూడా ఎక్కువ బలోపేతం చేయడం జరిగింది. ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడంలో కానీ పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైన శిక్షణ పొందడమే కాదు, వాళ్ళు కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని ఈ రోజు నిందితులను పట్టుకోవడం కానీ, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆ నిందితులకి త్వరితగతిన శిక్ష పడే విధంగా ఈ రోజు మా గవర్నమెంట్ పనిచేస్తుంది.
0: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. కొనుగోళ్ల అంశంలో రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సన్నవడ్లకు అదనపు నగదు చెల్లించడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రులు జిల్లాలకు వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిర్మించిన సిమెంట్ రోడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, సంపద సృష్టి ద్వారా రాష్ట ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి తీసుకొచ్చామని మంత్రి పేర్కొంటూ,
2: రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. వాళ్ళు ఎప్పుడైతే వస్తువులు ఉత్పత్తి చేసి అమ్ముతారో దాని మీద జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వస్తే రాష్ట్రానికి వచ్చే షేర్ వస్తుంది, దానివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్ లో 25% ఒక ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన ఎంఓయూ. ఇది కేవలం గవర్నర్ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో వచ్చాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జున్నూరు వేడంగి మట్టపరు గ్రామాల్లో 3,76,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, గ్రామాల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. రహదారు

0: సర్లు డ్రైనేజీ నిర్మాణాలతో పాటు తాగునీరు సాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్ తెలిపారు. గత 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడుల కోసం 117 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా 122,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో హోటళ్లు, హోంస్టేలు, క్యార్వాన్ టూరిజం, హౌస్ బోట్లు, వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలను విస్తరిస్తున్నామని చెప్పారు. జగ్గన్నతోట ప్రభల ఉత్సవం, విజయవాడ ఉత్సవ్, అరకు చలి ఉత్సవ్ వంటి కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి కందల దుర్గేష్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరిగే ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ హాజరై వారోత్సవాల్లో పాల్గొంటారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా 5 కిలోమీటర్ల వాకథాన్ నిర్వహించనుండగా యోగా ధ్యాన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. పెద్ద సంఖ్యలో యువత క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కూడా క్రీడా పోటీలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ యువజన క్రీడా వారోత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యతో పాటు రాజకీయ రంగంలో కూడా యువత ముందుకు రావాలని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బి నాగరాజు అన్నారు. కర్నూలు నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నిన్న సత్కరించారు. విద్యార్థులు చదువులో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ,
1: ఎందుకు కాదు సార్, మీరు స్కూల్లో పోటీ ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, ఇంటర్మీడియట్ లో ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, మీ నిజ జీవితంలో కూడా ఉద్యోగ ప్రస్థానం అయితేనేమి, రాజకీయ ప్రస్థానం అయితేనేమి, ఏ ప్రస్థానం అయినా కూడా మనం మొదలు ఉండాలనే ఆకాంక్షతో ఇక్కడికి ఇష్టపడాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తల్లిదండ్రులుగా మీరు కూడా పిల్లల యొక్క కోరికల మేరకు సపోర్ట్ చేయాలి. ఆ విద్య ద్వారానే మనకు గుర్తింపు వచ్చేది. కాబట్టి ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకుండా బాగా చదువుకుని లేనిపోని ఆలోచన చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.
0: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర పూణేలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించారు. ఈరోజు విద్యార్థులు రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేసేలా దేవాలయాల సందర్శనంతో పాటు పరిశ్రమల అభివృద్ది, సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం వంటి ప్రదేశాలను సందర్శించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎలక్ట్రిక్ బైక్పై పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ పలు కార్యక్రమాల్లో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరులపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఇంధన పొదుపును అలవాటు చేసుకోవాలని కోరారు. పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117700 టోల్ ఫ్రీ నంబర్కు, MyGOV.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మార్కాపురం జిల్లాలోని కంభంలో నిన్న అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల పరిధిలోని 65 మండలాలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. రాయలసీమ కోస్తా ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఈరోజు 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాళ్లు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రొయ్యల మేత ధరలు పెరగడంపై ఆక్వారైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. 2026 జనవరి నుంచి మే మధ్యకాలంలో సోయా, ఫిష్ మీల్ వంటి ముడి సరుకుల ధరలు 20% పైగా పెరిగాయని, దీంతో మేత తయారీ ఖర్చు కిలోకి 31 రూపాయలు పెరిగిందని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఫిష్ మీల్ ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, సోయా దిగుమతులపై ఆంక్షలు సడలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం.

ఈ ఉదయం 7:15 ప్రభాత రేఖల కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో 90వ సంతాల ఆకాశవాణి వివరాలు, చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత బాలుల గేయాలు, స్వీయ కవితలు ఉంటాయి. శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం గారి 7:45 ఉదయరాగం సినిమా పాటలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే, 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి, 8:35 రత్న దీపికావళి, ఇందులో భారతరత్న అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమం, భారత హరిత విప్లవ ప్రఖ్యాతులు, భారతీయ జన్యు శాస్త్రవేత్త మానవతావాది శ్రీ ఎంఎస్ స్వామినాథన్ గారి గురించి కొన్ని విశేషాలు, పాటలు వింటారు. 9:00 హలో ఆకాశవాణి, 10:00 ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 10:15 విజయవాడ కేంద్రం నుంచి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు ఉంటాయి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారం. 3:05 ఢిల్లీ నుంచి ప్రసారమయ్యే ఆంగ్లంలో వార్తలు వినవచ్చు. అనంతరం తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈరోజు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్, భారతీయ పాకశాస్త్ర సంస్థ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అందులో లెక్చరర్ కుమారి డి విష్ణుప్రియ వీరితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన వివరాలు, ఆ తర్వాత అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 6:05 సాయంత్రం ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి, 6:30 90వ సంతాల ఆకాశవాణి వివరాలు, ఆ తర్వాత కేరప ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం. సమాధానాలు ఇచ్చేవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:15 వ్యవసాయ పాఠశాల ఉంటుంది విజయవాడ కేంద్రం నుంచి. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రత్యేక కార్యక్రమం కడప కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుంచి, 8:00

0: గంటలకు చిత్రకుస్మాలు, 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఆ తర్వాత తెలుగులో వార్తలు ఉంటాయి. 8:40 చిత్రకుస్మాలు, 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. స్పాట్ లైట్ 9:15 ఢిల్లీ నుండి. 9:30 ఆపాత మధురాలు, 10 శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. ప్రసార విశేషాలు విన్నారు, ఇక తెలుగులో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. 5 పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్పై 3 తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి గోథెన్బర్గ్లో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో చర్చలు జరిపారు. 2 పర్యటన నిమిత్తం మోదీ నిన్న గోథెన్బర్గ్ చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా స్వీడన్ అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును మోదీకి అందజేశారు. ఒక ప్రభుత్వ అధినేతకు స్వీడన్లో ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ ప్రధానమంత్రి మోదీకి 31 అంతర్జాతీయ గౌరవం. ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఇరు దేశాల నేతలు భారత్ స్వీడన్ సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచడానికి అంగీకరించారు. ఇది ఇరు దేశాల సంబంధాల్లో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ ట్రాన్సిషన్, అంతరిక్షం, ఆవిర్భావ సాంకేతికతలు, రక్షణ, భద్రత, పరిశోధన, ప్రజల మధ్య సంబంధాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు చర్చించారు. ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ తమ ప్రజల ప్రయోజనాల కోసం కొత్త అవకాశాలను గుర్తించాలని కూడా ఇద్దరు ప్రధానమంత్రులు అంగీకరించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యునైటెడ్ నేషన్స్ బహుళ పక్ష సంస్థను సంస్కరించవలసిన అవసరం ఉందని అంటూ బహుళపక్ష వేదికలపై సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా భారత్, స్వీడన్ అంగీకరించాయి. ఈ పర్యటనలో ప్రధానంగా 5 ద్వైపాక్షిక ఆర్థిక లావాదేవీలను రెట్టింపు చేయడమే లక్ష్యంగా జాయింట్ యాక్షన్ ప్లాన్ ఆమోదించారు. భారత్, స్వీడన్ స్ట్రాంగర్ టుగెదర్ టువర్డ్స్ 2047 అనే శీర్షిక కింద రెండు దేశాలు 2027 భారతదేశంలో ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సదస్సు నిర్వహించేందుకు అంగీకరించాయి. 21వ శతాబ్దపు పరిష్కారాలను కలిసి రూపొందించేందుకు ఈ పర్యటనలో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. 2 జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0 ప్రారంభించాయి. కృత్రిమ మేధస్సు, 6G, క్వాంటమ్ కంప్యూటింగ్, లైఫ్ సైన్సెస్ పై దృష్టి సారించేలాగా వర్చువల్ భారత్ స్వీడన్ జాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించారు. 2 అంకుర పరిశ్రమల పర్యావరణ వ్యవస్థను అనుసంధానించేందుకు స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడార్ ను బలోపేతం చేస్తారు. వాతావరణ పరంగా లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీస్ ట్రాన్సిషన్ 3వ దశను ప్రకటించారు. ప్రత్యేకంగా గ్రీన్ స్టీల్, తక్కువ కార్బన్ పారిశ్రామిక పరివర్తనలో సహకారాన్ని విస్తరించారు. రక్షణ భద్రతా సహకారం సాంప్రదాయంగా వచ్చే కొనుగోలుదారు విక్రేత నమాన్ నుంచి దీర్ఘకాలిక పారిశ్రామిక భాగస్వామ్యంగా మార్చారు. పెహల్గాం ఉగ్రతా దాడి తర్వాత స్వీడన్ అందించిన మద్దతుకు ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ చారిత్రాత్మక స్వీడన్ పర్యటన శతాబ్ది ఉత్సవాల జ్ఞాపకార్థం 2 టాగోర్ స్వీడన్ లెక్చర్ సిరీస్ ను ప్రారంభించాయి. స్వీడన్ ఆర్కైవ్స్ లో లభించిన టాగోర్ చేతి వ్రాత ఎపిగ్రామ్ల ప్రతిరూపాలతో సహా విశిష్టమైన కానుకలను 2 ఇచ్చిపుచ్చుకున్నాయి. డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధస్సు రంగంలో మన దేశం సాధిస్తున్న పురోగతిని స్వీడన్ ప్రధానమంత్రి అభినందించారు. యువరాణి విక్టోరియా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వీడన్ రాజు రాణి తరఫున నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గోథెన్బర్గ్ లో ప్రధానమంత్రి ప్రవాస భారతీయులను కూడా కలుసుకున్నారు. మేక్ ఇన్ ఇండియా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ వంటి కార్యక్రమాల కింద భారతదేశంలో

0: మౌనికి నిప్పించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. కోతన్బర్గ్ లో స్వీడన్ కంపెనీల సీఈఓలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్చమైన ఇంధనం ఇతర రంగాల్లో భారతదేశం లోపల తన ఉనికిని మరింతగా విస్తరించుకోవాలని మోదీ స్వీడన్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. భారత్ స్వీడన్ లో ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఆవిష్కరణలు, స్థిరత్వం వంటి ఉమ్మడి విలువల వారసత్వం కలిగి ఉన్నాయని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఏఐ కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరెంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకో సిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
0: తన పర్యటనలో నాలుగో విడతగా ప్రధానమంత్రి ఈ రోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే మూడవ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. భారతీయ ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. అక్కడ రాజు హెరాల్డ్ 5వ రాజు రాణి సోనియాలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే నార్వే ప్రధానమంత్రి జోనాస్ గెహెర్స్టోర్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రెండు దేశాల మధ్య మూడవ భారత నార్డిక్ సభ రేపు జరుగుతుంది. ఈ సదస్సులో మోదీతో పాటు నార్వే ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, ఐస్లాండ్, స్వీడన్ ప్రధానమంత్రులు కూడా పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగ్రెస్ నాయకుడు వీడి సతీష్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీష్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 వంతుల కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. ముఖ్యమంత్రితో పాటు మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో 700 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో ఉన్న అమిత్ షా గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 600 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. నగరంలో సుమారు 128 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించిన మధుర్ డైరీ పాల ప్రాసెసింగ్ ప్లాంట్ను కూడా ఆయన ప్రారంభించారు. అంతకుముందు గాంధీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఎన్ఐడి ప్రాముఖ్యతను అమిత్ షా ప్రత్యేకంగా తెలియజేశారు.
2: ఎన్ఐడి एक प्रकार से रचनात्मकता के आधार पर इनोवेशन और उद्यमिता, ये तीनों को जोड़ने वाला एक संस्थान. जब एनआईडी की स्थापना हुई तब मुझे लगता है कि इसके उद्देश्यों को बहुत अच्छे तरीके से सोचा हो.
0: కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభలో పాల్గొనడానికి స్విట్జర్లాండ్ లో చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. గ్లోబల్ హెల్త్ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనేది ఈ ఏడాది ఇతివృత్తమని నడ్డా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. విద్యార్థులు గమనించాలి, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 26వ తేదీన కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. 4-5 రోజులు అటు ఇటుగా ఈ రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని, రాబోయే 2-3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నిన్న జరిగిన మరో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ను 23 పరుగుల తేడాతో ఓడించింది. ఈరోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు చెన్నైలో తలపడతాయి. విశేషాలు మరొకసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన

0: ప్రకటిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ పైన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 12 సెకండ్లు.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఈనాటి ప్రభాతరేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత 90 వసంతాల ఆకాశవాణి వివరాలు, అనంతరం బాలల గేయాలు, స్వీయ కవితలు, శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం గారి అందించే ఈ కార్యక్రమం, ఈ కార్యక్రమాలుంటాయి. ముందుగా చరిత్రలో ఈరోజు. ఈరోజు మే మాసం 18వ తారీఖు. ఈరోజు జరిగిన సంఘటనలు, జన్మదినాలు, మరణదినాలు, స్పెషల్ డేస్ తెలుసుకుందాం.

ముందుగా సంఘటనలు. పంతొమ్మిది వందల 1912 ఇదే రోజున దాదాసాహెబ్ టోర్నే దర్శకత్వం వహించిన మొదటి భారతీయ చిత్రం శ్రీ పుండలిక్ ముంబైలో ఈ సినిమా విడుదలైన రోజు. ఈరోజు 1917 ఇదే రోజున మొదటి ప్రపంచ యుద్ధం, ఇది 1917 సెలెక్టివ్ సర్వీస్ చట్టం ఆమోదించబడింది.

తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం ఇదే రోజున అపోలో 10 ప్రయోగించబడిన రోజు ఈరోజు అన్నమాట. అపోలో 10 అంటే యునైటెడ్ స్టేట్స్ యొక్క అపోలో కార్యక్రమంలో 4వ మానవ అంతరిక్ష యాత్ర, చంద్రుని చుట్టూ పరిభ్రమించిన 2వ అన్నమాట 2వ మిషన్. ఈ మిషన్ నిర్వాహకుడైన నాసా దీని మొదటి చంద్రునిపై ల్యాండింగ్, అపోలో 11 2 నెలల తర్వాత దీని కోసం ఒక రిహార్సల్స్గా అభివర్ణించడం జరిగింది. దీనిని ఎఫ్ మిషన్గా కూడా పేర్కొన్నారు. ఇది వాస్తవంగా చంద్రునిపై దిగి ల్యాండింగ్ చేయడానికి ముందు అన్ని అంతరిక్ష నౌక భాగాలను ఇంకా విధానాలను పరీక్షించడానికి ఉద్దేశించబడింది అన్నమాట. ఇది ఈ సంఘటన జరిగిన రోజు ఈరోజు. తర్వాత 1974 సంవత్సరం ఇదే రోజున అణ్వాయుధాల పరీక్ష అంటే

0: స్మైలింగ్ బుద్ధా ప్రాజెక్ట్ కింద భారతదేశం తన మొదటి అణ్వాయుధాన్ని విజయవంతంగా పేల్చి అలా చేసిన 6వ దేశంగా నిలిచింది భారతదేశం. ఇంకా ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: 1990లో ఫ్రాన్స్లో సవరించిన టీజీవీ రైలు గంటకు 515.3 కిలోమీటర్స్ వేగంతో కొత్త రైలు ప్రపంచ వేగ రికార్డును సృష్టించిందని చెప్పచ్చు. ఆ తర్వాత 2005లో హబుల్ స్పేస్ టెలిస్కోప్ నుండి తీసిన 2వ ఫోటో, ప్లూటోకు నిక్స్ అలాగే హైడ్రా అనే మరో 2 చంద్రులు ఉన్నాయని ధృవీకరించారు. ఇప్పుడు మనం కొంతమంది జన్మదినాలు తెలుసుకుందాం. 1868 ఇది రోజున రష్యాకు చెందినటువంటి నికోలస్ 2 ఈయన జన్మించిన రోజు ఈరోజు. 1868 మే 18. 1876 ఇదే రోజున హెర్మన్ ముల్లర్ జన్మించారు. వీరు జర్మన్ పాత్రికేయులు, రాజకీయవేత్త, అలాగే జర్మనీ 2వ ఛాన్స్లర్గా కూడా చెప్పుకుంటాం. వీరు జన్మించిన రోజు ఈరోజు, వారి జన్మదినాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే పంతొమ్మిది వందల 9వ సంవత్సరం ఫ్రెడ్ ఫెరీ, వీరు ఇంగ్లీష్ టెన్నిస్ ఆటగాళ్ళు, వీరు జన్మించిన రోజు ఈరోజు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఓకే, 1931వ సంవత్సరం డాన్ మార్టిన్ జన్మించిన రోజు. వీరు అమెరికన్ కార్టూనిస్ట్. ఆ తర్వాత 1933వ సంవత్సరం ఇదే రోజున డాన్ విల్లాన్స్ జన్మించారు. వీరు ఇంగ్లీష్ రాక్ క్లైంబర్ అన్నమాట, బండలు ఎక్కుతారు, పర్వతారోహకులు. వీరు డాన్ విల్లాన్స్, వీరి జన్మదినం ఈరోజు. వీరు జో బ్రౌన్ అలాగే క్రిస్ బోనింగ్టన్లతో కలిసి పర్వతారోహణ చేశారు. వీరు ఎలాగంటే 1951లో బ్రౌన్తో పర్వతారోహణ వృత్తిని ప్రారంభించినప్పుడు, అక్కడ పర్వతారోహణ చేస్తుండగానే విల్లాన్స్ బ్రౌన్ని కలిసినప్పుడు, వారిద్దరు కలిసి ఆ యొక్క కొత్త మార్గంలో ఎలా వెళ్ళాలి అన్నది ప్రయత్నం వాళ్ళిద్దరూ చాలా జాగ్రత్తగా మాట్లాడుకొని ఎన్నో పర్వతాలు వాళ్ళు అధిరోహించినట్టుగా మనం చూడవచ్చు. అలా వాళ్ళు తమ ప్రయాణంలో ఎన్నో పర్వతాలను అలా అధిరోహించడం జరిగింది. వారి జన్మదినం ఈరోజు. ఓకే, ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
2: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్.

0: శుభారంభానికి ప్రారంభం. ఈరోజు మనం స్పెషల్ డేస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ప్రతి సంవత్సరం 18వ తారీఖున మనం తప్పకుండా జరుపుకుంటాం. దీనిని అంతర్జాతీయ మ్యూజియంల మండలి అని కూడా అంటారు. అన్ని మ్యూజియంల గురించి మనం తెలుసుకోవచ్చు, వాటి ప్రాముఖ్యత గురించి అందరికీ తెలియచేస్తాం. అనేక సందర్శన అంటే అనేక మ్యూజియంలు సందర్శించే రోజు ఈరోజు అన్నమాట. ఈ యొక్క ప్రతి సంవత్సరం ఈ యొక్క అంతర్జాతీయ యొక్క మా దీంట్లో ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొంటున్న సవాళ్ళు కూడా ఎన్నో ఉన్నాయి. కొన్ని సందర్భాలు అప్రమత్తంగా కూడా ఉండాలి. ప్రజలలో అవగాహన పెంచడం కోసమే ఈ యొక్క IMD అంటే ఈ రోజున మనము ఒక అవకాశాన్ని అందుకుంటాం అన్నమాట, వారికి అందిస్తూ ఉంటాం. అసలు మొదట అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవము 1977లో ICOM సమన్వయంతో జరిగింది. మ్యూజియంల సృజనాత్మకత ఆకాంక్షలను అలాగే ప్రయత్నాలను మరింత ఏకీకృతం చేయడం, ప్రజల దృష్టిని వారి యొక్క కార్యకలాపాల వైపు ఆకర్షించడం లక్ష్యంగా ఒక వార్షిక కార్యక్రమాన్ని సృష్టించారన్నమాట. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా మ్యూజియంల పాత్రను ప్రోత్సహించడం కూడా జరిగింది. ఎన్ని మ్యూజియంలు ఉన్నాయో కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగా ఒక్కొక్క మ్యూజియంలో ఒక థీమ్కి సంబంధించి ఈవెంట్లను కూడా ఏర్పాటు చేసి అనేకులకు వీటి యొక్క ప్రయోజనాలను తెలియజేస్తూ వచ్చారు. అలాగా మనము 2026లో ప్రపంచం విడిపోయిన ప్రపంచాన్ని ఏకం చేస్తున్న మ్యూజియంలు అన్న నినాదంతో థీమ్తో ఆ యొక్క సంవత్సరం మ్యూజియం జరిగింది. తర్వాత 2022లో మ్యూజియంల శక్తి అన్న మరి థీమ్ను ఏర్పాటు చేసుకున్నాం. ఇలా ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉండేదండి. ఇలా చేసుకుంటూ మనం ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఈ యొక్క మ్యూజియం డే రోజు మ్యూజియంలో ఎన్నో ఉంటాయి కదా, ఎప్పుడో చూడని విషయాలన్నీ ఉంటాయి, తెలియని విషయాలన్నీ కూడా అక్కడికి వెళ్తే తెలియదు. మన పితరులు వాడినటువంటి చాలా వస్తువుల్ని మరి వాళ్ళు ఎలా చదువుకునేవాళ్ళు, ఎలా మరి యుద్ధాలు చేసేవారు, వారి యొక్క వీరత్వం అంతా కూడా ఆ మ్యూజియంకి వెళ్తే మనకు బాగా తెలుస్తుందన్నమాట. అందుకే చాలామంది మ్యూజియంని సందర్శిస్తూ ఉంటారు. ఒక మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎన్నో మ్యూజియంలు ఉంటాయి. అందుకే ఈరోజు అంతర్జాతీయ మ్యూజియం డే. ఈ యొక్క ఏ దేశానికి వెళ్ళినా ఖచ్చితంగా మ్యూజియంని సందర్శిస్తారు. ఎందుకంటే ఆ దేశ భౌగోళిక పరిస్థితులే కాకుండా ఆ దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ మరి పరిస్థితులు, రాజకీయంగా కాకుండా రాజ్యాన్ని పరిపాలించిన రాజులు వాళ్ళ యొక్క మరి వారసత్వం అంతా కూడా మనం తెలుసుకోవాలంటే మ్యూజియంకి కంపల్సరిగా వెళ్ళాలన్నమాట. ఆనాటి నాటకాలు, సంగీతం, సాంప్రదాయం, నృత్యాలు, ఇలా వివిధ విభాగాలలో ఎలాంటి మరి దేశాల్లో విభాగంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఉండేది, ఇవన్నీ కూడా మనకు తెలిసొస్తాయన్నమాట మ్యూజియంకి వెళ్తే. అలా ఒక్క దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశ యొక్క సంస్కృతి మొత్తం మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం ఎంతో మరి జ్ఞానోదయం పొందగలం. కాబట్టి ఈరోజు అందుకే అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈరోజు అంతర్జాతీయంగా మ్యూజియం డేని మనము జరుపుకుంటున్నాం అన్నమాట కదా. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మ్యూజియాన్ని సందర్శించండి. ఈరోజు మ్యూజియం ఒక మండలి అని చెప్పచ్చు, కాబట్టి తప్పకుండా మనం వెళ్ళాలి. ఓకే అండి, ఇంతవరకు మనము చరిత్రలో ఈరోజు విన్నాం కదా, ఇప్పుడు మనం ఒక ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ IAS వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
0: ఇప్పుడు మనం 90 సంవత్సరాల ఆకాశవాణి గురించి కొన్ని వివరాలు విందాం. భారతదేశంలో

0: క్రమబద్ధమైన ప్రసార సేవ అనే ఆలోచన 1926లో మొదటిసారిగా రూపుదిద్దుకుంది. భారత ప్రభుత్వం, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ మధ్య కుదిరిన ఓ ఒప్పందం ద్వారా ఇది కార్యరూపం దాల్చింది. ఆ తర్వాత మరి ఈ ఒప్పందం కార్యరూపం దాల్చిన తర్వాత బొంబాయి రేడియో స్టేషన్ 1927లో జూలై 23న ప్రారంభించారు. అయితే ఊహించిన విధంగా ఈ యొక్క కంపెనీ దివాలా చేయడం జరిగింది. తర్వాత 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనే పాత పేరుతో స్థానంలోనే ఆల్ ఇండియా రేడియో వచ్చిందన్నమాట. ప్రసార రంగం నవంబర్ 1937లో కమ్యూనికేషన్స్ విభాగానికి బదిలీ చేయబడింది. ఇలా అభివృద్ధి చెందుతూ వచ్చినటువంటి సమాచారం భారతదేశంలో ప్రసార రంగానికి అసలైన పురోగతిని 2వ ప్రపంచ యుద్ధంతో వచ్చింది అని మనం నమ్ముతాం, మనకు తెలుసు. అలా ఈ కార్యక్రమాలు, ఇందులో ప్రసారం చేసే కార్యక్రమాలు ఎంతోమందిని ఆకట్టుకోవాలన్న ఉద్దేశంతో ఎన్నో సవరణలు చేస్తూ వచ్చారు. కార్యక్రమాలు సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం, వివిధ రకాల ప్రసారాలలో ఉన్నత ప్రమాణాలను సాధించడం కోసం, మంచి కార్యక్రమాలను, దానికి తగిన ప్రతిభను, ఈ విషయాలన్నీ కూడా అందించాలంటే చాలా మనకు విభాగాలు ఉండాలి. ప్రజలకు వినోదాన్ని ఇవ్వాలి, విజ్ఞానాన్ని ఇవ్వాలి అని సమర్థవంతమైన ఆకర్షణీయమైన మరి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. సంగీతం, సంస్కృతి, సమకాలీన విషయాలు, సాహిత్యంపై నేపథ్యం అభిరుచిని పెంపొందించడానికి, అలాగే సైన్స్, వ్యవసాయం, కుటుంబ సంక్షేమం, ప్రజా సంబంధాలు, వీటితో నైపుణ్యం కలిగిన కార్యక్రమాలు నిపుణులతో ఏర్పాటు చేసి ప్రసారం చేయడం కోసం ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియో సృష్టించబడింది. ఈ యొక్క దీంట్లో నిపుణులైన వారితో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రసారం చేయడం జరిగింది. ఇలా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అద్భుతమైన పురోగతిని సాధించింది ఆకాశవాణి తిరుపతి, ఆకాశవాణికే. మరి అందులో భాగం కూడా మన తిరుపతి అని కూడా చెప్పచ్చు. 1947లో ఇది 6 ప్రసార కేంద్రాల సహాయంతో దేశంలోని 2.5% ప్రాంతాన్ని మాత్రమే, 11% జనాభాను మాత్రమే కవర్ చేస్తూ వచ్చేదన్నమాట. ఆ తర్వాత అలాగా సాగినటువంటి ఇది మొత్తం జనాభాలో 99.19% చేరువవుతుంది. ఈరోజు ఆకాశవాణి 23 భాషలలో 179 మాండలికాలలో కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తోంది. మరి విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలలో అవగాహన పెంచడం, ఇలాంటి లక్ష్యాలను ఆకాశవాణి కేవలం మీడియా సంస్థగా కాకుండా సామాజిక మార్పు సాధనగా నిలబెట్టాయన్నమాట. కాబట్టి ప్రస్తుతం భారతదేశ జాతీయ ప్రసార సంస్థగా, అగ్రశ్రేణి ప్రజాసేవ ప్రసార సంస్థగా, తన స్థాపన నుండి ప్రజలకు సమాచారం అందించడానికి, విద్యావంతులను చేయడానికి, వినోదాన్ని అందించడానికి సేవలు అందిస్తుంది ఆకాశవాణి. తన నిదాంతమైన బహుజన హితాయ, బహుజన సుఖాయ, దీనికి అనుగుణంగా సేవలు మరింత విస్తృతంగా అందిస్తోంది. ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణి కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు విందాం బాలల గేయాలు, స్వీయ కవితలు. సమర్పణ శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం.
2: కవితా శీర్షిక వేసవి సెలవులు. వేసవి సెలవులు ఎంతో హాయి, జాగ్రత్తలతో సందడి చేయి. చెరువులు బావులకు వెళ్ళొద్దు, చెట్లు గోడలు దూకద్దు, అపరిచితులను కలవద్దు, తినుబండారాలు తినవద్దు. పార్కులు జూలు చూడాలి, విహారయాత్రలు చేయాలి, గ్రంథాలయాలకు వెళ్ళాలి, ప్రదర్శనశాలలను చూడాలి. శీతల పానీయాలు తాగొద్దు, ఐస్ క్రీములు తినొద్దు, కొబ్బరి నీళ్లు తాగాలి, పుచ్చకాయలను తినాలి. అమ్మా నాన్నల మాట వినాలి, అవ్వాతాతలకు కబుర్లు చెప్పాలి, సోదరులు

తో కలిసి ఆడాలి, బంధువులను గౌరవించాలి. వేసవి సెలవులు ఎంతో హాయి, జాగ్రత్తలతో సందడి చేయి. కవితా శీర్షిక చిట్టి గొడుగులు. గొడుగులమ్మా గొడుగులు, చిట్టి పొట్టి గొడుగులు, చూడ చక్కని గొడుగులు, ముచ్చటైన గొడుగులు, నీడనిచ్చు గొడుగులు, తడవనీయని గొడుగులు, అవ్వకి నచ్చిన గొడుగులు, తాత మెచ్చిన గొడుగులు, అమ్మ పొగిడిన గొడుగులు, నాన్న కొన్న గొడుగులు, రంగురంగులా గొడుగులు, మాకిష్టమైన గొడుగులు. కవితా శీర్షిక జలసిరులు పొంగిద్దాం. జలమే కదా మొక్కలకి జీవాధారం, జలమే కదా జీవులకు ప్రాణాధారం. నీటిని వృధా చేస్తే భవిష్యత్తు అంధకారం, నీటిని పొదుపు చేస్తే బ్రతుకంతా బంగారం. ప్రతి బిందువు ఒడిసి పడితే జగమంతా సౌభాగ్యమయం, ప్రతి బొట్టు దాచిపెడితే ధరణి అంతా హరితమయం. ప్రతి చుక్కను చక్కబెడితే పుడమి అంతా అమృతమయం. విజ్ఞతతో మనమందరం నిర్మిద్దాం ఇంకుడు గుంతలు, రక్షిద్దాం నీటి వనరులు, అరికడదాం నీటి కరువులు, పొంగిద్దాం జలసిరులు. కవితా శీర్షిక రంగుల పువ్వులు. మల్లెపువ్వు నేనంట, తెలుపు రంగు నాదంట. చామంతి పువ్వు నేనంట, పసుపు రంగు నాదంట. గులాబీ పువ్వు నేనంట, ఎరుపు రంగు నాదంట. కనకాంబర పువ్వు నేనంట, నారింజ రంగు నాదంట. శంకు పువ్వు నేనంట, నీలం రంగు నాదంట. కవితా శీర్షిక పిల్లి. గోడమీద పిల్లి, మియాం మియాం పిల్లి, మీసమున్న పిల్లి, మృదువైన పిల్లి, ముద్దు లొలుకు పిల్లి, గాజు కళ్ళ పిల్లి, తోక ఊపు పిల్లి, ఎలుక కొరకు పిల్లి, గోడ దూకే పిల్లి, పాలు కొరకు పిల్లి, పరుగెత్తే పిల్లి, పెరుగు కొరకు పిల్లి, పైన దూకే పిల్లి, అలికిడి వింటే పిల్లి, చప్పుడు చేయిని పిల్లి, పట్టుకుంటే పిల్లి, పారిపోయే పిల్లి. కవితా శీర్షిక అమ్మఒడి. కోయిల రాగం మాకిష్టం, చిలక పలుకు మాకిష్టం, నెమలి పించం మాకిష్టం, రెక్కల గుర్రం మాకిష్టం, ఆవు పాలు మాకిష్టం, అమ్మ బువ్వ మాకిష్టం, తీయని పెరుగు మాకిష్టం, కమ్మని వెన్న మాకిష్టం, పచ్చని చెట్టు మాకిష్టం, చెరువు గట్టు మాకిష్టం, మూగ జీవులు మాకిష్టం, వర్షపు చినుకు మాకిష్టం, కాగితపు పడవ మాకిష్టం, గాలిపటం మాకిష్టం, తుమ్మిద అంటే మాకిష్టం, పూలవనం మాకిష్టం, పచ్చని మడి మాకిష్టం, చదువుల బడి మాకిష్టం, దేవుని గుడి మాకిష్టం, అమ్మ ఒడి మాకిష్టం. కవితా శీర్షిక పడవ. గబగబ సాగెను నా చిట్టి పడవ, జరజర పారెను నా బుజ్జి పడవ, మలుపులే తిరిగెను నా చిన్ని పడవ, పల్టీలు కొట్టెను నా కత్తి పడవ, అలలపై ఊగెను నా రెక్కల పడవ, బోల్తా పడి లేచెను నా తొంటరి పడవ. కవితా శీర్షిక స్నేహం చేద్దాం రా. ఉడతా ఉడతా మాతో జత కడతావా, గింజలు నీకు దండిగా ఇస్తాము. చిలుకా చిలుకా మాతో జట్టు కడతావా, పండ్లు నీకు మెండుగా ఇస్తాము. పిచ్చుకా పిచ్చుకా మాతో మచ్చిక చేస్తావా, విత్తులు నీకు మొత్తం ఇస్తాము. నెమలీ నెమలీ మాతో చెలిమీ చేస్తావా, పూల రెక్కలు ఎక్కువగా ఇస్తాము. అందరూ మాతో స్నేహం చేస్తే విందులు పసందుగా పెడతాము. స్నేహధర్మం బాలల కథ. తొండమనాడు గ్రామంలో 10వ తరగతి చదువుతున్నాడు రమేష్, అరుణ్ మంచి స్నేహితులు. అరుణ్ క్రమం తప్పకుండా పాఠశాలలకు వెళ్ళి బాగా చదివేవాడు. రమేషు పాఠశాలకు ఎగ్గొడుతూ సరిగా చదవకుండా అశ్రద్ధ చేసేవాడు. అరుణ్ చాలాసార్లు రమేష్కి చెప్పేవాడు, పాఠ

విషయాలకు క్రమం తప్పకుండా రమ్మని అరుణ్ మాటలు పెడచెవని పెట్టేవాడు రమేష్. అరుణు చాలాసార్లు ప్రయత్నం చేశాడు. ఎలాగైనా రమేష్ని చదువుపై ఏకాగ్రత పెట్టించాలని. కానీ ఎంత ప్రయత్నించినా బూడిదలో పోసిన పన్నీరు అయ్యేది. రమేష్ తోటల్లో తిరగడం, స్థానిక ఆటలు ఆడుతూ సమయాన్ని వృధా చేస్తూ కాలం గడిపేవాడు. 10వ తరగతి సామాచరిక పరీక్షలు ఇంకా 3 నెలల వ్యవధే ఉంది. రమేష్ని ఎలాగైనా మార్చాలని ఒకరోజు, "చూడు రమేష్, ఇప్పుడు మనది చదివే వయసు. సమయాన్ని వృధా చేస్తే మరలా తిరిగిరాదు. మన తల్లిదండ్రులు మనం గొప్పగా ఉండాలని ఎన్నో ఆశలతో చదివిస్తున్నారు. కనుక వారి ఆశలను మనం నెరవేర్చి మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఇకనైనా నాతో మా ఇంటికి రా, ఇద్దరం కలిసి చదువుకుందాం" అని గట్టిగా చెప్పాడు అరుణ్. ఆ మాటలకి కోపం తెచ్చుకొని, "నువ్వు చదవాలనుకుంటే చదువు, నాకు చదవమని నీతులు చెప్పకు. నిన్ను చదవమని నేను బలవంతం చేస్తున్నానా? నాకు ఎలా చదవాలో బాగా తెలుసు. ఇక నీ పని నువ్వు చూసుకో. ఇంకెప్పుడూ చదువు చదువు అని చెప్పకు" విసురుగా అని వెళ్ళిపోయాడు రమేష్. అరుణ్ ఇంక చేసేదేమీ లేక పరీక్షలు సమీపిస్తుండటంతో చదువులో నిమగ్నమైపోయాడు. సామాచరిక పరీక్షలు రానే వచ్చాయి. పరీక్షల్లో రమేష్ పక్కనే అరుణ్ పడ్డాడు. అరుణ్ పరీక్షలు బాగా రాస్తున్నాడు. రమేష్ చదవకపోవడం వలన దిక్కులు చూస్తూ సమయం వృధా చేస్తున్నాడు. అది గమనించిన అరుణ్ రమేష్ పరీక్షలో తప్పకూడదని తన దాంట్లో చూసి రాసుకోమని సైగలు చేశాడు. తనకేం అవసరం లేదంటూ తల తిప్పుకున్నాడు రమేష్. చేసేదేమి లేక తన పాటికి తాను పరీక్షలు రాసేశాడు అరుణ్. పరీక్షలు జరగడం అయిపోయాయి. ఫలితాలు రానే వచ్చాయి. పాఠశాల ప్రథమ స్థానంలో అరుణ్ ఉత్తీర్ణత సాధించాడు. రమేష్ అన్ని పరీక్షల్లో తప్పాడు. అరుణ్ వాళ్ల నాన్న ఉద్యోగరీత్యా బదిలీ కావడంతో తొండమనాడు గ్రామం నుండి నెల్లూరికి వాళ్ల కుటుంబం వెళ్ళిపోయింది. 15 సంవత్సరాలు గడిచిపోయింది. పై చదువుల్లో పడి రమేష్ని కలవలేకపోయాడు అరుణ్. పై చదువులు పూర్తయ్యి ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నికయ్యాడు అరుణ్. మొదటి ఉద్యోగ నియామకం తన సొంత గ్రామం తొండమనాడు ప్రాథమిక పాఠశాలలో వచ్చింది. ఎంతో ఆనందంగా ఉద్యోగంలో చేరాడు. మొదట ఆ గ్రామ సర్పంచ్ని కలిశాడు. అటుగా వెళ్తున్న ఓ 5 ఏళ్ల పిల్లాణ్ణి పిలిచాడు అరుణ్. "బాబు, నీ పేరేంటి? ఎవరి కొడుకువి?" అని అడిగాడు. "నా పేరు అరుణ్. నేను రమేష్ వాళ్ల కొడుకుని" అని పిల్లవాడు చెప్పాడు. "రమేష్ వాళ్ళ అబ్బాయివా? అరే, నా పేరే పెట్టారే. మీ నాన్న ఎలా ఉన్నాడు?" ఆశ్చర్యంతో అడిగాడు అరుణ్. "మా నాన్న లేడుగా, నా చిన్నప్పుడే చనిపోయాడు" అమాయకమైన కళ్ళతో చెప్పాడు ఆ పిల్లవాడు. ఒక్కసారి పాదాల క్రింద భూమి కంపించినట్టు అనిపించింది అరుణ్కి. "ఏమైంది రమేష్కి?" వణుకుతున్న స్వరంతో అడిగాడు సర్పంచ్ని. 10వ తరగతి తప్పడంతో వాళ్ల నాన్న రమేష్ని పనిలో పెట్టేశాడు. చెడు సావాసాలు ఎక్కువై చెడు అలవాట్లకు బానిసయ్యాడు. అతిగా మద్యం తాగేవాడు. వాళ్ల నాన్న ఎన్నిసార్లు మందలించినా వినలేదు. రమేష్కి 20 ఏళ్ళు వచ్చాయి. తాగడం మానలేదు. కనీసం పెళ్లి చేస్తే మారుతాడని పెళ్లి చేసేశాడు. రమేష్ వాళ్ల నాన్న ఆర్థికంగా చితికిపోయి అప్పుల బాధ ఒక పక్క, కొడుకు చెడిపోతున్నాడని బాధ మరొక పక్క, అనారోగ్యంతో మంచం పట్టాడు. రమేష్కి కొడుకు పుట్టాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక అతికా తాగడంతో ఆరోగ్యం క్షీణించింది. రమేష్కి కడుపులో పేగులు బాగా దెబ్బతినడంతో ఇంక ఎంతో కాలము రమేష్ బతకడని డాక్టర్లు చెప్పేయడంతో పశ్చాత్తాప పడ్డాడు. చదువుకునే వయసులో చదవనందుకు, నువ్వు చెప్పినా విననందుకు ప్రాయశ్చిత్తంగా తన కొడుకుకి నీ పేరు పెట్టుకున్నాడు. కొడుకుకు 3 ఏళ్ల వయసులో అనారోగ్యంతో రమేష్ చనిపోయాడు. కొడుకు చనిపోయాడని దిగులతో వాళ్ల నాన్న అసలే అనారోగ్యం కారణంగా కన్నుమూశాడు. రమేష్ భార్య కూలి పని చేసుకుంటూ పుట్టెడు దుఃఖంతో కొడుకుని చదివించుకుంటోంది. ప్రతిక్షణం నిన్ను, నీ స్నేహాన్ని గుర్తు తెచ్చుకుంటూ రమేష్ కుమిలిపోయేవాడు. చివరి క్షణంలో నిన్ను చూడాలని, నిన్ను క్షమాపణ అడగాలని ఆశపడ్డాడు. నువ్వు పై చదువులో ఉన్నావని, తన పరిస్థితి తెలిస్తే నీ చదువు పాడవుతుందని కలవాలనే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. నిట్టూరుస్తూ చెప్పాడు సర్పంచ్. రమేష్ కథ విన్న అరుణ్ కళ్ళు చెమర్చాయి. రమేష్ కొడుకుని ఎత్తుకుని ఆ పిల్లవాణ్ణి తలను

0: గుండెలకు హత్తుకుంటూ దత్తత తీసుకొని ప్రయోజకుణ్ణి చేయాలని దృఢనిశ్చయంతో భారమైనటువంటి హృదయంతో ముందుకు నడిచాడు అరుణ్. నైతిక విజయం, బాలల కథ. గోమతీ రాజ్యాన్ని విక్రమార్కుడు పరిపాలించేవాడు. ప్రజలకు ఏ కష్టం రానియకుండా జనరంజకంగా పాలిస్తూ అందరి మన్ననలు పొందేవాడు. తన రాజ్యం సుభిక్షంగా ఉండాలని ఎప్పటికప్పుడు అన్ని శాఖలతో సమావేశమై ప్రజల కష్టాలను తెలుసుకుంటూ సమస్యలను పరిష్కరించేవాడు. ఒక్కోసారి మారువేషంలో ప్రజల్లోకి వెళ్ళి వారి ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకొని మంత్రి ద్వారా తీర్చేవాడు. ప్రజలందరూ విక్రమార్కుని పరిపాలనలో ఆనందంగా జీవించేవారు. విక్రమార్కునికి తన ప్రజల శ్రేయస్సే ముఖ్యం. ఇతర రాజ్యాలపై యుద్ధం చేసి ఆక్రమించాలనే ఆలోచన ఉండేది కాదు. అలాగని తన రాజ్యంపై ఎవరైనా యుద్ధానికొస్తే ధైర్యంగా ఎదుర్కొని తరిమేవాడు. ఏనాడూ యుద్ధంలో ఓటమి చవిచోళ్లేదు. చుట్టూ ఉన్న రాజ్యాల రాజులు విక్రమార్కుడితో గెలవలేమని గోమతి రాజ్యంపై కన్నెత్తి చూసేవారు కాదు. ఒకరోజు గోమతి రాజ్యంలో సగం మందికి ప్రజలకి సైనికులకి ఒక వింత వ్యాధి సోకింది. విక్రమార్కుడు ఆందోళన చెందాడు. వెంటనే తన రాజ్యంలోని వైద్యులకు ఆ వింత వ్యాధిని నయం చేయమని ఆదేశించాడు. ఎంత వ్యయమైనా నయం చేయమని చెప్పాడు. వైద్యులు ఆ వింత వ్యాధి నయం చేసే పనుల్లో తలమునకలయ్యారు. ఇంతలో గోమతీ రాజ్యాన్ని ఎలాగైనా ఆక్రమించాలని, గతంలో 5 సార్లు విక్రమార్కుని చేతిలో ఓడిపోయిన పొరుగు శాకుంతల రాజ్యం రాజు దేవసేనుడు ఈసారి ఎలాగైనా గెలవాలని కంకణం కట్టుకుని యుద్ధానికి వస్తున్నట్టు తన వేగుల ద్వారా విక్రమార్కునికి వర్తమానం పంపాడు. తన రాజ్యంలో సగం మందికి ప్రజలకి సైనికులకి వింత వ్యాధి సోకిన తరుణంలో యుద్ధం ఎలా వెళ్లాలని ఆలోచనలో పడ్డాడు విక్రమార్కుడు. తన ప్రజలకి వైద్యం చేయిస్తూ తన రాజ్యాన్ని కాపాడుకోవడమే తన ముందున్న కర్తవ్యం. యుద్ధానికి తగిన సంఖ్యాబలం లేకపోయినా గెలవకపోతే తన ప్రజలు వారికి బానిసలుగా బ్రతకాలని మొక్క ఊని ధైర్యంతో యుద్ధానికి మిగిలిన సైన్యాన్ని సన్నద్ధం చేశాడు విక్రమార్కుడు. విక్రమార్కునికి దేవసేనుడికి మధ్య భీకర యుద్ధం జరిగింది. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో దేవసేనుడి చేతిలో విక్రమార్కుడు మొదటిసారిగా ఓడిపోయాడు. దేవసేనుడి ఆనందానికి హద్దుల్లేవు. ఎప్పుడూ వాడని విక్రమార్కుడు ఈసారి ఎందుకు ఓడాడన్నదే దేవసేనుడి సందేహం కలిగింది. వెంటనే వేగుల ద్వారా కారణం తెలుసుకోమని ఆదేశించాడు దేవసేనుడు. ఓటమికి గల కారణం తెలుసుకున్న వేగులు చెప్పిన మాటలు విని దేవసేనుడు ఆశ్చర్యపోయాడు. తను రాజ్యాన్ని ఆక్రమించాలనే ఆకాంక్షతో ఇన్నాళ్ళు ఆలోచించానే కాని ఏ రోజు ప్రజల శ్రేయస్సును కోరలేదని, విక్రమార్కుడు ప్రజల శ్రేయస్సు చూస్తూ కూడా యుద్ధంలో వీరోచితంగా పోరాడాడని గ్రహించాడు. వెంటనే విక్రమార్కుడిని కలిసి, విక్రమార్క, యుద్ధం చేయడమంటే శత్రు రాజుల్ని ఓడించడమే కాదు, ప్రజల శ్రేయస్సును కూడా చూడాలని నీవు నిరూపించావు. తగిన సంఖ్యాబలం లేకున్నా ప్రజలు సైనికులు వింత వ్యాధితో బాధపడుతున్నా వారికి వైద్యం చేయిస్తూనే నాతో యుద్ధానికి తలపడ్డావు. నిజమైన వీరుడివి నీవే. ఈ యుద్ధంలో నీవు ఓడిపోయినా నైతిక విజయం నీదే. కనుక నీ రాజ్యాన్ని నీకే ఇచ్చేస్తున్నాను. ఇంకెప్పుడూ ఏ రాజ్యంపై యుద్ధం చెయ్యను. నా రాజ్యంలో ప్రజలను సుభిక్షితంగా చూసుకుంటాను అని చెప్పి గోమతి రాజ్యాన్ని విక్రమార్కుడికి అప్పగించి వెనుతిరిగి వెళ్ళిపోయాడు దేవసేనుడు. ఈ విషయం తెలుసుకున్న పొరుగు రాజ్యాల రాజులు, రాజు అంటే యుద్ధం చేసేవాడే కాదు, తన రాజ్యంలో ప్రజల శ్రేయస్సును కోరేవాడని తెలుసుకుని యుద్ధాలు చేయడం మానుకొని తమ ప్రజల శ్రేయస్సు కోసం పరిపాలన చేయసాగారు.
1: ఇంతవరకు ప్రభాత రేఖల కార్యక్రమంలో బాలలు, బాలల గేయాలు, స్వీయ కవితలు శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం గారు అందించిన ఈ స్వీయ కవితలు ఇంతవరకు విన్నారు.

ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ఉదయరాగం సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా ఈ పాట వినండి.

యంగ్ ఇండియా సినిమా నుంచి కార్తిక్ శ్రావణ భార్గవి పాడిన ఈ పాట ఇప్పుడు విందాం. దాసరి నారాయణరావు గీత రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

ఖుషి సినిమా నుంచి పాట విన్నారు కార్యక్రమంలో. ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమంలో తర్వాత విందామా హరిహరన్ సైంధవి పాడిన ఈ పాట. సినిమా పోలీసోడు

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: నిన్న పాట విలన్ సినిమా కోసం బెన్నీ డయల్ దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాటది. ఈ పాటకు వేటూరు గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఉదయరాగం సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 8:15 అవుతుంది. ఇక కొంచెంసేపట్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే. వార్తల అనంతరం తిరిగి 8:35 రత్నదీపి కావళి కార్యక్రమంలో కలుసుకుందాం.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning, I'm Shagun Chopra. The headlines. Prime Minister Narendra Modi holds bilateral talks with his Swedish counterpart Ulf Kristersson.

0: జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో ప్రకాశం జిల్లాలోని గుండమాల పంచాయతీ అవార్డు సాధించింది. కేంద్ర పంచాయతీరాజ్ ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులలో ఆంధ్రప్రదేశ్లోని 5 పంచాయతీలు అవార్డులను దక్కించుకున్నాయి. కేంద్రం ప్రకటించిన ఈ అవార్డుల్లో స్వావలంబన పూర్వక మౌలిక వసతుల సాధన విభాగంలో కొత్తపట్నం మండలంలోని గుండమాల పంచాయతీ 3వ ర్యాంకులో నిలిచి అవార్డు దక్కించుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను ప్రోత్సహించేందుకు చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలను ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతులకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10% ఎన్రోల్మెంట్ పెంపునకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10 తరగతుల్లో 104,093 మంది విద్యార్థులు ఉన్నారు. 10% అదనపు లక్ష్యం అంటే 10,409 మందిని అదనంగా చేర్చాలి. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఇప్పటి వరకు 95,430 మంది విద్యార్థులను చేర్పించి 83.34% నమోదు సాధించారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. 1 నెల 1 గ్రామం పేరుతో ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 7వ తేదీన ప్రారంభించారు. అద్దంకి మండలం ధర్మవరంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సూరావారిపల్లిలో మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న వెలుగుండ ప్రాజెక్టు టన్నెల్లో పనుల పురోగతిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రిమ్మల రామానాయుడు 5వ తేదీన పరిశీలించారు. తొలుత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అనంతరం రాత్రి అంతా టన్నెల్లోనే ఉండి పనుల పురోగతి, పనులు జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టును 2026 సీజన్ కల్లా పూర్తి చేసి నీరు అందిస్తామని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం 2వ తేదీన జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన ఒంగోలులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం, వ్యవసాయ శాఖలపై విస్తృతంగా చర్చ సాగింది. తాగునీటి సరఫరా అంశంపై జరిగిన చర్చలో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది వెలుగొండ నుంచి ప్రజలకు సాగు తాగు నీరు అందిస్తామని చెప్పారు. న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయటం కోర్టుల లక్ష్యమని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ వై లక్ష్మణరావు అన్నారు. మార్కాపురం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 2వ అదనపు సివిల్ కోర్టును 2వ తేదీన వారు ప్రారంభించారు. నూతన కోర్టు ప్రారంభోత్సవ అనంతరం ఏర్పాటు చేసిన సభలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతన కోర్టు ఏర్పాటుతో ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుతాయన్నారు. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను 2వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అభినందించి నగదు పురస్కారాలను అందించారు. జిల్లాలో 590కి పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులకు, మండల స్థాయిలో టాపర్లుగా నిలిచిన 31 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు బహుకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేయడం ద్వారానే ఈసారి 10 ఫలితాల్లో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా 4వ స్థానంలో నిలిచిందన్నారు. గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. 15వ తేదీన ఆయన సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాలకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జాతీయ పాఠ్యపుస్తకాల పంపిణీ 8వ తేదీ నుంచి ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖాధికారి రేణుక తెలిపారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచనా వ్యాఖ్యానం ఎంవిఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

ఈనాటి రత్నదీపిక వళి కార్యక్రమంలో భారతరత్న అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమం వింటాం. భారత హరిత విప్లవ పితామహుడు, అలాగే భారతీయ జన్యు శాస్త్రవేత్త, మానవతావాది శ్రీ ఎంఎస్ స్వామినాథన్ గారి గురించి తెలుసుకుంటూ కొన్ని దేశభక్తి గీతాలు విందాం.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఎంఎస్ స్వామినాథన్, మంకొంబు సంబశివన్ విస్వామినాథన్ పూర్తి పేరుది. వీరు ఒక భారతీయ జన్యు శాస్త్రవేత్త, మొక్కల పెంపకందారులు, అంతేకాదు నిర్వాహకులు, మానవతావాది. స్వామినాథన్ గారు హరిత విప్లవానికి ప్రపంచ నాయకులు అని చెప్పచ్చు. గోధుమ పంట, వరి పంటల్లో అతిగా దిగుబడినిచ్చే రకాలను పరిచయం చేయడంలో, అంతేకాకుండా మరింత అభివృద్ధి చేయడంలో కూడా ఆయన నాయకత్వం, ఇంకా వారి పాత్రగాను భారతదేశంలో హరిత విప్లవానికి ప్రధాన రూపశిల్పిగా ఆయన పిలుస్తూ ఉంటారు. ఎంఎస్ స్వామినాథన్, వారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఒక దేశభక్తి గీతం విందాం.

స్వామినాథన్. 1925 ఆగస్టు 7 మద్రాస్ ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన జనరల్ సర్జన్ అయినటువంటి ఎంకే సాంబశివన్, అలాగే పార్వతి తంగమ్మల్ సాంబశివన్ల 2వ కుమారుడు. 11 ఆయనకి 11 ఉన్నప్పుడు వారి తండ్రి మరణించిన తర్వాత స్వామినాథన్ను వారి సహోదరుడు మరి పోషించేవారు. వారి తల్లిదండ్రులు తంజావూరు నుండి వలస వచ్చినవారు. వారు 2వ తరం వారసులు కాబట్టి కేరళలోని అలప్పుజ జిల్లా మన్కొమ్ముకు చెందినవారు కాబట్టి అందువల్ల వాళ్ళకి ఆ పేరు వచ్చింది. స్వామినాథన్ స్థానిక ఉన్నత పాఠశాలలో, అంటే క్యాథలిక్ లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల చదువుకున్నారు. అక్కడ 15 మెట్రికులేషన్ చేసిన తర్వాత చిన్నప్పటి నుంచి ఆయనకి వ్యవసాయం, ఆ తర్వాత రైతులతో మమేకమయ్యేవారు. విస్తృత కుటుంబం, ఆ వరి మామిడి కొబ్బరి పండించేవారు వాళ్ళ కుటుంబంలో. తర్వాత కాఫీ వంటి ఇతర రంగాలకు కూడా ఆయన విస్తరించడం జరిగింది. పంటల ధరలలోని హెచ్చుతగ్గులు తన కుటుంబంపై చూపే ప్రభావాన్ని, అలాగే వాతావరణం, తెగుళ్ళు పంటలకు ఆదాయాలు కలిగించే వినాశనాన్ని కూడా అతను చూస్తూ గమనిస్తూ వచ్చారు. ఇలా ఉన్న సమయంలో వాళ్ళ అమ్మవాళ్ళు నువ్వు వైద్యం, అంటే డాక్టర్ కావాలని కోరుకోవడం జరిగింది. అందుకనేసి ఆయన దాని మీదే దృష్టి ఉంచారు. ఆయన జంతు శాస్త్రంలో ఉన్నత విద్యను కూడా ప్రారంభించారు. కానీ 2వ ప్రపంచ యుద్ధ సమయంలో 1943 బెంగాల్ కరువు ప్రభావం వల్ల ఉపఖండం అంతటా బియ్యం కొరత చూశాడు. ఇక భారతదేశానికి తగినంత ఆహారం ఉండేలా చూడటానికి తన జీవితాన్ని అంకితం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అతని కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ వైద్యం, ఇంజనీరింగ్ చాలా అక్కడ ప్రతిష్టాత్మకంగా పరిగణించబడే ఆ యుగంలో ఆయన వ్యవసాయాన్ని ఎంచుకున్నారండి. ఇప్పుడు ఒక పాట విన్న తర్వాత మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

స్వామినాథన్ గారు, నార్మిన్ బోర్లాగ్తో కలిసి రైతులు ఇంకా ఇతర శాస్త్రవేత్తలతో ఒక ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రభుత్వ విధానాల మద్దతుతో ఆయన చేసిన కృషి 1960లో భారతదేశం పాకిస్తాన్ల కరువు వంటి పరిస్థితుల నుండి కాపాడడం జరిగింది. ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ, దాన్ని ఐఆర్ఆర్ఐ అంటారు, డైరెక్టర్ జనరల్గా ఆయన నాయకత్వం వహించి వ్యవసాయ రంగంలో అత్యున్నత గౌరవాలలో ఒకటిగా గుర్తించబడిన మొదటి ప్రపంచ ఆహార బహుమతిని 1987లో ఆయనకు అందించడంలో కీలక పాత్ర పోషించింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఆయనను ఆర్థిక జీవావరణ శాస్త్ర పితామహుడు అని కూడా పిలిచారు. ఆయనకు 2024లో భారత గణతంత్ర అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఆయనకు ప్రదానం చేశారు. అయితే దీనికంటే ముఖ్యంగా స్వామినాథన్ గారు బంగాళదుంప, గోధుమ, వరి ఈ పంటలకు సంబంధించి మరి సైటోజెనెటిక్స్, అయోనైజింగ్ రేడియేషన్, అలాగే రేడియో సెన్సిటివిటీ ఇలాంటి రంగాల్లో ప్రాథమిక పరిశోధనలకు దోహదపడ్డారు. ఆయన పగ్వాష్ సమావేశాలు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ మరి కన్జర్వేషన్ ఆఫ్ నేచర్కు అధ్యక్షుడిగా ఆయన ఉండడం జరిగింది. 1999లో 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన 20 మంది ఆసియా వ్యక్తులు టైమ్ జాబితా, ఆ టైంలో ఆ జాబితా గాంధీ గారు అలాగే ఠాగూర్ గారులతో వాళ్ళతో 3 భారతీయులతో ఆయన ఒకరని చెప్పాలి. స్వామినాథన్ గారు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, మరి ఆ తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డుతో సహా అనేక అవార్డులు ఆయన సొంతం చేసుకున్నారండి. అలాగే 2004 సంవత్సరంలో వీరు

0: జాతీయ రైతు కమిషన్ అధ్యక్షత వహించడం జరిగింది. అయితే ఈయన భారత వ్యవసాయ వ్యవస్థను మెరుగుపరచడానికి సుదూర మార్గాలను సిఫార్సు చేసింది. ఆయన తన పేరు మీద ఒక పరిశోధన సంస్థను కూడా స్థాపించారు. పర్యావరణానికి హాని కలగకుండా నిరంతరం ఉత్పాదకత అనే తన దార్శనికతను వివరించడానికి ఆయన 1990 మరి ఎవర్గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని సృష్టించారు. అప్పటి వరకు ఈ పదాన్ని గురించి ఎవరంతగా పట్టించుకోలేదు, కానీ ఆయన ఎవర్గ్రీన్ అన్న రెవల్యూషన్ అనే పదాన్ని ఎవర్గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని సృష్టించారు. 2007 ఆ తర్వాత 2013 మధ్య ఒక పర్యాయం ఒకసారి భారత పార్లమెంటుకు నామినేట్ చేయబడ్డారు. తన పదవీ కాలంలో ఆయన భారతదేశంలో మహిళా రైతులను గుర్తించి వారు గుర్తింపు కోసం ఆయన ఒక బిల్లు కూడా ప్రతిపాదించారు. ఓకే, మరి స్వామినాథన్ గారు ఇంకా చాలా పనులు చేశారు. ఆ పనులన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక పాట విందాం.
1: Do you love your mommy and daddy?
2: Why not?
1: So that

స్వామినాథన్ గారు నెదర్లాండ్స్లోని వాగినింగెన్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క జన్యుశాస్త్రం ఆ సంస్థలో 8 నెలల పాటు యునెస్కో ఫెలోగా ఉన్నారు.

అక్కడి నుంచి యునైటెడ్ కింగ్డమ్. 1950లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం వ్యవసాయ పాఠశాలలో ప్లాంట్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుకోవడానికి వెళ్ళారు. 52లో సోలానం ప్రజాతి అలాగే ట్యూబరేరియం విభాగంలో కొన్ని జాతులలో జాతుల భేదం అలాగే పాలి ప్లాయిడి స్వభావం అనే తన థీసిస్కి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని సంపాదించారు. ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి అయినటువంటి ఎల్ఎఫ్ బ్రెయిన్తో ఒక వారం పాటు ఆయన అక్కడ ఉండడం జరిగింది. గ్రామీణ దేశంలో

ఫ్రాన్సిస్కు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని సంపాదించారు. ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి అయినటువంటి ఎల్ఎఫ్ బ్రెయిన్తో ఒక వారం పాటు ఆయన అక్కడ ఉండడం జరిగింది. గ్రామీణ దేశంలో అతని అనుభవాలు స్వామినాథన్ను అతని తర్వాత సంవత్సరాలు ప్రభావితం చేశాయి వారిని. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళారండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అక్కడ 15 నెలల పాటు యునైటెడ్ స్టేట్స్లో గడిపారు స్వామినాథన్ గారు. అక్కడ మరి యుఎస్డిఏ బంగాళాదుంప పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ సహాయపడడం జరిగింది. అలాగా చేసిన తర్వాత భారతదేశానికి ఆయన వచ్చారు. భారతదేశంలో తన స్వదేశంలో మార్పు తీసుకురావాలి అని ఆయన స్వామినాథన్ గారు తన అధ్యాపక పదవిని తిరస్కరించేసి ఇక్కడికి 1954 ప్రారంభంలో భారతదేశానికి తిరిగి వచ్చేశారు. అప్పుడు ఆయన చేసినటువంటి ఆ యొక్క రీసెర్చ్కి తగిన ఉద్యోగాలు భారతదేశంలో లేవు. ఆ తర్వాత ఆయన నిరాశపడక కటక్లో అతను కృష్ణస్వామి రామయ్య గారు ప్రారంభించిన ఇండికా జపోనికా వరి సంకీర్ణ అరే సంకరీకరణ కార్యక్రమంలో ఆయన కూడా ఉన్నారన్నమాట. ఆ అనుభవం ద్వారా గోధుమలలో తన భవిష్యత్ పనిని ప్రభావితం చేసుకుంటూ వచ్చారు. ఇలా రోజురోజుకి ఆయన ఎంతో ఉత్తీర్ణత సాధిస్తూ భారతీయ పరిస్థితులకు మరింత అనుకూలంగా ఉండేలా ప్రయోగాలలో ధాన్యాన్ని మరిన్ని మార్పులు చేసుకుంటూ వచ్చారన్నమాట. అంతేకాకుండా కొత్త గోధుమ రకాలను కూడా ఆయన విత్తారు పంటలలో. అయితే 1970 తన నోబెల్ బహుమతిని స్వీకరించడానికి కొద్దిసేపటి ముందు నార్మన్ బోర్లాగ్ స్వామినాథన్కు ఇలా రాశారన్నమాట. హరిత విప్లవం ఒక సామూహిక కృషి, దాని అద్భుతమైన అభివృద్ధికి సంబంధించిన ఘనతలలో అధిక భాగం భారతీయ అధికారులు, సంస్థలు, శాస్త్రవేత్తలు, రైతులకు దక్కాలి. అయితే మెక్సికన్ మరగుజ్జు మొక్కలలోని సంభావ్య విలువను మొదట గుర్తించినందుకు ఆ ఘనతలో చాలా భాగం మరి మీకే దక్కాలి డాక్టర్ స్వామినాథన్ గారు అంటూ రాస్తూ, ఒకవేళ ఇది జరగకపోయి ఉంటే గనక బహుశా ఆసియాలో హరిత విప్లవం జరిగి ఉండేది కాదేమో అని వారు ఒక ప్రకటన వెలువరించి ఇది ఒక రాతపూర్వక ప్రకటన పంపించారన్నమాట. అలాగా భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్తలు, జన్యు శాస్త్రవేత్తలు మరి గుర్దేవ్ కృష్, అలాగే దిల్బాగ్ సింగ్ అత్వాల్ వంటి వారు వీరి కోసం ఎక్కడలేనిటి గణనీయమైన కృషి చేసి భారత ప్రభుత్వం 1971 ఆహార ఉత్పత్తిలో భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా ప్రకటించడం జరిగింది. వీరి కృషి ఎంతైనా ఉందని ఈ విషయంలో చెప్పచ్చు అన్నమాట. భారతదేశం మరియు స్వామినాథన్ ఇప్పుడు ఆహార లభ్యత, ఆకలి, పోషణ వంటి ఇతర తీవ్రమైన సమస్యలను కూడా పరిష్కరించగలిగారు. ఇతను 1954 నుండి 1972 ఈ మధ్య ఐఏఆర్ఐ ఇందులో ఆయన పనిచేశారు. ఇలా ఆయన కృషి భారతదేశంలో మనం చెప్పుకుంటూ పోతే ఇంత అంత కాదండి. ఆయన మరి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఐఏఆర్ఐలో అణు పరిశోధన ప్రయోగాలను కూడా స్థాపించారు. తర్వాత మరి 2004 ఆయన ఏర్పాటైన జాతీయ రైతు కమిషన్, దీనికి స్వామినాథన్ గారు అధ్యక్షుడుగా ఉన్నారు. హరిత విప్లవం యొక్క శాశ్వత ప్రభావం ఆధారంగా వీరు రూపొందించిన ఎవర్ గ్రీన్ విప్లవం అనే పదం మానవాళికి అవసరమైన స్థిరమైన ఉత్పాదకతలో నిరంతర పెరుగుదలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన చదువుతున్నప్పుడు మరి 1951 ఆయన వివాహం చేసుకున్నారు. మీనా స్వామినాథన్ను ఆయన వివాహం చేసుకున్నారు. తర్వాత తమిళనాడులో మరి చెన్నైలో నివసిస్తూ వచ్చారు. వారికి కుమార్తెలు సౌమ్య స్వామినాథన్, మరి ఆమె కూడా మరి పీడియాట్రిషియన్ డాక్టర్, ఆమె మధుర స్వామినాథన్. తర్వాత కుమార్తె వీరు ఆర్థికవేత్త. తర్వాత నిత్య స్వామినాథన్, ఈమె కూడా మరి గ్రామీణాభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన గొప్ప శాస్త్రవేత్తగా మిగిలారన్నమాట. ఎక్కువగా ఈయన్ని ఆకర్షించింది గాంధీ గారి జీవితం అని చెప్పాలి. ఆయన రాసుకుంటూ వచ్చారు. అలాగే రమణ మహర్షి గారి జీవితం కూడా ఈయన్ని బాగా ప్రభావితం చేసిందని చెప్తారు. వారి కుటుంబానికి చెందిన 2000 ఎకరాలలో వారు 1/3 వినోబావే ఆశయానికి విరాళంగా ఇచ్చారు మన స్వామినాథన్ గారు. 2011 ఒక ఇంటర్వ్యూలో ఆయన తాను చిన్నప్పుడు స్వామి వివేకానంద గారిని అనుసరించాను అని చెప్పారన్నమాట. ఆయన శాస్త్రీయ వృత్తి చెప్పాలంటే ముఖ్యంగా

బంగాళదుంప మీద ఆయన ఎక్కువ పరిశోధనలు కూడా చేశారు, వరి మీద ఎక్కువ చేశారు, గోధుమ పంట మీద ఎక్కువ చేశారు. రేడియేషన్, ఇందులో వృక్షశాస్త్రం, దీనికి సంబంధించిన విషయాలు చాలా కనుగొన్నారు ఆయన. ఇలా ఆయన ఎన్నో మరి చేశారండి. ఆయన చేసిన సేవలకు ప్రభుత్వం, మరి భారత ప్రభుత్వం గుర్తించి ఆయనకు ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అందించడం జరిగిందన్నమాట. కాబట్టి ఆయనకి పద్మశ్రీ 1967 సంవత్సరం ఆయనకి ఇవ్వడం జరిగింది. తర్వాత 1971 రామోన్ మెగసే అవార్డు, అలాగే 1972 పద్మభూషణ్, తర్వాత 1987 ఆహార ప్రపంచ ఆహార బహుమతి కూడా ఈయనకే వచ్చింది. 1989 పద్మవిభూషణ్ అవార్డ్, 2024 భారతరత్న అవార్డ్ ఈయన సొంతమైందని చెప్పాలి. సో మనం ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తి గురించి తెలుసుకున్నాం. భారతరత్న అవార్డు గ్రహీత, గొప్ప వ్యక్తి అనేటువంటి ఎంఎస్ స్వామినాథన్ గురించి ఈనాటి రత్న దీపికావళి కార్యక్రమంలో చాలా విషయాలు తెలుసుకున్నాం.

0: ఈనాటి రత్నదీపికావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు మనం హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమాన్ని వినబోతున్నాం. ఈ కార్యక్రమానికి డయల్ చేయవలసిన నెంబర్స్ 224-6605, 224-6606, ఎస్టీ కోడ్ 0877. ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో
1: సార్. నమస్తే సార్.
0: నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు?
1: రాపూర్ సార్. హలో.
0: హలో.
1: నారాయణ నా పేరు.
0: చెప్పండి, ఏ పాట కావాలండి?
1: రంగం రావుడు సార్.
0: అందులో
1: వానొచ్చే వర్దొచ్చే పాట.
0: ఓకే అండి, పాట విందాం. మీ కాల్ మీది కాల్ కట్ అయిపోయింది.

0: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
3: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
4: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
3: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
4: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
3: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
4: వింటూ ఉండండి 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
5: నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. ఓకే, హలో.
6: హలో, నమస్తే సార్.
5: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? వెంకటమ్మ. వెంకటమ్మ ఏ ఊరు? వెంకటమ్మ అవునా అమ్మా?
6: చెప్పమ్మా.
5: హలో, ఈ వెంకటమ్మ ఇంకో లైన్ కూడా బ్లాక్ చేసేసిందే.

0: हेलो हेलो हेलो హలో
1: నమస్తే మేడం, బాగున్నారా?
0: బాగున్నామండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఏ ఊరండి?
1: తిరుపతి మేడం, తిరుపతి నుంచి వాసుదేవరెడ్డి మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి, వాసుదేవరెడ్డి గారు బాగున్నారా మీరు?
1: మేము చాలా బాగున్నాం మేడం, మీరు ఎట్లున్నారు?
0: చెప్పండి, ఏ పాట కావాలి?
1: ఖుషీ చిత్రంలో అమ్మాయి సన్నగా అరనవ్వి నవ్వగా మతి తప్పే కొర్రాడే మంచాడు పడ్డానులే, ఆ పాట కావాలి మేడం.
0: మరి పాడేసావుగా, ఇంకా
1: ఏమేడం
0: చాలే. పాట పాడేసావు కదా, బాగా పాడావు.
1: బాగా పాడానా? నచ్చిందండి మీకు,
0: సరే,
1: నచ్చిందంట.
0: వేరే వేరే కాలర్తో మాట్లాడి వేరే పాట విందామా?
1: ఈ పాట ఏంటి మేడం?
0: ఈ పాట నువ్వు పాడేసావు కదా, నువ్వు పాడేసావు కదమ్మా.
1: లేదు మేడం, కొంచెం పాడాను, మీకు ఎట్టుందో నచ్చిందో నాకు లేదని పాడాను.
0: మరి నచ్చేసింది కాబట్టి ఇక పాట చాలు, ఇంకా ఇంకా ఎక్కువ ఎందుకు వింటాం?
1: సరే సరే, దయచేసి ప్లీజ్ మేడం, ఏంటి పాట?
0: సరే, ఓకే. శ్రోతల పేరు చెప్పండి. ఇంతకీ ఆ ఖుషీ సినిమా లేదు మన దగ్గర ప్రస్తుతానికి.
1: లేదా ఆ పాట? సరే, జరేది కోరుకుంటా. మాపల్లెలో గోపాలు
0: ఉంది
1: చిత్రంలో
0: ఉందండి.
1: సరే ఏంటి అయితే ఉంటే

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptylettersatgmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: GRP జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. GRP జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ 16-30 May 1-30 జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
4: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
2: GRP జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. GRP జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: నెక్స్ట్ కాలర్ చూసేద్దామా? హలో,
7: నమస్కారం మేడం.
6: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
7: రఘునాథ.
6: రఘునాథ, చెప్పండి రఘునాథ గారు, ఏ పాట కావాలి?
7: పెళ్లి కానుక మేడం. పెళ్లి కానుక.
6: పెళ్లి కానుక.
7: వాడుక మరచేత వేళ.
6: ఓకే, అందరు పాత పాటలు అడుగుతున్నారు. ఇక్కడ నుంచి నెక్స్ట్

0: టైం ఫోన్ చేసే వాళ్ళందరూ కూడా కొత్త పాటలు అడగండి, ఓకే?
1: సరే మేడం.
0: పెళ్ళి కానుక
1: నాగేశ్వరరావు ది సరోజాదేవి.
0: చూస్తున్నా చూస్తున్నా. అందులో ఏ పాట అండి? వాడుక. ఓకే అండి, మరి పాట విందామా?
1: మంచిది మేడం.
0: ఓకే, బాయ్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ

0: ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466 05. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక, కేర్ ఆఫ్ ఆకాశవాణి.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
2: నెక్స్ట్ కాలర్. హలో, ఆకాశవాణి వింటున్నారు మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో. హలో హలో హలో హలో ఆకాశవాణి, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పమ్మా, ఏ పాట కావాలి?
3: పరుగు మూవీలో.
2: ఓకే,
3: ఏదన్నా సాంగ్ ఏంటి మేడం?
2: ఏదో ఒక పాటనా?
3: కోరుకున్న శ్రోతలు మేడం.
2: చెప్పమ్మా.
3: పాలరాజు, శోభారాణి, దేవి అని, అంజలి, శుద్ధ, సాయి, వెంకట లక్ష్మమ్మ, పుణ్యవతి, నది, శ్రీ ప్రసన్న లక్ష్మి, మీకోసం కూడా మేడం, అందరి కోసం మేడం.
2: పాట విందామా మరి?
3: ఓకే మేడం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

మరి రైతుల బాధలు తీరాలంటే మారుతున్న కాలంతో పోటీపడి వ్యవసాయం చేయడమే. మరి ఈ బృహత్ కార్యంలో మారుతున్న నూతన వ్యవసాయ విజ్ఞానాన్ని అందించేందుకు తిరుపతి ఎఫ్ఎం అందిస్తోంది ప్రతిరోజు సాయంత్రం 7:15 కు కిసాన్ వాణి రైతన్నల కోసం.

0: నెక్స్ట్ కాలర్ చూసేద్దాం. హలో హలో, ఆకాశవాణి అండి. హలో
1: హలో
0: హలో
1: మేడం, గుడ్
0: ఆకాశవాణి.
1: మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం నేను నన్ను గుర్తుపట్టలేదా మేడం?
0: గుర్తుపట్టా, పేరు చెప్తే.
1: మేడం నా పేరు ఝాన్సీ మేడం, పుత్తూరు కోటలో జాబ్ చేస్తూ ఉంటానని చెప్పాను కదా మేడం ఇంతకుముందు.
0: అవును ఝాన్సీ, బాగున్నావా?
1: బాగున్నాను మేడం, చాలా రోజుల తర్వాత చేస్తున్నాను మేడం మళ్ళీ నేను.
0: ఎందుకని?
1: అంటే లైన్ కలవట్లేదు కదా మేడం, మీరే చెప్పారు కదా మేడం కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వమని.
0: ఓ థ్యాంక్ యూ సో మచ్.

0: దానికోసం మేడం.
1: ఓకే, వెరీ గుడ్ మా. ఏ పాట కావాలి?
0: మేడం మీ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగుంటాయి మేడం, ప్రతి ఒక్కటి.
1: రోజు వింటావా?
0: వింటాను మేడం, నేను జాబ్కి వెళ్ళిన తర్వాత అయితే వినలేను, బట్ వచ్చాక వింటూ ఉంటాను మేడం.
1: ఓ, మార్నింగ్?
0: మార్నింగ్ కూడా వింటూ ఉంటాను మేడం.
1: గుడ్. ఓకే, ఇప్పుడు ఏ పాట?
0: నాకు జుమ్మన్ దినాదంలో ఏం చెక్కగున్నావురో అనే పాట ఉంది కదా మేడం, అది కావాలి మేడం.
1: ఎందుకు
0: వినాలనిపిస్తుంది మేడం?
1: ఓకే ఓకే, తప్పకుండా.
0: కోరుతున్న శ్రోతలు మేడం,
1: చెప్పండి.
0: మధుజ్యోతి, శివశ్రీ, సుభాష్ని, తర్వాత రేవతి, గీత, సత్య, మనీష, తర్వాత శిరీష, హాసిని, వీళ్ళందరి కోసం మేడం.
1: వీళ్ళంతా ఎవరు
0: మేడం? ఫస్ట్ లో చెప్పింది వచ్చి మా మేడమ్స్, తర్వాత మిగతా వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ మేడం.
1: ఓ నైస్. ఓకే మా.
0: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
1: బాయ్ బాయ్.

0: మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
1: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
2: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
2: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
3: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హలో ఆకాశవాణి, నెక్స్ట్ కాలర్ చూసేద్దాం. హలో హలో
5: హలో
4: హలో ఆకాశవాణి అండి.
5: హలో నమస్కారం అండి.
4: నమస్కారం అండి, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: నేను మోహన్. ఏమి రావు?
4: చెప్పండి. చూస్తున్నామండి. ఏం చేస్తుంటారు మీరు? ఉందండి ఆ సినిమా. అందులో మీరు అడిగిన పాట రాయింది కదా?
5: రాయిని ఆర్థిక చేసిన రాముడి పాట.
4: ఓకే అండి, పాట విందామా?
5: విందామండి.
4: ఓకే.

ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్ ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం హాస్యాన్ని పండించేవారు.

0: కమెడియన్.
1: ఏమిటి అప్పుడు నీకు ఐడియా?
0: దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం, ఆకర్షణ, అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
2: హలో ఆకాశవాణి 107.5 103.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో
3: హలో నమస్తే మేడం.
2: నమస్తే అమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? బాగున్నారండి, మీరు బాగున్నారా? చెప్పండి.
3: నా పేరు మంజుల మేడం, 35 ఎల్లంపల్లి.
2: ఓకే మంజుల గారు, ఏం చేస్తున్నారు?
3: వంట చేస్తున్నాను మేడం.
2: వంట చేస్తున్నారు? ఇంకా పొలంలోకి వెళ్ళలేదా?
3: టిఫిన్ అయిపోయింది, భోజనానికి రెడీ చేస్తాను మేడం.
2: ఓకే చెప్పండి, ఏ పాట కావాలి?
3: మహాసంగ్రామంలో నుంచి పాట కావాలి మేడం.
2: మహాసంగ్రామం, మహాసంగ్రామం ఎప్పుడు సినిమా అది? మహానగరం కాదు, మహాసంగ్రామం. ఓకే లేదండి, మరి ఇంకేదన్నా అడుగుతారా?
3: ముందడుగులో కూడా చూడండి మేడం.
2: ముందడుగా అందులో వేసి ఏ పాట?
3: దాంట్లో నాకు ఒక శ్రీమతి కావాలి, ఆ పాట అయింది మేడం.
2: ఓకే తప్పకుండా వినిపిస్తానండి.
3: శ్రోతలు మేడం, మంజుల, శ్రీనివాసులు, పవన్ కుమార్, భరత్ కుమార్, రూప, పావని, కార్తీక్, రాజు, సాత్విక, విరాట్.
2: సరే మీరు అడిగిన పాట ఇందులో కాదే, ముందడుగులో.
3: ముందడుగులోనే మేడం.
2: ఇక్కడ లేదు అంటే
3: అది కూడా సోమవారం మేడం.
2: అవునా? ఓకే ఇంకొకటి తీస్తున్నాను. ఓకే అండి, మరి ఉందండి, తీస్తా. ఉందామా పాట మరి?
3: విందాం మేడం. బాయ్ మేడం.
2: బాయ్.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఇంతవరకు హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి జె నిర్మల. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. కొంచెంసేపట్లో ప్రకటించిన కార్యక్రమం, మరికొంచెం సేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి
1: సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. పశ్చిమాసియా ప్రాంతంలో రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. ముఖ్యంగా ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న ఘర్షణాత్మక పరిస్థితులు అంతర్జాతీయ చమురు మార్కెట్ను కుదిపేస్తుండగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రపంచానికి అవసరమైన ముడి చమురులో అధిక భాగం పశ్చిమాసియా దేశాల నుంచే సరఫరా అవుతుండటం, అలాగే ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% హర్ముజ్ జలసంధి ద్వారానే జరగడం వల్ల అక్కడి యుద్ద పరిస్థితులు ప్రపంచ దేశాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. యుద్దం మరింత విస్తరించే పరిస్థితులు కనిపిస్తుండటంతో చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, సముద్ర రవాణా మార్గాలపై దాడులు జరిగే ప్రమాదం పెరిగింది. దీంతో ముడి చమురు సరఫరా ఒక్కసారిగా తగ్గిపోతుందనే భయంతో అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే బ్యారెల్ చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రతరమవుతోంది. ఈ ప్రభావం భారతదేశంపై మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే భారత్ తన ఇంధన అవసరాల్లో దాదాపు 85% పైగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. చమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరగడం సహజం. దాంతో

0: రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్య ప్రజలకు అందని స్థాయికి చేరుకునే ప్రమాదముంది. కూరగాయల నుంచి కిరాణా సరుకుల వరకు, వ్యవసాయ ఉత్పత్తుల నుంచి పరిశ్రమల ముడిసరుకు వరకు ప్రతిదానిపై ఈ ప్రభావం పడుతుంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల తయారీ రంగం, సేవారంగం, రవాణా రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. దేశ జీడీపీ వృద్ది రేటుపైన ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. ఇదే సమయంలో చమురు దిగుమతుల కోసం భారత్ మరింత ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి రావడంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతే దిగుమతుల ఖర్చు మరింత అధికమవుతుంది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు 10 ముఖ్యమైన సూచనలు చేశారు. ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాలుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు ఇంధనాన్ని అత్యంత బాధ్యతతో వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వ్యక్తిగత వాహనాలను ఉపయోగించాలని, చిన్న చిన్న అవసరాల కోసం కూడా కార్లు, బైకులు వినియోగించే అలవాటును తగ్గించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహానగరాలు, పెద్ద పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యతో పాటు ఇంధన వృధా కూడా అధికంగా జరుగుతోందని, దీనికి పరిష్కారంగా ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థలను ఎక్కువగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు, లోకల్ ట్రైన్లు వంటి రవాణా వ్యవస్థలు తక్కువ ఇంధనంతో ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగలవని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని అన్నారు. ఒకే కార్యాలయం, ఒకే విద్యాసంస్థ, ఒకే ప్రాంతానికి వెళ్లేవారు కారు పూలింగ్ విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. 4 వ్యక్తులు 4 వాహనాల్లో వెళ్లడం కంటే ఒకే వాహనంలో ప్రయాణించడం ద్వారా భారీగా ఇంధనాన్ని ఆదా చేయవచ్చని తెలిపారు. ఇది కేవలం ఇంధన పొదుపుకే కాకుండా ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యాన్ని కూడా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
1: సర్కార్ భీ లగాతార్ యే ప్రయాస్ కర్ రహీ హై కి దేశ్ కే సామాన్య నాగరిక్ పర్ ఇన్ సారీ విపరీత పరిస్థితియో కా కమ్ సే కమ్ అసర్ హో. లేకిన్ ఏసే సమయ మే దేశ్ కో జన్ భాగీదారీ కి శక్తి కి బహుత్ బడీ ఆవశ్యకత. మేరీ దేశ్ కే హర్ నాగరిక్ సే అపీల్ హై, జహాన్ సంభవ హో పెట్రోల్ డీజల్ కా ఉపయోగ కమ్ కరే, మెట్రో కా ఉపయోగ కరే, ఎలక్ట్రిక్ బస్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కా అధిక ఇస్తమాల్ కరే, కార్ పులింగ్ కో బఢావా దే.
0: కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా అమలు చేసిన వర్క్ ఫ్రం హోం విధానం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంతగానో సానుకూల ప్రభావం చూపిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఆ కాలంలో కార్యాలయాలకు రోజువారీగా జరిగే ప్రయాణాలు తగ్గడంతో లక్షల లీటర్ల ఇంధనం ఆదా అయిందని అన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన చోట మళ్లీ వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్రైవేట్ కంపెనీలు, ఐటీ సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలు ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాలు కల్పిస్తే నగరాల్లో వాహనాల రద్దీ తగ్గుతుందని, ఇంధన వినియోగం కూడా గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా అవసరం లేని అధికారిక సమావేశాలు, వ్యాపార సమావేశాల కోసం దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయకుండా ఆన్లైన్ మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్స్లను ఎక్కువగా ఉపయోగించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో ప్రతి చిన్న సమావేశం కోసం విమానాలు, కార్లు, రైళ్ల ద్వారా ప్రయాణించడం అవసరం లేదని, డిజిటల్ వేదికల ద్వారా కూడా సమర్థవంతంగా పనులు నిర్వహించవచ్చని అన్నారు. ఇలా చేయడం వల్ల సమయం, డబ్బు, ఇంధనం మూడు కూడా ఆదా అవుతాయని స్పష్టం చేశారు.
1: పెట్రోల్ డీజల్ కా ఉపయోగ కమ్ కరే, మెట్రో కా ఉపయోగ కరే, ఎలక్ట్రిక్ బస్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కా అధిక ఇస్తమాల్ కరే, కార్ పులింగ్ కో బఢావా దే. యే జరూరీ హై కి సర్కారీ ఆర్ ప్రైవేట్ దోనో హీ దఫ్తరో మే వర్చువల్ మీటింగ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కో ప్రాథమికతా దీ జాయ్. మే కుచ్ స్కూలో సే భీ ఆగ్రహ కరుంగా కి కుచ్ సమయ కే లియే ఆన్లైన్ క్లాసెస్ కి వ్యవస్థా పర్ కామ్ కరే. మే ఆప్ సబ్ సే ఆగ్రహ కరుంగా కి జబ్ తక్ హాలాత్ సామాన్య నా హో హమ్ సోనే కి ఖరీద్ కో టాలే.
0: భారత్ భవిష్యత్తు సాంప్రదాయ ఇంధనాలపై కాకుండా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఆధారపడాల్సిన అవసరముందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని దేశవ్యాప్తంగా వేగంగా పెంచాల్సిన అవసరముందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్పై ఆధారపడుతుండగా ఎలక్ట్రిక్ వాహనాలు దేశీయ విద్యుత్ వనరులతో నడుస్తాయని, దీనివల్ల విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి సబ్సిడీలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతోందని, ప్రజలు కూడా ఈ మార్పుకు సహకరించాలని పిలుపునిచ్చారు. మరోవైపు సరుకుల రవాణాలో కూడా పెద్ద మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

0: ప్రస్తుతం దేశంలో అధిక భాగం సరుకులు రోడ్డు మార్గం ద్వారా తరలించబడుతున్నాయని, దీనివల్ల భారీగా డీజిల్ వినియోగం జరుగుతోందని పేర్కొన్నారు. అదే సరుకులను రైల్వేల ద్వారా రవాణా చేస్తే తక్కువ ఇంధనంతో ఎక్కువ సరుకును తరలించవచ్చని తెలిపారు. రైల్వే రవాణా వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు. భవిష్యత్తులో భారత రవాణా వ్యవస్థ మరింత ఇంధన సమర్థవంతంగా మారాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. భారత్కు ఇంధన దిగుమతుల మాదిరిగానే వంట నూనెల దిగుమతులు కూడా భారమవుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల విలువైన వంట నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దీనివల్ల దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ప్రతి కుటుంబం తమ వంటల్లో కనీసం 10% నూనె వినియోగాన్ని తగ్గించినా దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని అన్నారు. అధిక నూనె వినియోగం గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తోందని, నూనె వినియోగాన్ని తగ్గించడం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా కూడా ఉండగలరని పేర్కొన్నారు. దేశ ఆర్థిక ప్రయోజనం మరియు కుటుంబ ఆరోగ్యం రెండింటికీ ఈ చర్య ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. విదేశీ ప్రయాణాలు, ముఖ్యంగా విలాసవంతమైన విదేశీ టూర్లు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి ఖర్చులను కనీసం 1 సంవత్సరం పాటు తగ్గించాలని ప్రధానమంత్రి ప్రజలను కోరారు. ప్రస్తుతం దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడం అత్యంత అవసరమని, అనవసర విదేశీ ఖర్చులు దేశ ఆర్థిక పరిస్థితిపై అదనపు భారం మోపుతున్నాయని అన్నారు. విదేశాలకు వెళ్లే ప్రతి వ్యక్తి డాలర్ల రూపంలో భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారని, దేశం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి ఖర్చులను నియంత్రించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. అదేవిధంగా బంగారం కొనుగోళ్లను కూడా తగ్గించాలని పిలుపునిచ్చారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక బంగారం దిగుమతి చేసుకునే దేశాలలో ఒకటని, బంగారం దిగుమతుల వల్ల విదేశీ మారక ద్రవ్యంపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతోందని తెలిపారు. కేవలం ఆడంబరాల కోసం బంగారం కొనుగోలు చేయడం కంటే దేశ ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యమివ్వాలని ప్రజలను కోరారు.
1: सोना दान दे देते थे. आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे.
0: వోకల్ ఫర్ లోకల్ భావనను మరోసారి గుర్తు చేస్తూ విదేశీ వస్తువుల కంటే స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యమివ్వాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. భారతీయ పరిశ్రమలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తే దిగుమతుల భారం తగ్గడమే కాకుండా దేశీయ పరిశ్రమలు బలపడతాయని అన్నారు. స్థానిక పరిశ్రమలు అభివృద్ది చెందితే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. విదేశీ పర్యటనలకు బదులుగా భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని కూడా సూచించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా స్థానిక వ్యాపారులు, హోటళ్లు, చిన్న వ్యాపారాలు లాభపడతాయని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతో మేలు చేస్తుందని వివరించారు.
1: आज समय की मांग है कि हम वोकल फॉर लोकल को एक जन आंदोलन बनाएं. विदेशी सामान की जगह लोकल उत्पादों को अपनाएं. अपने गांव, अपने शहर, अपने देश के उद्यमियों को हम ताकत दें. विदेश में वेडिंग इनका फैशन खूब बढ़ रहा है, लेकिन इस पर भी बहुत विदेशी मुद्रा खर्च हो. जरूरी है कि भारत में ही अपनी वैकेशन मनाएं. और वेडिंग के लिए भी मैं नहीं मानता हूं कि भारत से अधिक कोई अच्छी पवित्र जगह हो सकती है.
0: వ్యవసాయ రంగంలో కూడా సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రసాయన ఎరువుల తయారీలో మరియు దిగుమతుల్లో భారీగా ఇంధనం వినియోగించబడుతోందని అన్నారు. రసాయన ఎరువుల దిగుమతుల కోసం దేశం పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. అందుకే రైతులు సహజ సిద్దమైన వ్యవసాయం వైపు మళ్లాలని, సేంద్రీయ పద్దతులను ప్రోత్సహించాలని కోరారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గితే భూమి సారవంతత పెరగడమే కాకుండా రైతుల ఖర్చులు కూడా తగ్గుతాయని చెప్పారు. అదేవిధంగా వ్యవసాయంలో ఉపయోగించే డీజిల్ పంపుల స్థానంలో సౌరశక్తి ఆధారిత పంపులను ఉపయోగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. సౌరశక్తి వినియోగం వల్ల రైతులు డీజిల్ ఖర్చుల నుంచి విముక్తి పొందడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడతారని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత వ్యవసాయం సంపూర్ణంగా స్వచ్ఛ ఇంధన వనరుల వైపు అడుగులు వేయాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు.

0: सालों में सोलर पावर के मामले में भारत दुनिया के टॉप देशों में पहुंच चुका है। पेट्रोल में इथेनॉल ब्लेंडिंग को लेकर अभूतपूर्व काम हुआ है। पहले हमने 100% एलपीजी कवरेज पर फोकस किया, अब हम पाइप से सस्ती गैस पर फोकस कर रहे हैं, सीएनजी आधारित व्यवस्था को प्रमोट कर रहे हैं। ऐसे तमाम प्रयासों के कारण भारत इस बहुत बड़े वैश्विक ऊर्जा संकट का सामना कर रहा है।
1: యుద్ద పరిస్థితుల్లో ఇంధనాన్ని పొదుపుగా వాడటం అంటే దేశాన్ని రక్షించుకోవడమేనని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో పోరాడటమే కాదని, సంక్షోభ సమయంలో బాధ్యతాయుతమైన జీవన శైలిని అవలంబించడం కూడా నిజమైన దేశభక్తేదని ఆయన పేర్కొన్నారు. ఈ సూచనలు కేవలం ప్రభుత్వ ఆదేశాలు కావని, దేశ ఆర్థిక భద్రత కోసం ప్రతి పౌరుడు పాటించాల్సిన బాధ్యతలని స్పష్టం చేశారు. ప్రజలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, పరిశ్రమలు, రైతులు అందరూ సమన్వయంతో ముందుకు వస్తేనే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగలమని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ప్రజలకు పొదుపు సూచనలు చేయడమే కాకుండా ప్రధానమంత్రి స్వయంగా కూడా ఇంధన పొదుపు చర్యలు ప్రారంభించడం విశేషంగా మారింది. తన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు చెప్పిన విషయాలను తానే ముందుగా ఆచరించి చూపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొత్తంగా చూస్తే పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద పరిస్థితులు కేవలం భౌగోళిక రాజకీయ సమస్య మాత్రమే కాదు, భారతదేశం వంటి అభివృద్ది చెందుతున్న దేశాల ఆర్థిక స్థిరత్వానికి పెద్ద సవాలుగా మారాయి. ఇంధన దిగుమతులపై అధికంగా ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ సంక్షోభం మరోసారి ప్రపంచానికి గుర్తు చేస్తోంది. అందుకే ప్రధానమంత్రి సూచించినట్లుగా ఇంధన పొదుపు, ప్రజా రవాణా వినియోగం, స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, సహజ వనరుల వినియోగం వంటి మార్గాల ద్వారానే భారత్ ఈ అంతర్జాతీయ ఇంధన సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్యన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఎస్, మరి మనం అయితే ఉన్నాం హార్వెల్ ప్రోగ్రామ్ లో. ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఆర్టిఫిషియల్ రెయిన్ కృత్రిమ వర్షం కోసం వాడేటువంటి రసాయనం ఏంటి అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం ఆన్సర్ అయితే వచ్చేసాయి అన్నమాట. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ లెమల్లపాండు నుండి భాను గారు పంపించారు, గుడ్ మార్నింగ్. అలాగే రాఘవ గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు పెడ నుంచి, జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే జయంతి గారు అల్వాల్ నుంచి

యోగా యాగాలు యజ్ఞాలు చేస్తే అంటున్నారు, బట్ అంటే అలా చేసినా కూడా పడతాయి. బట్ నేను అడిగింది ఏంటంటే రసాయనం, కృత్రిమ వర్షం కురిపించడానికి వాడేటువంటి రసాయనం ఏంటి అని అన్నమాట అడిగింది. అండ్ ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే రాజేష్ గారు హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే శుభోదయం సమత బాగున్నారు అంటూ పంపించారు అనమాట. ఎవరు హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ, సూపర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించాను, ఎస్ నేనైతే బాగున్నానండి. అండ్ మీరు ఎలా ఉన్నారు? అలాగే బొడ్డు ఓంకార్ గౌరీ కుటుంబ సభ్యులు రామానగర్ బేటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే భద్రేశ్వరచారి గారు మేడ్చల్ అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే క్లౌడ్ సీడింగ్ చేస్తారంటున్నారు, ఓకే. బట్ ఊరుకొండ మధు గారు ఖమ్మం నుంచి పంపించారు, ఓకే కాదండి, బట్ నో ప్రాబ్లం, నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తాను. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం, జానకి, శ్రీనివాస్, దీపిక, గీత, షాన్విక్, రామ్ మచిలీపట్నం నుంచి సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, సూపర్. అలాగే రేణుకా గోపరాజ్ గారు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే కూర్నతల్లి సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

ఆర్టిఫిషియల్ రెయిన్స్ కురిపించడానికి వాడేటువంటి రసాయనం సిల్వర్ అయోడైడ్ అనమాట. సో అసలు ఏంటి ఈ సిల్వర్ అయోడైడ్ ఏంటి, ఆర్టిఫిషియల్ రెయిన్స్ ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. అంటే ఈ కృత్రిమ వర్షాలను కురిపించడానికి క్లౌడ్ సీడింగ్ అంటారు ఆ ప్రక్రియని. వీటి ద్వారా ఏంటి అంటే ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలపై కొన్ని ప్రత్యేక రసాయనాలను చల్లడం ద్వారా ఇలా కృత్రిమంగా వర్షాలను పడేలా చేస్తారనమాట. మెయిన్ గా ఇందులో యూజ్ చేసేది సిల్వర్ అయోడైడ్. సో ఇది ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించేటువంటి రసాయనం అనమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే వీటితో పాటు పొటాషియం అయోడైడ్, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ సోడియం క్లోరైడ్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవన్నీ కూడా ఆ మేఘాలను చల్లబరుస్తాయట. చల్లబరిచి వాటి తేమ అనేది లాక్కొని అలా పెద్ద పెద్ద బిందువులాగా మార్చి వర్షాలు అయితే కురిపిస్తాయన్నమాట. అండ్ దీని ద్వారా ఏంటి అంటే కొన్ని ప్రాంతాలు అంటే ఎక్కడైతే కొన్ని కరువు ప్రాంతాలు ఉంటాయో లేదా కొన్ని ఢిల్లీ అట్లాంటి నగరాల్లో విపరీతమైనటువంటి వాయు కాలుష్యం ఉంటుంది కదా, సో అట్లాంటి వాటిని తగ్గించడానికి ఎక్కువగా ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని వాడుతున్నారు అదన్నమాట సంగతి. అండ్ మరి నెక్స్ట్ అయితే మరొక క్వశ్చన్ రెడీగా ఉంది, అదేంటి కూడా తెలుసుకుందాం. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి లైట్స్ ఫ్యాన్లు అన్ని ఆన్ చేసి పెట్టేస్తూనే ఉంటాం, కానీ మనకి విద్యుత్ బల్బు ఏదైతే ఉందో దాంట్లో ఒక వాయువు ఉంటుందన్నమాట. సో దానివల్ల అది గ్లో అవుతుంది. ఇంతకీ ఆ వాయువు ఏంటో మీకు తెలుసా? క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను, విద్యుత్ బల్బ్స్ లో ఉండేటువంటి వాయువు ఏది? మరి మీ కనుక ఆన్సర్ తెలిస్తే 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మరొక లవ్లీ ట్రాక్ అయితే ఫ్రమ్ ద మూవీ నువ్వు వస్తావని వచ్చేస్తుంది, అదైతే వినేస్తూ

0: Shakti FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, విద్యుత్ బల్బ్స్ లో ఉండేటువంటి వాయువు ఏవి అని అడిగాను. అండ్ మరి మన లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారు, చూసేద్దాం. సుధా గారు కొత్తగూడెం నుంచి బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? అలాగే మురళి గారు హాయ్ అంటూ పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. రేణుగా గోపరాజు గారు కడప నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానంద్రా కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కోర్నతల్ సునీల్ గారు. అండ్ భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. మంచి మెలడీ సాంగ్స్ తో పాటు విజ్ఞానం కూడా ఈరోజు సూపర్ అంటూ రాజేష్ గారు హిందూపూర్ సత్యసాయి డిస్టిక్ నుంచి పంపించారు. థ్యాంక్ యూ అండి. అలాగే కోట శ్రీమన్ నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, ఫండి దీపిక, గీత, షాన్విక్, రామ్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే నాగేంద్రప్ప గారు ఉడేవు నుంచి పంపించారు. మూలకాల మూర్ కర్ణాటక నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే ఖమ్మం నుండి ఊరుకొండ మధు గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే అగస్త్య గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ కుటుంబ సభ్యులు రామానగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ భద్రేశ్వరచారి గారు మేడ్చల అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కుసుమ గారు అంబటి నగర్ విజయవాడ నుంచి, సారీ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారనమాట. సో మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో కూడా.

0: ప్రజలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఇంకా సాయి రేఖ రాఘవమ్మ గారు పోరంగి నుంచి కూడా గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. అలాగే ఐలవరం నుంచి డోకుపర్తి గోపాలరావు గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి తెలుసుకుందాం విద్యుత్ బల్బ్స్ లో ఏ వాయువు ఉంటుంది అని. సో ఆన్సర్ వచ్చేసి ఆర్గాన్ అండ్ నైట్రోజన్ వాయువులు అయితే ఉంటాయన్నమాట. అయితే ఎందుకు ఈ వాయువుల్ని నింపుతారు అంటే, ఒకవేళ ఎలాంటి గ్యాస్ నింపలేదనుకోండి, అంటే ఇంతకుముందు బల్బ్స్ లో అన్నమాట,

0: వాటిలో టంగ్స్టన్ అని ఫిలమెంట్ ఉంటుంది కదా, ఒకవేళ మామూలు అంటే ఎలాంటి వాయువు నింపకపోతే అందులో ఉండేటువంటి ఆక్సిజన్ వల్ల లోపల ఫిలమెంట్ అనేది వెంటనే మండిపోయి బల్బు ఫ్యూజ్ పో ఛాన్సెస్ అయితే ఉన్నాయట. అందుకని ఈ ఆర్గాన్ అండ్ నైట్రోజన్ వాయువులు ఈ టంగ్స్టన్తో ఎలాంటి రసాయన చర్య జరపవు కాబట్టి ఈ వాయువుల్ని అందులో నింపేవారట. అండ్ అంతేకాకుండా బల్బ్ వెలుగుతున్నప్పుడు లోపల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ఈ వేడికి టంగ్స్టన్ అణువులు అనేవి ఆవిరి కాకుండా కూడా వాటిలో ఉండేటువంటి ప్రెషర్ని అడ్డుకోవడానికి అలాగే బల్బు ఎక్కువ కాలం పనిచేయడానికి ఈ ఆర్గాన్ అలాగే నైట్రోజన్ గ్యాసెస్ని నింపుతారట. అది మరి సంగతి. అండ్ మరి నెక్స్ట్ అయితే ఇప్పుడు వచ్చేటువంటి బల్బులు అయితే చాలా వరకు ఎల్ఈడి బల్బ్సే ఉంటున్నాయి కదా, సో దాంట్లో ఏంటంటే ఫిలమెంట్ కాకుండా సెమీ కండక్టర్ టెక్నాలజీతో పనిచేస్తాయి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, అది కూడా ఏంటో తెలుసుకుందాం మన హర్విల్లు ప్రోగ్రాంలో.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: మరి ఇప్పుడైతే మరి మనం ఒక మ్యాథ్ కి రిలేటెడ్ గా క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట, అదైతే అడిగేస్తున్నాను. అదేంటంటే, సో మరి మామిడి పండ్ల సీజన్ కదా, మరి ఈ మామిడి పండ్ల సీజన్ లో కొంతమందికి ఒక్కొక్కసారి ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు ఈ మామిడి పండ్లు అమ్మే వాళ్ళకి. అలాగా మరి 10 మామిడి పండ్ల అమ్మకపు ధర 13 మామిడి పండ్ల అసలు ధరకు ఈక్వల్ అయితే అప్పుడు ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? సో క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 10 మామిడి పండ్ల అమ్మకపు ధర, అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 మ్యాంగోస్ ఇజ్ ఈక్వల్ టు 13 మామిడి పండ్ల అసలు ధర, అంటే 13 మ్యాంగోస్ కాస్ట్ ప్రైస్ అనమాట. అంటే 10 మ్యాంగోస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 13 మ్యాంగోస్ కాస్ట్ ప్రైస్ అయినప్పుడు అప్పుడు ప్రాఫిట్ వస్తుందా లేక లాస్ వస్తుందా? మరి మీకు కరెక్ట్ గా గెస్ చేసి ఆన్సర్ పంపిస్తుండండి 0866244884 ఈ వాట్సాప్ నెంబర్ కి. అండ్ ఒకవేళ ప్రాఫిట్ అయితే ఎంత పర్సెంట్, లాస్ అయితే ఎంత పర్సెంట్? మరి క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 10 మ్యాంగోస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 13 మ్యాంగోస్ కాస్ట్ ప్రైస్ అయితే మరి ప్రాఫిటా లాసా? మరి ఆలోచించి వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే ఈ లోపు అయితే మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది అల్లరి దాముడు ఈ చిత్రం నుంచి.

మరి నేను అడిగినటువంటి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఎవరైనా కనుక్కున్నారా లేదా అనేది అయితే చూసేద్దాం. ఐలవరం నుంచి ఓకే ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కోటా శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. పడన్న జోగానందో కాలనీ నుండి అప్పలరాజు గారు పంపించారు. కాదండి అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండ్ సూపర్ క్యాల్కులేషన్ కూడా చేసి పంపించారు అనమాట ఆశ గారు. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి పంపించారు, నో ప్రాఫిట్ నో లాసా.

అయితే ప్రాఫిట్ లాస్ ఏదో ఒకటి రావాలి కదా. ఓకే నో ప్రాబ్లం. రేణుకా గోపరాజ్ గారు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రేశ్వర చారి గారు మేడ్చల అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే కాదండి, ఆన్సర్ తప్పు, ఆన్సర్ అయితే తప్పు, పప్పులో కాలు వేశారు మీరు. అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ పోలవరం నుండి భాస్కర్రావు రాణి గారు రైట్ ఆన్సర్. లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి అండ్ నిష్క, సో వీరు పంపించారు. ఓకే ఆన్సర్ అయితే కరెక్టే, బట్ ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే అది కాదండి. అండ్ ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ బాలాజీ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి. అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అగస్త్య గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో ఇవన్నమాట ఆన్సర్స్ అయితే, అందరూ కూడా ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి తెలుసుకుందాం ప్రాఫిటా లాసా అనేది. సో మరి క్వశ్చన్ లో 10 మ్యాంగోస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 13 మ్యాంగోస్ కాస్ట్ ప్రైస్, కాబట్టి అక్కడ ఖచ్చితంగా ప్రాఫిటే వస్తుంది. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ అయితే ఎన్ని వస్తువులు ఉన్నాయో అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అంటే 13 మామిడి పండ్లను కొన్న ధరలో 10 మామిడి పండ్లు అమ్మేశాం అంటే ఎక్కువే ఉన్నట్టు కదా, అంటే మనకి ప్రాఫిటే వచ్చినట్లు కదా. సో అదనమాట. అండ్ ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే 30% వస్తుంది. అలాగా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఎస్ కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయం నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి మన హరివిల్లో లాస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది, అది కూడా ఏంటో తెలుసుకుందాం. బిడ్డ పుట్టినప్పుడు వెంటనే ఇచ్చేటువంటి వ్యాధి నిరోధక టీకా ఏంటి, అంటే వితిన్ 24 అవర్స్ లో, బిడ్డ పుట్టిన 24 గంటల్లోపు ఇచ్చేటువంటి వ్యాధి నిరోధక టీకా ఏమిటి. మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ బాగున్నారా.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ఓకే, మరి లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, బిడ్డ పుట్టినప్పుడు 24 గంటల్లోపు ఇచ్చేటువంటి వ్యాధి నిరోధక టీకా ఏది అని అడిగాను అనమాట క్వశ్చన్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు పెడర్ నుంచి. సో క్వశ్చన్ అయితే వినలేదు సరిగ్గా, అందుకనే ప్రాఫిట్ తప్పొచ్చింది అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం. బట్ అలాగే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే మురళి గారు పంపించారు, సో నేను ట్రై చేస్తాను మురళి గారు. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే రేణుకా గోపరాజు గారు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శోభ గారు తిరుపతి నుంచి పంపించారండి, ఓకే కరెక్ట్ ఆన్సర్. అలాగే బొడ్డు ఓంకార్ గారు అండ్ కుటుంబ సభ్యులు వేటపల్లం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. మోనిషా అండ్ చెల్లపందిరి రామారు గారు మధురై తమిళనాడు నుండి

ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అగస్త్య గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ వీర హనుమాన్ బాలాజీ గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భద్రేశ్వర్ గారు మేడ్చల్ అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానంద్ర కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా బాలాజీ రెడ్డి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. వేటపాలెం రామన్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరువీతుల వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి కృష్ణా జిల్లా కాజర్ నుంచి పంపించారు. ఓకే. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజు గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటి అనేది.

ఎస్, మరి బిడ్డ పుట్టిన 24 గంటల్లోపు ఇచ్చేటువంటి వ్యాధి నిరోధక టీకాల్లో అతి ముఖ్యమైనది బీసీజీ, అంటే బెసిల్లస్ కాల్మేట్ యూరిన్ ప్రివెన్షన్ టాబ్లెట్ అనమాట. అంటే ఇది టీవీ రాకుండా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఇస్తారనమాట. అండ్ ఇంకా దీంతో పాటు హెపటైటిస్ బి, సో అది కూడా ఇస్తారు. అండ్ సో ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే. అండ్ ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు పద్మ గారు, సారీ సునీత ప్రీతి, బళ్ళారి కర్ణాటక నుంచి. అలాగే తిరువిధుల వెంకట సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కృష్ణా జిల్లా నుంచి. సో ఇది వాళ్ళ మన హరివిల్లు ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఇప్పుడైతే మీ అందరికోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ధ్యేయంగా పోలీసు శాఖ చర్యలు చేపడుతోందని హోంమంత్రి వంగనపూడి అనిత అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మాట్లాడుతూ అభివృద్ది పదంలో ముందుకు దూసుకెళ్తున్న రాష్ట్రానికి శక్తినివ్వాలని స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పునరుత్పాదక విద్యుత్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రానికి 20 లక్షల సూర్యఘర కనెక్షన్లు వచ్చాయని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 52 ఎన్నికల వార్డులను 68 వార్డులుగా చేసే పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను కమిషనర్ చల్లా ఓబులేసు, పట్టణ ప్రణాళిక అధికారులు ఈరోజు ప్రచురించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఏడాది మార్చి 24 జారీ చేసిన జీవో నెంబర్ 65 ప్రకారం వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినట్టు వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం, శతకంపట్టు ప్రాంతాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ విధానంలో లోపాలేమీ లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది ఇప్పుడే అమల్లోకి తెచ్చిన కొత్త విధానం కాదని, 2014లోనే ఈ విధానాన్ని తెచ్చామని, అయితే ఆ సమయంలో

సాంకేతిక వ్యవస్థ అంత బలంగా లేనందున వెంటనే దాన్ని అమల్లోకి తేవడం సాధ్యం కాదన్నప్పట్లో భావించినట్టు పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలు ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 825 పాయింట్లు, నిఫ్టీ 260 పాయింట్లు నష్టపోయి అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 96 రూపాయల 20 పైసల వద్ద కొనసాగుతోంది. క్రికెట్ ఐపీఎల్ 2026లో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. మరొక మ్యాచ్ మిగిలిండగానే ఆ జట్టు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. రాష్టంలో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, కడప, తిరుపతి జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
1: రారా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిది పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. సో సినిమా కబుర్లు చెప్పడానికైతే నేను రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీ అందరూ కూడా రెడీగా ఉన్నారని అనుకున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఆ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఏమ్మా చేసావే మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. మరి ఇంతకీ అసలు అప్డేట్ ఏంటి అంటే, ఆల్రెడీ మీరు నాగ చైతన్య సాంగ్ అయితే వినేశారు, మరి ఎవరి గురించి చెప్పబోతున్నాను అనేది ఈ పాటికి ఐడియా వచ్చేసి ఉండాలన్నమాట. అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య అనమాట, దర్శకుడు కార్తీక్, వీళ్ళిద్దరు అంటే కార్తీక్ వర్మ దండు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఏంటి అంటే కనుక వృషకర్మ అనమాట. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే, కొన్నాళ్ల క్రితం రాజస్థాన్ లో అయితే ఒక పార్ట్ అనమాట ఈ స్టోరీకి సంబంధించిన కీలక షెడ్యూల్ అయితే ఈ మేకర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసేసుకున్నారు అనమాట. అలాగే షూటింగ్ కూడా అనుకున్న టైంకి కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి అప్డేట్ అయితే వచ్చేసింది. మరి దాంతోపాటు

పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి అన్నమాట. మీనాక్షి చౌదరి అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. మరి ఈసారి కార్తీక్ మనందరికీ ఎలాంటి ట్రీట్ ఇస్తాడో తెలియాలి అంటే ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు మనందరం కూడా వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి చూద్దాం, దర్శకుడు కార్తీక్ వర్మ దండు అలాగే నాగ చైతన్య, అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీ ఎలా ఉండబోతోంది, టైటిల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కాబట్టి అసలు స్టోరీ అంతా దేని చుట్టూ తిరుగుతుంది ఇవన్నీ తెలియాలి అంటే రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ లోపల గ్లిమ్స్ వస్తాయి, ఇంకా చాలా ఉంటాయి కాబట్టి అప్డేట్స్ నాకు తెలియగానే మీ అందరితో షేర్ చేసేస్తాను. మరి ఇప్పుడైతే నాగ చైతన్య యాక్ట్ చేసిన వండర్ఫుల్ మూవీ అనమాట ఈ సాంగ్, నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది. ప్రేమ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను, దాని తర్వాత మజిలీ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. సో ఈ టూ సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

మనం ఉన్నాం సినిమా కబుర్లో ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే 2024 లో అనమాట సంక్రాంతికి రిలీజ్ అయ్యి 350 కోట్లకి పైగా గ్రాస్ ని నమోదు చేయడమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో కొత్త ట్రెండ్ ని సెట్ చేసి బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన మూవీ ఏదైనా ఉందా? ఇంత ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత నాకు తెలుసు మీ అందరికీ ఈ పాటకే గుర్తొచ్చేసి ఉంటుంది. ట్రెండ్ ని సెట్ చేసింది అంటే ఖచ్చితంగా అది హనుమాన్ మూవీ అనమాట. మరి ఇప్పుడు ఏంటి ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ అంటే ఈ సినిమా మళ్లీ 3D వర్షన్ లో ఈ జూన్ 25 గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారనమాట. మరి 3D వర్షన్ లో హనుమాన్ మూవీ చూడటానికి నిజంగా మీ అందరూ ఇంట్రెస్ట్ గా ఉంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అనమాట, జూన్ 25 వరకు. సో 25 వరకు వెయిట్ చేస్తే 3D వర్షన్ లో హనుమాన్ మూవీని మనందరం చూసేయచ్చు అనమాట. సో అది మరి హనుమాన్ మూవీ రీ రిలీజ్ కి సంబంధించిన అప్డేట్ అయితే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం తేజ సజ్జాక్ చేసిన హనుమాన్ మూవీ నుంచి, దాని తర్వాత మీరు ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ 2 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

Chicka-cha, chicka-cha, chum-chum, chicka-cha, chicka-cha.

మనము ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ఖుషీ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఆల్రెడీ వినిపించేశాను. మరి ఎవరి గురించే కాదు చెప్పబోతోంది అయితే మన సామ్ గురించే అనమాట. మరి ఆల్రెడీ మనం అంతకుముందు మాట్లాడుకున్నాం సమంత నటించిన మూవీ మా ఇంటి బంగారం అయితే రాబోతోంది అని. బట్ కొన్ని రీజన్స్ వల్ల అనుకున్న టైంకి రిలీజ్ అయితే ఈ మూవీ అవ్వట్లేదు అనమాట. రిలీజ్ డేట్ అయితే వాయిదా పడింది. మరి ఎప్పుడు రాబోతోంది అంటే అంతకుముందు అయితే శుభం మూవీలో అలా కనిపించారు తప్ప మెయిన్ క్యారెక్టర్ అంటే మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్లో అయితే నటించలేదు. అంటే ఆల్మోస్ట్ ఖుషీ మూవీ తర్వాత మెయిన్ హీరోయిన్ లీడ్లో అంటే ఆ రోల్లో మనకి మళ్ళీ కనిపించిన మూవీ ఏదైనా ఉంది అంటే అది ఇదే అనమాట. మరి మనం ఎదురు చూస్తున్న కొద్దీ కొన్ని కారణాల వల్ల అలా వాయిదా అయితే పడుతుంది. సరే ఇవన్నీ కాదు, మరి ఫైనల్గా ఎప్పుడు రాబోతోంది మన ముందుకి అంటే కనుక ఈ మూవీ అయితే జూన్16న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నట్టు ఈ చిత్ర మేకర్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్ అయితే చేశారనమాట. మరి మీ అందరికీ తెలిసిందే నందిని రెడ్డి అయితే ఈ మూవీ

ఈ దర్శకత్వాన్ని వహించగా సంతోష్ నారాయణ అయితే సంగీతం అందించారనమాట. మరి నందిని రెడ్డి కాంబినేషన్లో, సమంత, అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మా ఇంటి బంగారం ఆ పిక్చర్లో కూడా, పోస్టర్లో కూడా సమంత శారీ కట్టుకొని ఇలా ఒక తుపాకీ పట్టుకొని ఉంటుంది కదా. సో కథ ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం సస్పెన్స్గానే ఉన్నాయి. మరి తెలియాలి అంటే అసలు ఎలా ఉండబోతుంది ఇవన్నీ తెలియాలి అంటే జూన్ 16 వరకు మనం వెయిట్ చేయాల్సిందే అనమాట. అప్పుడు మా ఇంటి బంగారాన్ని మనందరం కలిసి చూడొచ్చు థియేటర్స్లో. సో అది సంగతి. మరి వాళ్ళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరి సమంత గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ రంగస్థలం అనమాట. దాని తర్వాత అత్తారింటికి దారేది, ఈ 2 మూవీస్ నుంచి, ఈ 2 లవ్లీ సాంగ్తో ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అండ్ ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ కూడా చాలా బాగుండిపోతుంది. సో ఒక మంచి టాపిక్ అయితే తీసుకొచ్చేసానమాట. అదేంటో తెలియాలి అంటే ఈ సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న.

జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి తీసుకువచ్చామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులో పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంపద సృష్టి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జూన్ 12వ తేదీ నుంచి వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రాష్టంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫలితాలను తొలిసారిగా విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు పంపిస్తున్నారు. రీవెరిఫికేషన్ జవాబుపత్రాలను సైతం వారి వాట్సాప్కు పంపిస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థను ప్రైవేటీకరిస్తున్నారంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని ఆర్టీసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. విద్యుత్ బస్సుల వల్ల పర్యావరణ కాలుష్యం, ఇంధన వ్యయం, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని పేర్కొంది. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జున్నూరు వేడంగి మట్టపరు గ్రామాల్లో 3,76,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గ్రామాల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎలక్ట్రిక్ బైక్పై పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఇంధన పొదుపును అలవాటు చేసుకోవాలని కోరారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర పూణేలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించారు. ఈ రోజు విద్యార్థులు రాష్ట రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. పురావస్తు ప్రదర్శనశాలలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వాటిని మరింత ప్రోత్సహించే ఆవశ్యకతను తెలియజేసేందుకు 1977 నుంచి ప్రతి ఏటా మే 18వ తేదీన ప్రపంచ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వరుడు కావలను మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట. మరి ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే ఇంటర్నేషనల్ మ్యూజియం డే. సో ఈ రోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డే కాబట్టి మనం మాట్లాడుకుందాం. ఇందాకే చెప్తాను అని చెప్పాను అనమాట. రేడియో మ్యూజియంల గురించి మనం ఇవాళ మీకు తెలుసాలో మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. మరి ఏంటి అంటే అసలు చరిత్ర అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు అని చెప్పి అన్నాను. నిజంగా ఒకవేళ మీరు కూడా చరిత్ర ప్రియులైతే చాలా మందికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట తెలుసుకోవాలి అనే కాన్సెప్ట్. అది పురాణాల గురించి కానివ్వండి, ఇంకొకటి ఏదైనా సరే, సో వాళ్ళకి ఏంటి అంటే తెలుసుకోవాలి అని ఉంటుంది. మరి అలాగే మన రేడియోల గురించి కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టే కదా మరి వాళ్ళ మ్యూజియంలని ఏకంగా ఒక ట్రెండే సెట్ చేశారని చెప్పాలన్నమాట. సో మనందరికీ చూడటానికి అవకాశం కల్పించి ఇంతకీ అసలు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే బసవేశ్వర్ నగర్లోని 6వ మెయిన్ KHB కాలనీ సందుల్లో 2వ వీధి దగ్గరున్న రేడియో మ్యూజియంని చూడాల్సిందే అనమాట. ఇంతకీ ఎక్కడ అంటే కనుక బెంగళూరులో అనమాట. ఎందుకంటే ఇక్కడ బెంగళూరులోని మొట్టమొదటి ఏకైక రేడియో మ్యూజియం ఉందన్నమాట. ఎంత అభిమానం వాళ్ళకి, ఎంత ప్రేమ ఉంటే రేడియోలన్నీ కలెక్ట్ చేస్తారు కదా ఎప్పటి నుంచో. ఎలక్ట్రానిక్స్ ఇంకా టెలికమ్యూనికేషన్స్ ఇంజనీర్ అయిన ఉదయ్ కల్బుర్గి ఇతను సో ఏం చేశారు అంటే కనుక షార్ట్ వేవ్ రేడియో మ్యూజియంని స్థాపించారనమాట. ఇందాక నేను చెప్పాను కదా బెంగళూరులోనే ఏకైక మ్యూజియం అని చెప్పి. సో బెంగళూరు ఎప్పుడైనా వెళ్ళిపోతే కనుక మీరు ఖచ్చితంగా ఇక్కడ బసవేశ్వర నగర్లో ఉన్న ఈ మ్యూజియంని, షార్ట్ వేవ్ రేడియో మ్యూజియంని ఖచ్చితంగా విజిట్ అయితే చేసేయండి. ఆయన ఏమంటున్నారు అంటే ఒక్కరోజుగా సాధించిన కళ కాదు, 1960 నుంచి అంటే ఆయన చిన్నతనం నుంచి కూడా ఈ రేడియో సేకరణ అనేది అలవాటుగా మారిపోయిందన్నమాట. 1980లో మా నాన్నగారు నాకు జర్మనీలో తయారైన టెలిఫోన్ అనే పర్సనల్ రేడియో సెట్ని బహుమతిగా ఇచ్చినప్పటి నుంచి రేడియో సేకరణపై నాకు ఆసక్తి పెరిగింది అంటున్నారు ఉదయ్. అలా ఎన్నో అరుదైన రేడియో సెట్లని అంటే ఆల్మోస్ట్ 110 రేడియో సెట్లతో 900 చదరపు అడుగుల మ్యూజియంని ఏర్పాటు చేసి రేడియో పట్ల తనకున్న ప్రేమని, రేడియోతో తనకున్న అనుబంధాన్ని మనందరికీ తెలియజేశారనమాట. ఎవరు? ఉదయ్ కల్బుర్గి అనమాట. 1914 వెస్టింగ్ హౌస్ రేడియోను కూడా మనం ఈ మ్యూజియంలో చూడొచ్చు అనమాట. అంటే నిజంగా అప్పటి నుంచి అంటే ఎంత ఓల్డ్ కలెక్షనో కదా. 1914 అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోవాలి మనం. సో అప్పటి

నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ వెరైటీ సెట్స్, అట్లా 110 రేడియో సెట్లతో బెంగళూరులో ఉన్న మ్యూజియం, రేడియో మ్యూజియం అనమాట. సో ఖచ్చితంగా ఈరోజు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే, ఈరోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డే కాబట్టి మనం రేడియో మ్యూజియంల గురించి మాట్లాడుకుంటున్నాం. సో రేడియో సెట్స్ అన్ని మీకు చూడాలి, అప్పటివి అంటే అది ఎంత పాతదైపోయి ఉంటుందో కదా, అయినా కలెక్ట్ చేయడం అంటే అప్పటి వరకు అన్ని సంవత్సరాల క్రితంది కలెక్ట్ చేశారు అంటేనే ఎంత ప్రేమ ఉంది అనేది తెలుస్తుంది. ఇది ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి మనం చూడాల్సిన రేడియో మ్యూజియంలు అయితే, అవి కూడా ఇవాళ మీకు తెలుసా ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వినరో భాగ్యము విష్ణు కదా ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: Bharti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్.

0: వెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: BFM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
0: ఓన్లీ ఆన్ విజయవాడ విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్ లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నార్వే చేరుకున్నారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈవేళ ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్ లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈవేళ జరగబోయే మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. పెట్టుబడులు, ఆవిష్కరణలు, తయారీ రంగాలకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో ఒకటిగా భారతదేశం ప్రస్తుతం నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన 2 రోజుల స్వీడన్ పర్యటనలో భాగంగా గోతెన్బర్గ్ లో జరిగిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమాపేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశంలో అన్ని కంపెనీలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పిన ప్రధానమంత్రి, రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వాములు కావడానికి వీలుగా ఒక వ్యవస్థాగత యంత్రాంగంతో సహా వివిధ చర్యలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గత 12 ఏళ్లుగా సంస్కరణలు, పనితీరు, పరివర్తన, రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాథమిక మంత్రంతో భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. భారత్ సంస్కరణల ఎక్స్ప్రెస్ పూర్తి వేగంతో దూసుకుపోతోందని స్పష్టం చేస్తూ, తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం ఇతర రంగాల్లో తమ ఉనికిని పెంచుకోవాలని స్వీడన్ కంపెనీని కోరారు. టెలికాం, డిజిటల్ మౌలిక సదుపాయాలతో కూడిన 5 ప్రధాన రంగాల్లో ఉన్న సామర్థ్యాలను ప్రస్తావిస్తూ, ఇవి భారతదేశాన్ని గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ గా మార్చడంలో సహాయపడతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, డీప్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్టక్చర్, మొబిలిటీ, పట్టణ పరివర్తన, ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ వంటి ఇతర రంగాల్లో కూడా పరస్పర సహకారం కావాలని ప్రధానమంత్రి కోరారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఏఐ కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరెంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకో సిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
0: సాంకేతిక ఆవిష్కరణ

0: గణనలు తదుపరి తరంగాన్ని భారతదేశంలోనే ఉమ్మడిగా రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో పెరుగుతున్న వేగాన్ని ముఖ్యంగా చారిత్రాత్మక భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడాన్ని మోదీ స్వాగతించారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ వంటి కనెక్టివిటీ ప్రాజెక్టులు భారత్ యూరప్ వ్యాపార భాగస్వామ్యానికి కొత్త విలువను చేకూరుస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డర్ లెయెన్, సీనియర్ యూరోపియన్ పారిశ్రామిక నాయకులు, ప్రముఖ యూరోపియన్ భారతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ యువరాణి విక్టోరియా, ప్రధానమంత్రి క్రిస్టర్సన్తో కలిసి ఎంపిక చేసిన స్వీడన్ కంపెనీల CEOలతో కూడా ముఖాముఖి చర్చలు జరిపారు. నిన్న రాత్రి ప్రధానమంత్రి మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో గోథెన్బర్గ్లో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు ఇద్దరు అంగీకరించారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వీడన్లో అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును అందజేశారు. ఒక ప్రభుత్వాధీనతకి ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. కాగా ప్రధానమంత్రికి ఇది 31వ అంతర్జాతీయ గౌరవం. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ అనంతరం నిన్న స్వీడన్లోని గోథెన్ చేరుకున్నారు. 4వ విడతలో ప్రధానమంత్రి ఈరోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే 3వ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. అలాగే ఒక భారతీయ ప్రధానమంత్రి నార్వే సందర్శించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. మోదీ అక్కడ రాజు హెరాల్డ్ V రాణి సోనియాలను మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. నార్వే ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వియత్నాం, సౌత్ కొరియా దేశాల పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాల పరిధిని మరింత విస్తరించడం కోసం ఈ 2 ఆసియా దేశాల్లో పర్యటించడానికి తాను ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్రాధారిత సహకారాన్ని పెంచడం, హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వాలను పెంపొందించడంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం గ్లోబల్ హెల్త్ ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే తీవ్రతంతో ఈ సదస్సు జరుగుతోందని జేపీ నడ్డా తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీడీ సతీష్ నేతృత్వంలోని కొత్త UDF మంత్రివర్గం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేసింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
1: నియమం వలి స్థాపితమായ భారతത്തിന്റെ ഭരണഘടനയോട് నిర్వ్యాజమായ విశ్వస్తయం.
0: మాజీ కేపీసీసీ అధ్యక్షుడు రమేష్ చెన్నితల, ప్రస్తుత కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్, మరొక మాజీ అధ్యక్షుడు కె మురళీధరన్, IUML నాయకుడు పీకే కూన్హాలి కుట్టి తదితరులు కొంత మంత్రివర్గంలో సీనియర్ నాయకుల్లో ఉన్నారు. తిరువనంతపురంలో 21 మంది సభ్యుల మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రస్తుతం కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాయ్పూర్లో 400 నెక్స్ట్ జనరేషన్ డయల్ 112 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, రాష్ట అసెంబ్లీ స్పీకర్ కమన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ డయల్ 112 సేవలు ఛత్తీస్గఢ్లోని 16 జిల్లాల్లో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు రాష్ట ప్రభుత్వం ఈ సేవలను అన్ని 33 జిల్లాలకు విస్తరించింది. అనంతరం అమిత్ షా బస్తర్కు పయనమయ్యారు. అక్కడ నేతనార్ గ్రామంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF క్యాంప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాసేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రభుత్వ డిజిటల్ సేవలను సులభంగా యాక్సెస్ చేసేందుకు ఈ కేంద్రం ఎందుకనో దోహదపడుతుంది. ఈ సాయంత్రం అమిత్ షా జగ్దల్పూర్ చేరుకుని అమర వాటికలు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన రేపు జగ్దల్పూర్లో 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. మహారాష్ట శాసనమండలికి సంబంధించి 16

0: స్థానాల ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నెల 20వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం జూన్ 22వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 26వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు వస్తాయని, రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఇలం ఎల్టీటీఈతో శ్రీలంక సాగించిన పోరాటం ముగిసి 17 ఏళ్లు పూర్తయిన సందర్బంగా దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన ఈ అంతర్యుద్దం ముగింపును స్మరించుకుంటూ శ్రీలంక అంతటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర శ్రీలంకలోని నంది కాదాళ్ కలపు ప్రాంతంలో ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ మరణించిన తర్వాత 2009 మే 18వ తేదీన ఎల్టీటీఈపై సైనిక చర్య ముగిసినట్లు శ్రీలంక అధికారులు ప్రకటించారు. కొలంబోలోని సెంట్రల్ బ్యాంక్, కట్టునాయకేలోని అంతర్జాతీయ విమానాశ్రయం వంటి పౌర, ఆర్థిక, మతపరమైన లక్ష్యాలపై జరిగిన వరుస దాడులకు ఎల్టీటీఈ బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. శ్రీలంక అధ్యకుడు అనూర కుమార దిశానాయకే ఆధ్వర్యంలో రేపు బట్టారములాలో జాతీయ విజయ దినోత్సవ సంస్మరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఓడించింది. ఈ రోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:30 చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. మరొకసారి 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నార్వే చేరుకున్నారు. కేరళలో వీడి సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 చెన్నైలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: డాక్టర్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నాను, చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: డికాయిట్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా. ఈ రోజు స్పెషల్ డే. స్పెషల్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ మ్యూజియం డే అనమాట. మరి దానిలో భాగంగా రేడియో మ్యూజియంల గురించి మీ అందరితో తెలియజేస్తాను అని చెప్తాను, ఇందాకే చెప్తాను. సో బెంగళూరు మ్యూజియం, రేడియో మ్యూజియం గురించి మాట్లాడుకున్న తర్వాత నాకు తెలిసి దీని గురించి మీరు వినే ఉంటారు, చదివే ఉంటారు, నాకు తెలిసి తెలుసుకునే ఉంటారు కూడా. భారతదేశపు రేడియో మనిషిగా పేరుగాంచిన ఉత్తరప్రదేశ్లోని అమ్రిహా జిల్లా గడ్రోల నివాసి రామ్ సింగ్ బౌద్ధ్ అనమాట. ఆల్మోస్ట్ 1257 రేడియోల సేకరణతో గిన్నీస్ ప్రపంచ రికార్డు సృష్టించారనమాట. శ్రీ బౌద్ధ్ వద్ద 1920 నుంచి 2010 వరకు మధ్యకాలానికి చెందిన అనేక రేడియోలు అయితే ఉన్నాయన్నమాట. సమాజంపై రేడియో ప్రభావాన్ని భవిష్యత్ తరాలకి తెలియచేయడమే నా ముఖ్య ఉద్దేశం అంటూ రేడియోతో తనకున్న సంబంధాన్ని పంచుకుంటూ ఎన్నో విషయాలు శ్రీ బౌద్ధ్ తెలియజేశారనమాట. మరి ఎప్పుడైనా మీరు ఉత్తరప్రదేశ్ వెళ్ళినప్పుడు తప్పకుండా రామ్ సింగ్ బౌద్ధ్ని కలవండి. సో అలాగే మన్ కీ బాత్తో తనకున్న సంబంధాన్ని, సో 2014 నుంచి అప్పటి వరకు అంటే మన్ కీ బాత్ లాంటి కార్యక్రమం కూడా రేడియోని మాధ్యమంగా చూస్ చేసుకొని ప్రజలందరితో మాట్లాడటానికి, అంటే వాళ్ళ మనసులో మాటల్ని తెలియజేయడానికి రేడియోనే మాధ్యమంగా చూస్ చేసుకున్నారు అని చెప్పి, అవన్నీ అంటే తనతో రేడియోతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఇలాంటి సేకరణకి సంబంధించిన విషయం ఏంటి, సో ఎందుకు ఇలాంటి ఇంట్రెస్ట్ వచ్చింది, ఇవన్నీ పంచుకున్నారనమాట. కాబట్టి అసలు భారతదేశపు రేడియో మనిషి అంటేనే ఉత్తరప్రదేశ్లోని మనకి గుర్తు వచ్చేసేయాలి, ఇందాక చెప్పాను కదా రామ్ సింగ్ బౌద్ధ్ అనమాట. సో ఆల్మోస్ట్ మీరు 1257 రేడియో సెట్లు చూడాలి అంటే అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. అండ్ అదే కాదు, అహ్మదాబాద్లో ఇంకొక రేడియో మ్యూజియం కూడా ఉంది, అది కూడా మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను. మరి దీన్ని ఎవరు స్థాపించారు అనేది ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ అండగాడు అనమాట. వింటూ స్టేట్ యూన్ టూ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

మనము మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, ఈ రోజు డే స్పెషాలిటీ ఇంటర్నేషనల్ మ్యూజియం డే అనమాట. మరి దీనిలో భాగంగా రేడియో మ్యూజియంల గురించి మీ అందరితో షేర్ చేస్తున్నాను. మరి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్న రేడియో మ్యూజియం ఎక్కడుంది అంటే అహ్మదాబాద్ లో అనమాట. స్మార్ట్ ఫోన్లు, ట్రాన్సిస్టర్ సెట్లు ప్రాచుర్యంలోకి రాకముందు వ్యాక్యూమ్ ట్యూబ్లతో పనిచేసే వాల్వ్ రేడియోలు ఒకప్పుడు తమ గొంతుని సంగీతాన్ని వినిపించేవన్నమాట. సిద్ధార్థ్ పటేల్ ఆల్మోస్ట్ 1940 సంవత్సరం నుంచి 1960 ఈ మధ్యకాలానికి చెందిన 120కి పైగా పాతకాలపు రేడియో రిసీవర్లను సేకరణని ఏర్పాటు చేశారనమాట. అహ్మదాబాద్కి చెందిన పటేల్ ఈ రేడియో సేకరణను ముంబై, జైపూర్, ఉదయపూర్ వంటి ఇతర నగరాల నుండి కూడా సేకరించారనమాట. పటేల్కు ఈ మ్యూజియం కేవలం గతాన్ని గుర్తు చేసుకునే విషయమే కాదు, రేడియో ఒక శక్తివంతమైన సామూహిక ప్రసార మాధ్యమమని, ఒక తరం యొక్క హృదయ స్పందన అని ఆయన అంటారనమాట. మరి ఇప్పుడే అర్థమవుతోంది ఇలాంటి మ్యూజియంలను ఏర్పాటు చేశారు అంటేనే వాళ్ళకి రేడియో మీద ఎంత ప్రేమ అభిమానం ఉంది అనేది కదా. మరి ఓటీటీ ప్లాట్ఫామ్లు, మొబైల్ స్క్రీన్ల ఆధిపత్యం ఉన్న ఈ కాలంలో ఇప్పటికీ మనందరినీ ఏకం చేసే శక్తి దేనికైనా ఉంది అంటే అది కేవలం రేడియోకి మాత్రమే అనమాట. రేడియో మ్యూజియంలని ఇంకా ఆకర్షణీయంగా తీర్చిదిద్దగలిగే శక్తి యువతకి మాత్రమే ఉంది. మరి ఇలాంటి వాళ్ళందరి కృషి వల్ల రేడియో వారసత్వాన్ని భవిష్యత్ తరాలకి కూడా మనందరం సజీవంగా తెలియజేయగలుగుతున్నాం అనమాట. మరి ఈరోజు మీరేం చేయాలి అంటే మీ దగ్గరలో ఉన్న మ్యూజియం ఏదైనా సరే రేడియో మ్యూజియం ఉంటే, లేదంటే అట్లీస్ట్ ట్రై చేయండి అసలు మీ అమ్మమ్మ వాళ్ళు అంటే మీ ముందు తరం వాళ్ళు రేడియో వినేవాళ్ళ. సో ఈరోజు అడగండి అనమాట. సో రేడియో మ్యూజియంని ఎప్పుడైనా విజిట్ చేశారా, లేదంటే వాళ్ళ దగ్గర ఎలాంటి రేడియోస్ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోండి. సో అప్పుడు ఆటోమేటిక్గా హిస్టరీ మీరు కూడా తెలుసుకున్న వాళ్ళే అవుతారనమాట. అండ్ అదనమాట, అండ్ దగ్గరలో ఇంకేదైనా మ్యూజియంలు ఉంటే ఖచ్చితంగా పిల్లలకి కూడా చూపించండి. మరి అది ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మీకు తెలిసే ప్రోగ్రామ్కి ఒక వండర్ఫుల్ సాంగ్తో అనమాట, అల్లూరి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మీకు తెలిసే ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్నా.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: ఒంటి గంటకి దీనికి సంబంధం?

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఈరోజు మధ్యాహ్నం జరగనున్న యుఎస్ న్యూక్లియర్ ఎగ్జిక్యూటివ్ డెలిగేషన్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఇంధన రంగం, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల అవకాశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామారెడ్డి అన్నారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా అమరావతి సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. హీరాకుడ్ శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో కేఎల్ రావు కీలక పాత్ర పోషించారని మంత్రి సందర్భంగా పేర్కొన్నారు. ఈరోజు అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా పర్యాటక పురావస్తు శాఖ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, విజయవాడ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారసత్వ నడక హెరిటేజ్ వాక్ను జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా జెండా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్థ ఏపీటీడీసీ చైర్మన్ ఎన్ బాలాజీ తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా విజయవాడ బాపు మ్యూజియంలో నిర్వహించిన మ్యూజియం డే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశాతో కలిసి ఆయన ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పెడన శాసనసభ్యులు కె కృష్ణప్రసాద్ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గిస్తూ కృష్ణా జిల్లా బంటు మిల్లులో ఈరోజు సైకిల్ యాత్ర చేపట్టారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పనే లక్ష్యంగా జన్ భాగీదారీ, జన్ జాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవా టికెట్లు ఆగస్టు నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఆన్లైన్లో విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ, పాద పద్మారాధన సేవల కోసం భక్తులు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

అర్ధశతాబ్దం మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 8 నిమిషాల 31 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి దీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాంటి దీరాలో ధీరలు సాధించిన విజయాలు ఏంటి అనేది మీ అందరితో షేర్ చేస్తాను. జాతీయ బీసీ కమిషన్ చైర్పర్సన్ గా కేంద్ర మాజీ మంత్రి సాత్వి నిరంజన్ జ్యోతి బాధ్యతలు అయితే స్వీకరించారనమాట. ఉత్తరప్రదేశ్ కి చెందిన జ్యోతి 2014 నుంచి 2024 వరకు కూడా ఫతేపూర్ పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారనమాట. ఇంకా ఎవరు ఏది సాధించారంటే ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల కమిటీకి భారత రాయబారి ప్రీతి శరణ్ తిరిగి ఎన్నికయ్యారనమాట. మానవ హక్కుల పరిపాలన పర్యవేక్షణలో ఈ కమిటీ అయితే పనిచేస్తోంది. మరి ఈ ఎన్నికతో ప్రీతి 2027 నుండి 3 ఏళ్ల పాటు ఈ కమిటీలో ఉంటారనమాట. మరి ఇంకా చెప్తాను ఎవరు ఏది సాధించారు అని చెప్పి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను గామి మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీ ఎఫ్ఎం.

మనము నామ్ ధీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, ధీరలు సాధించిన విజయాల గురించి. ఇంకా ఎవరు ఏది సాధించారు అంటే, అమెరికా ఎన్నికల చరిత్రలో మరో భారతీయ మహిళ చరిత్ర అయితే సృష్టించేశారనమాట. ఎవరు అంటే కనుక, వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల బరిలో నిలిచిన తొలి దక్షిణాసియా మహిళగా రిని సంపత్ అయితే చరిత్ర సృష్టించారనమాట. తేనీలో జన్మించిన రిని తన 7వ ఏటా అమెరికా వెళ్లారనమాట. దశాబ్దానికి పైగా వాషింగ్టన్ డీసీలో నివసిస్తున్నారు. తమిళనాడులోని తేనీలో జన్మించిన రిని వృత్తిపరంగా ఓ ప్రభుత్వ కాంట్రాక్టర్, ఇంకా సైబర్ సెక్యూరిటీ నిపుణురాలన్నమాట. సో వీళ్ళందరూ సాధించిన విజయాలు అయితే మాట్లాడేసుకున్నాం. అలాగే ఇప్పుడైతే మీ అందరి కోసం మహర్షి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, అది వినేసండి. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ తో అనమాట. మరి అదేంటో తెలుసుకోవాలి అంటే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. వార్తల వివరాలు: భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జలవనరుల క్యాలెండర్కు అనుగుణంగా అన్ని ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోపు పూర్తి కావాలని ఆదేశించారు. నీటి నిర్వహణలో సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని కూడా తీసుకురావాలని సూచించారు. రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఈ మధ్యాహ్నం జరగనున్న యుఎస్ న్యూక్లియర్ ఎగ్జిక్యూటివ్ డెలిగేషన్ సమావేశంలో పాల్గొంటారు. ఇంధన రంగం, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల అవకాశాలపై ఈ సమావేశంలో మంత్రి చర్చిస్తారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, అంతర్జాతీయ ప్రతినిధులతో కూడా మంత్రి లోకేష్ సమావేశమయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. రాష్టంలో ఐటీ రంగ అభివృద్ది, పెట్టుబడుల ఆకర్షణ, నూతన ప్రాజెక్టులపై చర్చల్లో పాల్గొంటారని తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తుల సురక్షిత దర్శనం కోసం భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేస్తామని ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం రాష్ట ప్రజలందరి మీద, తెలుగు ప్రజలందరి మీద అన్నాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్తున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజు మీ అందరికీ తెలుసు, తిరుమల కొండ మీద కూడా భద్రతా వ్యవహారాల్లోని కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రత మా ధ్యేయంగా కూడా మేము పనిచేయడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే అఫీషియల్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు తిరుమలలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి భద్రతాపరమైన చర్యల్లో కూడా ఎటువంటి రాజీ లేకుండా ఈ రోజు మేము అందరం కూడా చూసుకుంటాం.
0: ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా అమరావతి సచివాలయంలో ఈ రోజు నిర్వహించిన

0: కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. హీరాకుడ్ శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వంటి బహుళార్థక ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. దేశంలో 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించిన దార్శనికులు కేఎల్ రావు అని మంత్రి పేర్కొంటూ,
1: కేఎల్ రావు గారి వర్ధంతిని ఈరోజు ఇరిగేషన్ శాఖ ద్వారా సెక్రటరేట్ లో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశ చరిత్రను మార్చేటువంటి ఒక హీరాహుడ్ గాని, ఒక నాగార్జున సాగర్ గాని, ఒక శ్రీశైలం గాని, ఇట్లా అత్యున్నతమైనటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణంలో కేఎల్ రావు గారు ప్రతిపాదించారు అని అంటే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయం అని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా కేఎల్ రావు ఆశించినటువంటి విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మనం ముందుకెళ్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.
0: అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. దేశాల సాంస్కృతిక వారసత్వ సంపదలను కాపాడి భావితరాలకు అపురూపమైన విజ్ఞానాన్ని అందించడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలకు అవగాహన కల్పించి వాటిని మరింత ప్రోత్సహించే ఆవశ్యకతను తెలియజేసేందుకు 1977 నుంచి ప్రతి ఏటా మే 18వ తేదీన ప్రపంచ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మ్యూజియాల్లో పలు ప్రత్యేక కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ది చేసేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్థ ఏపీటీడీసీ చైర్మన్ ఎన్ బాలాజీ తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా విజయవాడ బాపు మ్యూజియంలో నిర్వహించిన మ్యూజియం డే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ చరిత్రకు బాపు మ్యూజియం స్మారక చిహ్నమని అన్నారు. భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మహాత్మాగాంధీజీకి జాతీయ పతాకాన్ని అందించిన చారిత్రక ప్రదేశంగా ఈ మ్యూజియానికి ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా పర్యాటక పురావస్తు శాఖ ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం విజయవాడ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారసత్వ నడక హెరిటేజ్ వాక్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారసత్వ సంపదను సంరక్షిస్తూ సంస్కృతిని సజీవంగా నిలిపే నిలయాలు పురావస్తు ప్రదర్శనశాలని అన్నారు. మ్యూజియాల చారిత్రక ప్రాధాన్యతను భావితరాలకు తెలియజేసే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ,
2: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాల భాగంగా ఈరోజు బాపు మ్యూజియం నుంచి మొగల్రాజపురం కేవ్ వరకు 5K వాక్ నిర్వహించడం జరుగుతోంది. ఇది ఫస్ట్ ఈవెంట్. పెయింట్స్ కాంపిటీషన్ ఉంటుంది, క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది, ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ఉంటుంది, పురాతత్వ నుంచి వచ్చిన వస్తువులు ఉంటాయో ఆర్టిఫాక్ట్స్ దాని డిస్ప్లే కూడా ఉంటుంది. అక్కడికి చాలా మంది ఇంటలెక్చువల్స్ వస్తున్నారు. ఇది ఈవినింగ్ ఇక్కడ ఉంటుంది. ఇది అయిన తర్వాత విజయవాడ మున్సిపాలిటీ స్టేడియం లో ఈవినింగ్ మ్యూజిక్ లైవ్ కన్సర్ట్, డప్పు కళాకారుల ప్రదర్శన, అలాగే బ్యాండ్ ఇవన్నీ ఉంటాయి. వరల్డ్ మ్యూజియం డే సెలబ్రేషన్ లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కార్యక్రమం చేయడం జరుగుతోంది.
0: కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతమున్న 52 ఎన్నికల వార్డులను 68 వార్డులుగా పునర్విభజించేందుకు సంబంధించిన ప్రతిపాదిత ముసాయిదాను నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ ఓబులేసు ఈరోజు విడుదల చేశారు. కర్నూలులోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ముసాయిదా ప్రతులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కలు, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యం, స్థానిక అవసరాలను పరిగణలోకి తీసుకుని ముసాయిదా రూపొందించినట్లు వివరించారు. ముసాయిదా ప్రతులపై ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను ఈ నెల 24వ తేదీ సాయంత్రంలోపు వ్రాతపూర్వకంగా సమర్పించాలని కమిషనర్ కోరారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే లక్ష్యంగా జన్ భాగీదారీ జనజాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 25వ తేదీ వరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 14 మండలాల పరిధిలో ఉన్న 333 గిరిజన

గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఆన్లైన్లో విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోసం భక్తులు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ నెల 21వ తేదీన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకార సేవల టికెట్లు విడుదల చేయనుండగా అదే రోజు మధ్యాహ్నం వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Jyoti FM 101.3.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
5: जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान.
6: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार.
7: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
6: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.

ఇచ్చట వాహనములు నిలపరాదు. ఈ మూవీ నుంచి లవ్లీ సాంగ్ వినేసిన తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం అనమాట. మరి సమ్మర్ బయట అయితే ఎండలైతే మామూలుగా లేవు కదా. మరి సమ్మర్ లో ముఖ్యంగా అసలు వేసవి కాలంలో మనం ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అనేది ఇవాళ దీరాలో మీ అందరితో షేర్ చేస్తానన్నమాట. మీ అందరికీ తెలిసిందే అయినా మనం టైం వల్ల, కుదరకపోవడం వల్ల, పనుల వల్ల, సో ప్రత్యేకంగా వీటినే తినాలి అని కాకుండా ఆలోచించకుండా ఉంటాం కాబట్టి, సో వేసవి కాలంలో ఖచ్చితంగా ఈ ఫ్రూట్స్ అయితే తినేయాల్సిందే అనమాట. మరి ఇంతకీ అవి ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను కళ్యాణం కమనీయ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము నా బీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి వేసవిలో ఇలాంటి పండ్లు తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అనేది కర్బూజా అన్నమాట. నీటి శాతం అధికంగా ఉండే పండ్లలో కర్బూజా చాలా చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. దీన్ని మనం వేసవి కాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటి అంటే శరీరంలోకి నీరు చేరి చెమట రూపంలో కోల్పోయిన నీటి శాతాన్ని తిరిగి భర్తీ చేస్తుందన్నమాట. అలాగే రక్తపోటు వంటి సమస్యల్ని కూడా దరిచేరనియదని చెప్పి నిపుణులు అంటున్నారు. కాబట్టి మీకు దొరికేదే కాబట్టి ఖచ్చితంగా ఇది తినండి, అలాగే పిల్లలకి కూడా ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు మనం ఏం చేస్తే అదే చేస్తారు కాబట్టి. అండ్ తర్వాత అందరికీ, ముఖ్యంగా పిల్లలందరికీ ఫేవరెట్ అనమాట వాటర్ మిలన్, పుచ్చకాయ. సో ఎక్కువగా ఈ కాలంలో దొరుకుతూ ఉంటుంది, అలాగే దీనిలో కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడైనా అసలు దాహం తీరకుండా ఎంత మంచినీళ్ళు తాగినా అసలు అంటే దాహార్త ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు పుచ్చకాయ నిజంగా ట్రై చేయండి. పుచ్చకాయ జ్యూస్ కూడా డైరెక్ట్గా తీసుకోవడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దీనిలో ఉండే పోషకాల్లో పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలతో పాటు విటమిన్ సి కూడా సమృద్ధిగా అందుతుంది అంటున్నారు నిపుణులు. ఇంకా కొన్ని పళ్ళు ఉన్నాయన్నమాట మనం వేసవి కాలంలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన వాటిల్లో, అవి కూడా యాడ్ అయిపోయినాయి. అవేంటి అనేది ఇవాళ దీరాలో మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం కిలాడి మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

మనము నామ్ దీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి వేసవి కాలంలో మనందరం తీసుకోవాల్సిన పళ్ళ గురించి. ఇందాకే చెప్పేశా మీ అందరికీ, పుచ్చకాయ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి, అలాగే ఖర్బూజా గురించి మాట్లాడుకుందాం, ఇంకా తర్వాత కివి అనమాట. ఇందులో ఉండే విటమిన్ ఇ, సి, పొటాషియం, ఫైబర్ వంటివి శరీరం కోల్పోయిన నీటిని తిరిగి అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి అనమాట. సో ఈ పళ్ళు అన్నింటిలో నీటి శాతం అని ఎందుకు యాడ్ చేస్తున్నారంటే, మనందరికీ తెలిసిందే వేసవి కాలం అంటేనే ఉక్కపోత మామూలుగా ఉండదు. మరి బయటకు వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా చెమట రూపంలో ఎనర్జీ అంతా, సో చెమట నీటి శాతం అంతా బయటకు వెళ్ళిపోయింది అంటే ఖచ్చితంగా వాటర్ కంటెంట్ అవసరం. కాబట్టి మంచినీళ్ళు కూడా వీటితో పాటు తాగుతూ ఉండండి. చక్కగా ఫ్రూట్స్ ముక్కలు పెట్టుకుంటే ఈ టైంలో స్నాక్స్లో చాలా చాలా మంచిదన్నమాట. అలాగే పిల్లలకి కూడా అవే అలవాటు చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ తర్వాత ఆప్రికాట్ అనమాట. పొటాషియం, ఐరన్, బీటా కెరోటిన్, ఫైబర్ వీటన్నిటితో పాటు విటమిన్ సి వంటి పోషకాలు అధికంగా లభిస్తాయన్నమాట. ముఖ్యంగా ఎవరికైనా కొంచెం జీర్ణ సంబంధ అంటే ఇలాంటి ప్రాబ్లం, డైజెస్టన్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళైతే కనుక అవి తగ్గించడంలో ఆప్రికాట్ అనేది చాలా చాలా కీ రోల్ అయితే పోషిస్తుంది అని చెప్పి నిపుణులు అయితే తెలియజేస్తున్నారు అనమాట. అవన్నీ బాగానే ఉన్నాయి. అసలు సమ్మర్లో తీసుకోవాల్సిన పళ్ళు అని చెప్పి ఒకటి తప్ప అన్నీ చెప్పవేంటి అని చెప్పి మీరందరూ ఆలోచిస్తూ ఉంటారని నాకు తెలుసు, అందరి ఫేవరెట్ అనమాట. సో లాస్ట్లో చెప్దాం అని చెప్పి అలా సస్పెన్స్లో పెట్టేసా. ఎనీవే చెప్పేస్తాను, ఎలాగో ప్రతిదానికి ఒక టైం అనేది రివీల్ చేయడానికి ఉంటుంది కాబట్టి. సో చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి, మామిడి పళ్ళు అనమాట. సో అది ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? అసలు మామిడి పళ్ళ గురించి మాట్లాడుకోవాలి అంటే ఎంత టైం అయినా సరిపోదన్నమాట. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకు అంటే ఇందులో కూడా ఫైబర్ ఉంటుంది. అలాగే అసలు వేసవి కాలం అనగానే ఈ పళ్ళన్నిటికంటే ముందు మన బ్రెయిన్లో ఏమైనా వచ్చినాయి

అంటే అది మామిడి పళ్ళే అన్నమాట. సో నేను కూడా అలాగే ఎదురు చూస్తూ ఉంటా, మీ అందరిలాగే మామిడి పళ్ళు అనగానే చాలా చాలా ఇష్టం అనమాట. సో మామిడి పళ్ళు, ఇందులో ఎక్కువగా ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదన్నమాట. అలాగే వీటిలో ఉండే ఫైబర్, బీటా కెరోటిన్, విటమిన్ సి వంటి పోషకాలు అయితే మన ఆరోగ్యానికి చాలా చాలా అవసరం. వీటితో పాటు అనాస పండ్లు కూడా శరీరం పలు వ్యాధులు బారి పడకుండా కాపాడతాయి అన్నమాట. సో ఏదైనా సరే ఇష్టం కదా అని చెప్పి ఎక్కువగా తినేసేయకండి, అతి ఏదైనా ప్రమాదమే, అన్నీ మనమే మాట్లాడుకుంటాం కాబట్టి మితంగా తిందాం, ఆరోగ్యంగా ఉందాం, ఈ పండ్లను మాత్రం తినడం మర్చిపోకుండా ఉందాం అన్నమాట. సో అది ఇవాల్టి దీరా. మరి మీ అందరికీ దీరా చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం కుబేర మూవీ నుంచి ఒక లవలీ సాంగ్ వస్తుంది. ఈ సాంగ్తో దీరా ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండడే సండడీలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: डुम।
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? బీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 2:31:31 అయితే అయిపోయింది అనమాట. మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండడీ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి మీతో పాటు కలిసి సందడి చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను, నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి అంటే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ హాయ్ అంటూ మెసేజ్ చేశారనమాట. అలాగే కామర్తి శంకర్ రాజోలి నుంచి హాయ్ అంటున్నారు. అలాగే విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ అనమాట. అలాగే ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు. ఎవరు అంకయ్య అనమాట, బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి హాయ్ అంటున్నారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారనమాట. సరే, మీ అందరూ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే గనక, ఆదిలో ఉంటాను పదిలో ఉండను, పాలులో ఉంటాను పాదులో ఉండను, మనంలో ఉంటాను వనంలో ఉండను, గదిలో ఉంటాను మదిలో ఉండను, పగల్లో ఉంటాను పగడంలో ఉండను, నేను ఎవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. తర్వాత ఎలాగో మీ అందరి కోసం ఇంకొకసారి అడిగేస్తాను, బట్ అడగకుండానే మీరు పంపించేస్తారని నాకు గట్టి నమ్మకం అనమాట. ఎనీవే, ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఆవకాయ బిర్యానీ అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి క్వశ్చన్ అయితే ఒకసారి అడిగా ఆన్సర్ కరెక్ట్ పంపించారా లేదా అవన్నీ తెలియాలి అంటే ముందు మెసేజ్లు అయితే చూడాలి. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎక్కడి నుంచి పేరు ఊరు అదేం అర్థం కాలేదు. కొంచెం ప్లీజ్ ఖాళీలు స్పేస్లు అవన్నీ పదాలు అక్షరాలు కొంచెం అన్ని క్లియర్గా పంపిస్తే చదవడానికి కూడా బాగుంటుందన్నమాట. కమ్మసం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీములపాడు నుంచి హాయ్ అంటున్నారు. మరి క్వశ్చన్ అయితే విన్నారో లేదో అయితే తెలీదు. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేస్తున్నారు వీరు అనమాట, మాచర్ల గద్వాల డిస్ట్రిక్ట్ నుంచి.

రాజోల్ నుంచి జేఎన్ఆర్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారనమాట. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వంశీరాజు అనమాట గుంటూరు నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ప్రోగ్రామ్ కు వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు జి పూర్ణచంద్రరావు ఇంకా శైలజ వీళ్ళందరూ అనమాట. హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుంచి అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు సుందరి ఫ్రమ్ పెనమలూరు. ఒకే ఒక్క రైట్ ఆన్సర్ పంపించేశారు, మరి షార్ప్ గా ఉన్నారు అప్పలరాజు గారు అయితే. సరే, మీ అందరి కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడుగుతున్నాను. నాకు తెలిసి ఈసారి అందరూ పంపించేస్తారని అనుకుంటున్న ఆన్సర్ అయితే కరెక్ట్ గా. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే, ఆదిలో ఉంటాను పదిలో ఉండను, పాలులో ఉంటాను పాదులో ఉండను, మనంలో ఉంటాను వనంలో ఉండను, గదిలో ఉంటాను మదిలో ఉండను, పగలిలో ఉంటాను పగడంలో ఉండను, నేనెవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 08662433814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇట్స్ మై లవ్ స్టోరీ మూవీ నుంచి ఇంకొక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉన్నారనమాట. మరి చూద్దాం ఈసారి కరెక్ట్ పంపించారా లేదా, అసలు ఎవరు పంపించారు అనేది. హాయ్ అంటున్నారు ఎవరు అంటే కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఇంతకీ అసలు ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ అయితే పంపించలేదనమాట. ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు. మరి యాక్చువల్గా మీరు ఇచ్చిన కాంప్లిమెంట్కి నేను కూడా క్వశ్చన్ అడగకుండా ఇంకా గొంతు గురించి మాట్లాడుతున్నాను. ఎనీవే థ్యాంక్ యూ. మరి ఇంతకీ అసలు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు కరెక్ట్గా పంపించారు అంటే ఈసారి భాస్కర్ గారు పెడన్ నుంచి పంపించేశారనమాట కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి అనమాట. ఓకే, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అండ్ మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చదవలేదని మాత్రం అనుకోకండి. యాక్చువల్గా ప్రోగ్రామ్కి ఇంకా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఇంకా ఇంకా హ్యాపీ అనమాట. సో మీరందరూ వింటూ ఉండండి, ఇంకా వివిధ భారతిని వినిపిస్తూ కూడా ఉండండి, అప్పుడు ఇంకా డబుల్ హ్యాపీ, ఒక కాంప్లిమెంట్ ఇచ్చినట్టే అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి అనమాట. మీరు కూడా ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఈ మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే ప్రశ్న వినలేదు అంటున్నారు, ఇప్పుడే చూన్ చేసా అంటున్నారు దేవసేన గారు తిరుపతి నుంచి. ఓకే, క్వశ్చన్ ఇంకా ఆన్సర్ చాలా ఉన్నాయి కాబట్టి చదవాల్సినవి క్వశ్చన్ అయితే ఇంకొకసారి మీకు అందరి కోసం అడిగేస్తున్నాను అండ్ ఇదే ఫైనల్ అనమాట. ఎందుకంటే ఇప్పటికీ చాలాసార్లు అయితే క్వశ్చన్ అయితే అడిగేస్తాను. సో ఆన్సర్ చెప్పడానికి ఆన్సర్ ఒకసారి ఆలోచించండి, తెలియకపోతే ఇంకో వదిలేసేయండి, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. సరే, ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఇప్పుడే జూన్ చేశానని అన్నారు కాబట్టి మీకోసం ఇంకొకసారి అడుగుతున్నాను. ఆదిలో ఉంటాను, పదిలో ఉండను, పాలిలో ఉంటాను, పాదిలో ఉండను, మనంలో ఉంటాను, వనంలో ఉండను, గదిలో ఉంటాను, మదిలో ఉండను, పగడిలో ఉంటాను, పగడంలో ఉండను, మరి నేనెవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే తెలిసిందే కదా మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి బేసెస్ అయితే పంపిస్తూ ఉండండి. అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నమస్కారాలు అంటూ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అని చెప్పి ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పాలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే శ్రీరామారావు ఇంకా అపరాజిత పెనుమలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు ఇంకా దామర్ల పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఆర్జీ ప్రసన్న గారికి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్తూ ఇంతకీ మీరు అసలు కరెక్ట్ పంపించారా లేదా అంటే కనుక లేదు, రాంగ్ ఆన్సరే అనమాట. సో ఆల్రెడీ చదివేశాను, ఆన్సర్ చెప్పుంటే బాగుండేది. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే జి పూర్ణచంద్రరావు గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే చక్రధర్ మహిదేవర్ వీళ్ళందరూ పెనుమలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అనమాట. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఒకసారి ఆలోచించాల్సింది. తర్వాత బాబోయ్ దేవుడా, ఏకంగా ఆదిమానవుడు అని పంపించారు. ఇంతకీ ఆదిమానవుడిని గుర్తు చేసిన ఆ లిజనర్ ఎవరు ఎవరు అంటే కనుక ఆ లిజనర్ రాజోలి నుంచి జయన్న అనమాట. కాదండి, అక్కడి దాకా వెళ్ళొద్దు, ఆల్రెడీ మనం 2026లో ఉన్నాం, ఇంకా ముందుకెళ్ళిపోతాం కానీ వెనక్కి మాత్రం వెళ్ళము. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి అనుకుంటా మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్గా గెస్ చేసి పంపించిన ఆన్సర్ ఏంటి అంటే ఆలు మగలు అనమాట. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతో పాటు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ జర్నీ అనమాట. విన్ టు స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం.

మన ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. ఇప్పుడైతే మీరు ఒక సాంగ్ విన్నారు కదా, మూవీ ఏంటి అంటే నేనే చెప్పేస్తున్నా, కుదిరితే కప్పు కాఫీ అనమాట. మరి ఈ మూవీలో ఇప్పుడు మీరు విన్న సాంగ్ కి మ్యూజిక్ అందించింది ఎవరు, ఇదే అనమాట క్వశ్చన్. అయితే ఇప్పుడు మీరు విన్న సాంగ్ కి మ్యూజిక్ అందించింది ఎవరు, మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0866243114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే కొన్ని క్షణాల్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి, దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం సండే సండే ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: తప్పిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്. വിവിധ ഭാരതി വാർത്തല മുഖ്യാംശാലു ചതുതുന്നതി കേസുഗുണ. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్టంలో 14,000 కోట్ల రూపాయలతో అమృత్ పథకం కింద పనులు జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని 54వ డివిజన్లో 350 కిలోలీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న మంచినీటి ట్యాంకు పనులకు ఆయన ఈరోజు భూమి పూజ చేశారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పెడన శాసనసభ్యులు కె కృష్ణప్రసాద్ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గిస్తూ కృష్ణా జిల్లా బంటుమిల్లిలో ఈరోజు సైకిల్ యాత్ర చేపట్టారు. సైకిల్పై ప్రయాణిస్తూ పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కెఎల్ రావు వర్ధంతి సందర్భంగా అమరావతి సచివాలయంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. దేశ నీటిపారుదల రంగంలో కెఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పనే లక్ష్యంగా జన్ భాగీదారీ జన జాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను స్వర సందేశాల రూపంలో 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు గాని, మై జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు గాని, లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింకు ద్వారా గాని ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ ఆధ్వర్యంలో కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 20 మంది మంత్రులు ప్రమాణం చేశారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: points to 75,165, while the Nifty slipped 38 points to 23,606 when reports last came in. In IPL cricket, hosts Chennai Super Kings will take on Sunrisers Hyderabad at M.A. Chidambaram Stadium at 7:30 p.m. this evening. And with that, we end this news bulletin.
1: చేశారా లేదా అవన్నీ తెలియాలి అంటే మీరు పంపించిన మెసేజ్లు అయితే చదివేసే టైం కూడా వచ్చేసిందనమాట. మరి ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చాలా మంది మెసేజ్లు అయితే పంపించారు. ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మహేశ్వరి, విజయవాడ వన్ టౌన్ నుంచి అనమాట. అలాగే ఈ ఫనీ సత్యశ్రీ తెనాల నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి దాని తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను కదా, అనంతపురం నుంచి అనురాధ గారు ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా లక్ష్మీకాంత్ రవళి వీళ్ళందరూ అనమాట మహబూబ్ నగర్ నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాను, రాంగ్ ఆన్సర్ పంపించేశారు కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. అలాగే రాజోల్ నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ పంపించేశారు అని చెప్పి, అలాగే ఎవరు అనేది కూడా చెప్పేశారు అనమాట. రాజు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పాలెం పోలయ్య అలగడ నంజాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు. అలాగే మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అనమాట. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హెల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. జి పూర్ణచంద్రరావు గారు ఇంకా శైలజ అనమాట ఎక్కడి నుంచి, హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి. అలాగే మీ ప్రశ్నకి జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే కనుక ఓకే అందరూ ఎవరు ఏంటి అవన్నీ పంపించేశారు, కానీ నేను పాడింది అడగలేదు మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు అని అడిగానమాట. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక రాజేష్, అంబిక వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, సోలాపూర్ మహారాష్ట్ర నుంచి అని మెసేజ్ చేశారు. అలాగే ఎంఎస్ దుర్గారావు గారు అనమాట. అండ్ ఇంకా ఆన్సర్ అయితే పంపించలేదు, చాలా ఈజీది అడిగారే అంటున్నారు. నేను అంతే అలా ఈజీ క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటాను, మరి మీరు ఆలోచిస్తే ఆన్సర్ కూడా తెలిసిపోతుందనమాట. అలాగే భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా శబానా పెద్దగూడెం విలేజ్ నుంచి వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే నున్న నుండి శోభారాణి గారు అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక చిలుక నారాయణ అనసూయ వీళ్ళందరూ జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్, దాని తర్వాత అడిగిన క్వశ్చన్ కి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారనమాట. ఇంకా రాజోలి నుంచి బోరెల్లి సంజ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ మీరందరూ పంపించిన పేరేంటి, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే మీరందరూ పంపించింది ఇంతకీ ఏంటి అదే కదా చెప్పాలి, యోగేశ్వర శర్మ అనమాట. ఆల్మోస్ట్ లిజనర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. సో మీ అందరి కోసం డెడికేట్ చేస్తున్నా ఫ్రమ్ ద మూవీ ఏక్ నిరంజన్ అనమాట. నిజంగా ఈ సాంగ్ అయితే చాలా బాగుంటుంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫిల్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న. నాకు తెలుసు మీ అందరూ క్వశ్చన్ కోసం, అంటే నేను అడగబోయే క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని. మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన చట్టాన్ని మార్చి 25 అమల్లోకి తెచ్చిన తొలి ఆగ్నేసియా దేశం ఏది? క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉంది కదా, సో మీ అందరి కోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన చట్టాన్ని మార్చి 25 అమల్లోకి తెచ్చిన తొలి ఆగ్నేసియా దేశం ఏది? ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి గనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపించేస్తూ ఉండండి. ఇప్పుడు కూడా మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ కళ్యాణ రాముడు అనమాట. వింటూ స్టేట్యూన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

అయితే ఆన్సర్లు పంపించారనమాట. మరి వాళ్ళందరూ కరెక్ట్ పంపించారా పంపించలేదా అవన్నీ చూసేద్దాం. అసలు ఇంతకీ క్వశ్చన్ అర్థమైందా కాలేదా తెలీదు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారనమాట. అలాగే నుండి శోభారాణి గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కటైతే ఇంకా క్లూ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఆస్ట్రేలియా అయితే కాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి మెసేజ్లో ఏవి చూసినా కూడా నాకు ఆస్ట్రేలియా అనే కనిపిస్తుంది. సో ఆస్ట్రేలియా వెళ్ళకండి, ఆస్ట్రేలియా అయితే కాదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వంశీ రాజ్ అనమాట గుంటూరు నుంచి, మీరు కూడా ఆస్ట్రేలియానే పంపించారు కాదు. అండ్ అలాగే గుడ్ ఈవినింగ్ అంటూ మీకు ప్రియ శ్రోతలందరికీ అంటూ ఓకే బెనర్జీ అనమాట ఎక్కడి నుంచి గుడ్లవల్లేరు నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి రాంగ్ ఆన్సర్. సరే క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడుగుదాం అనుకుంటున్నా. ఆల్మోస్ట్ ఏంటో అందరూ ఇంకా ఇవాళ ఆస్ట్రేలియా అని పట్టించేశారు. సరే క్వశ్చన్ ఒకసారి అడుగుతున్నాను ఓకే. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన చట్టాన్ని రీసెంట్గా అంటే మార్చి 25న అమల్లోకి తెచ్చిన తొలి ఆగ్నేసియా దేశం ఏది అని చెప్పి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి అయితే మెసేజ్లు పంపిస్తూ ఉండండి. అండ్ నాకు తెలిసి చాలా క్లియర్గా అడిగానని అనుకుంటున్నా క్వశ్చన్, మీరు కూడా విన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అతడు మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేడియం 2 1 1 5 3 విత్ భారతీయ సాంగ్.

0: చెబితే చాలా.
1: మనమైతే ఉన్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి క్లూ కూడా ఇచ్చాను. క్వశ్చన్ లోనే ఉంది, తొలి ఆగ్నేసియా దేశం ఏది అని చెప్పి అడిగాను అనమాట. మరి దానిలోనే క్లూ ఉన్నట్టు కదా. మరి చూద్దాం ఈసారి అసలు ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పంపించలేదు అవన్నీ చూసేద్దాం. ఎవరు ఎక్కడి నుంచి అంటే మెసేజ్లు మాత్రం చాలా వచ్చినాయి. ఓకే, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి రాంగ్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. మై నేమ్ ఈజ్ తేజోమై సర్కార్ అంటున్నారు, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా ఎవరు అంటే నమస్తే అంటూ ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హాయ్ ప్రసన్న గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే ఆన్సర్ కూడా రాంగ్ పంపించేశారు ఎవరు అంటే కనుక ఎంఎస్ దుర్గారావు గారు అనమాట. ఇంకా ఎవరు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఓకే చిరంజీవి గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు, కానీ ఆన్సర్ అయితే మీరు పంపించింది రాంగ్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ముద్దునూరు కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీను అనమాట ఎక్కడి నుంచి, కుంచనపల్లి నుంచి మెసేజ్ చేశారు. ఆన్సర్ అయితే ఏది పంపించలేదు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారంతే. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా, ఆన్సర్ కూడా ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్ చేసి పంపించేసేయండి. అండ్ ఇంకా ఎవరు అంటే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక జి పూర్ణచంద్రరావు గారు, శైలజ వీళ్ళందరూ అనమాట ఆదిలాబాద్ నుండి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు స్మార్ట్గా ఫ్రాన్స్ నుంచి మళ్ళీ కరెక్ట్ ఆన్సర్కి వచ్చేసారనమాట. ఎనీవే మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజు ఏలూరు నుంచి క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఆల్మోస్ట్ చాలాసార్లు అడిగేసా ఇంత పెద్ద క్వశ్చన్, మళ్ళీ మీరు అడుగుతున్నారు కాబట్టి అండ్ ఇప్పుడే వింటున్న వాళ్ళ కోసం ఇంకొకసారి క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన చట్టాన్ని మార్చి 25న అమల్లోకి తెచ్చిన తొలి ఆగ్నేసియా దేశమేది అని చెప్పి అడగడం జరిగిందనమాట. ఇందాక క్లూ కూడా మెన్షన్ చేసేసాను. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662488114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి ఇంకా యశోద వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎవరు రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట రాంగ్ ఆన్సర్. మీరు కూడా ఫ్రాన్స్ అంటున్నారు, ఆస్ట్రేలియా అంటున్నారు కాదు. అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ అట్లాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే రాజ

తలపల్లి నుంచి జేఎన్ఆర్ రాంగ్ ఆన్సర్, ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి, చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు వీసీ మోహన్, బొడ్డుచెట్ల విలేజ్ మార్కాపూర్ జిల్లా నుంచి అనమాట. అండ్ పార్థశారథి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భరత్ నగర్ సిద్దిపేట నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే వస్తూనే ఉన్నాయి. అలాగే సాయి గుడివాడ నుంచి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అని చెప్పి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగిందనమాట. అలాగే సిహెచ్ వేణు, జయంపు వీళ్ళందరూ అనమాట ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చిలక నారాయణ, అనసూయ వీళ్ళందరూ అనమాట జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే కుసుబ అమ్మటి నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎంఎంఎస్ నివాస్ అనమాట నల్లపాడు గుంటూరు నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శశికళ, సంజ వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక అంకయ్య గడ్డం నుంచి అనమాట, బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రష్యా అంటున్నారు. కాదండి, రష్యా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా అసలు మామూలుగా గుర్తు రావట్లేదు కదా, మన చుట్టుపక్కల ఉన్న ఊళ్ళులాగా చెప్పేస్తున్నారు మీరైతే. అండ్ అలాగే శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి అంటున్నారు అనమాట హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి వీళ్ళందరూ. అలాగే ఆన్సర్ రాంగ్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక హరి నంజాల డిస్ట్రిక్ట్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే కనకారావు గారు పెడ నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాలు వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. రేడియో మిత్రులందరికీ శుభదినం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కోటా శ్రీమన్నారాయణమూర్తి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భవానీపురం విజయవాడ నుంచి అనమాట. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి, యశోద, జానకి వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది షబానా గారు పంపించేశారు పెద్దగూడెం నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ. అండ్ అలాగే గనగలూరు నుంచి గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పాలెం పోలయ్య, ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. రాజోలి నుంచి జయన్నా కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, యశోద వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి క్వశ్చన్లోనే క్లూ ఉంది అని చెప్పిన తర్వాత మొత్తానికి వాళ్ళు పంపించిన ఆన్సర్ని సరి చేసుకొని కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మరి ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి అంటే కనుక ఇండోనేషియా అనమాట. క్వశ్చన్ అయితే ఆల్మోస్ట్ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు సార్లు అయితే అడిగేశాను కాబట్టి మీ అందరికీ ఎలాగో తెలుసు కాబట్టి. సో ఆ క్వశ్చన్కి మీరు అందరూ పంపించింది అనమాట తర్వాత ఇండోనేషియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ దీని తర్వాత ఇప్పుడే మనకు ఒక కొన్ని మెసేజ్లు అయితే అలా టకటక వస్తున్నాయి. ఎవరు కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి క్వశ్చన్ అయితే అయిపోయింది. ఇంకా మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంజయ్ పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సరే ఈ క్వశ్చన్ అయితే మరి అడిగేశాను కాబట్టి ఇంకా దీనికి బాయ్ బాయ్ చెప్పేద్దాం. అండ్ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. మరి దానికంటే ముందు క్వశ్చన్ అడగాలి అని కదా మీ ఇంటెన్షన్, నాకు చెప్పాను కదా గాలి తరంగాల్లో అప్పుడప్పుడు అలా వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. సరే క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. దాని తర్వాత ఇందాక అడిగిన క్వశ్చన్ అయిపోయింది, దాన్ని మీరు మర్చిపోండి, నేను కూడా మర్చిపోతా. అండ్ ఇప్పుడు క్వశ్చన్ అయితే నేను అడుగుతున్నా, దాని తర్వాతే సాంగ్ ప్లే చేస్తాను. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే కనుక భారతదేశంలోనే పరిశుభ్రమైన నగరంగా ఇప్పటికీ 8 సార్లు నిలిచిన నగరం ఏది? మళ్ళీ మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నా. క్వశ్చన్లోనే భారతదేశం అని ఉంది కాబట్టి మీరు హాయిగా ప్రశాంతంగా భారతదేశం దగ్గరే ఆగిపోవచ్చు, ఇంకా చుట్టుపక్కల దేశాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు కాబట్టి. సో క్వశ్చన్ ఇంకొకసారి, భారతదేశంలోనే పరిశుభ్రమైన నగరంగా ఇప్పటికీ 8 సార్లు నిలిచిన నగరం ఏది? ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 8 సార్లు నిలిచిందట. అంటే అక్కడ వాళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్గా, ఎంత డెడికేషన్గా ఉండుంటారు కదా. మరి ఇంతకీ అసలు ఆ నగరం ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ఆది అనమాట. వింటూ స్టేజ్ ఉండు 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

ఓ బేబీ మూవీ నుంచి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ సమ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి యాక్చువల్ గా ఇందాక ఒక క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. మొత్తానికి చాలా మంది ఆన్సర్లు అయితే మెసేజ్లు అయితే పంపించేశారు. సో అవన్నీ చదివేద్దాం. ఎవరు పంపించారు, కరెక్ట్ పంపించారా లేదా తెలియాలి అంటే నేను చదవాలి. సో ఎవరు పంపించారు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అనమాట. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట, భవానీపురం విజయవాడ నుంచి. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు గారి నుంచి అప్పల్ రాజు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రాజోల నుంచి జయన అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక ఓకే సిరి గిరి హరి చాలా బాగుంది రిథమిక్ గా. అండ్ ఎక్కడి నుంచి అంటే కృష్ణా నంజాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. సాయి గుడివాడ నుంచి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ పెడల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి అనమాట కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక నల్లపాడు గుంటూరు నుంచి అనమాట. ఓకే మీరైతే ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించేశారండి. అలాగే జయం భాష, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక

ఎవరు ఎక్కడి నుంచి? ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి అనమాట. సాయి శిరీష కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. ప్రతీక్ అండ్ వరలక్ష్మి కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, ఓకే రఘు అనమాట, వంగూర్ బెంటోన్విల్ యుఎస్ఏ నుంచి మెసేజ్ చేశారనమాట. ఓకే ఆన్సర్ అయితే కరెక్టే మెసేజ్ చేశారు మీరు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, ఓకే కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి వీళ్ళందరూ అనమాట. ఇప్పుడు ఇంకా లాస్ట్ క్వశ్చన్కి అందరూ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు కదా, ఎందుకంటే ఆల్మోస్ట్ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ అనే ప్రతి ఒక్కళ్ళు పంపించినది కరెక్ట్ ఆన్సర్ అవుతోంది కాబట్టి. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. జి పూర్ణచంద్రరావు గారు, శైలజ వీళ్ళందరూ కూడా అనమాట కరెక్ట్ ఆన్సర్, ఆదిలాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలాగే మహేశ్వరి విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి, నెల్లూరు జిల్లా నుంచి సర్వేపల్లి నుంచి అనమాట వెంకటరాజ, వీళ్ళందరూ మెసేజ్ చేశారు కానీ ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు, అనంతనాగ్ త్రివేణి నిఖిల వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. మధ్యప్రదేశ్ అని నా చేత అట్లా అట్లా నగరం పేరు కూడా చెప్పించబోయారు బట్ చెప్పలేదన్నమాట ఎవరు అంటే, చిలకా నారాయణ అనుసరా వీళ్ళందరూ జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి అనమాట. సో ఆ నగరంతో పాటు మీ ప్రత్యేకత ఏంటి అంటే ఆ నగరం ఏ రాష్ట్రంలో ఉందో కూడా పంపిస్తారు నిజంగా. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమన్పాడు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా 8 సార్లు అంటే నిజంగా సామాన్య విషయం కాదు అంటున్నారు, నిజమే కదా. ఎవరు అంటే వేటపాలెం రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం వీళ్ళందరూ అనమాట, ఎగ్జాక్ట్లీ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మలాన్ బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే పార్థశారీ భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజేష్ అంబిక వీళ్ళందరూ అనమాట సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఈ మధ్య వాళ్ళు వెళ్ళొచ్చారట నిజంగా, సో నైస్. అలాగే షబానా పెద్దగూడెం విలేజ్ నుంచి, వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అంకయ్య గడ్డం బందర్పల్లి నుంచి అనమాట. ఓకే మీరు హాయ్ అంటున్నారు, ఆన్సర్ అయితే ఇంకా కరెక్ట్గా అయితే మెసేజ్ చేయలేదు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పి జానకి రామ్ అనమాట ఆన్సర్ కూడా కరెక్టే, నందిగామ నుంచి మెసేజ్ చేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక, రాజోలి నుంచి జయన్న అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్ రావు గారు, దామర్ల పెద్దమస్తన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. రాజోలి నుంచి బోరెళ్ల సంజ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దుబాయ్ భాష అండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఎక్కడి నుంచి అంటే, ఓకే మీరు కూడా ఆన్సర్ అయితే కరెక్ట్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎవరు ఎక్కడి నుంచి అంటే, మన విజయవాడ పరిస్థితి ఏంటి అంటున్నారు. మన విజయవాడ కూడా అది ఒకళ్ళ చేతిలో ఉండదు, మన అందరి చేతిలో ఉంటుంది. ఎప్పుడైతే మనం బస్టాండ్స్ దగ్గర చెత్త వేయకుండా అక్కడ పెట్టిన డస్ట్బిన్లో వేయడం నుంచి ఒక అడుగు మొదలు పెడతామో, అసలు మన ఇల్లు ముందు తీసిన రిమోట్లు ఎక్కడైతే తీస్తామో అక్కడే పెడతామో, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత మన వీధిని, అలా ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఊరు కూడా ఆ ప్లేస్లో వచ్చే అవకాశం ఉంది. అది మనందరి చేతిలోనే ఉంది, అది ఒక్క రోజులో జరగకపోయినా కంటిన్యూగా మనకి మనమే మనల్ని మార్చుకుంటూ ఆ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని మనం వాడకుండా సంచిలోనే బ్యాగ్లోనే, అంటే మనకి ఆల్రెడీ మనకి పేపర్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కాబట్టి అవి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్కూటీలో పెట్టేసుకొని మర్చిపోకుండా మళ్ళీ వాళ్ళని మనం ప్లాస్టిక్ కవర్ అడుగుతున్నాం. సో మనమే ఎంకరేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అలాగే ఇస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మార్పు అనేది ముందు మన నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక అడుగు మనం వేద్దాం, మనతో పాటు నలుగురు కలిసి నడుస్తారనమాట. అది చిన్నమ్మాయి గారికి నేను ఇచ్చిన ఆన్సర్, చిన్నమ్మాయి గారికి కాదు వింటున్న లిజనర్స్ అందరికీ అనమాట. ఎనీవే ఇంకా ఎవరు అంటే కనుక, ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు సంజ అనమాట. అలాగే పేటర్ నుంచి మెసేజ్ చేశారు. ఇంకా సాత్విక్ నాగేంద్ర ముద్దునూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కొత్తూరు రమణారెడ్డి, ఎంసీ వెంకటస్వామి వీళ్ళందరూ కలిసి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఎనీవే మరి ఇంతకీ అసలు ఇంతకీ

0: క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక భారతదేశంలోనే పరిశుభ్రమైన నగరంగా ఇప్పటికీ 8 సార్లు నిలిచిన నగరం మధ్యప్రదేశ్లోని ఇండోర్ అనమాట. ఆల్మోస్ట్ లిజనర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు, మరి మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే ఇప్పుడు మనకి ఇండోర్ గురించి ఇంకొకటి ఏంటి అంటే అప్డేట్, ఇక్కడ మొట్టమొదటి హరిత వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా తయారు చేయబడింది అనమాట రీసెంట్గా. కాబట్టి సో డెవలప్డ్ కంట్రీగా, డెవలప్డ్ అంటే అసలు ముందు డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ఇందాక చెప్పినట్టు మన ఇల్లు, తర్వాత మన వీధులు, తర్వాత మన ఊరు. సో ఇలా కంటిన్యూగా అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇంతకీ ఆన్సర్ అయితే కరెక్టే అనమాట. అండ్ ఇవాళ సన్నడే సన్నడి కూడా మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరొక బ్యూటిఫుల్ సూపర్ హిట్ సాంగ్తో, సీతారామ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో సన్నడే సన్నడి ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్డ్ టు 101.3 వివిద్ భారతీయ ఫ్యామ్.
1: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, Voice of the Nation.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జలవనరుల క్యాలెండర్కు అనుగుణంగా అన్ని ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోపు పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా అమరావతి సచివాలయంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. హీరాకోడ్ శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వంటి బహుళార్థక ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే లక్ష్యంగా జన్ భాగీదారీ జనజాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ఈ రోజు ప్రారంభిస్తూ ఈ నెల 25వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. దేశాల సాంస్కృతిక వారసత్వ సంపదలను కాపాడి భవితరాలకు అపురూపమైన విజ్ఞానాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వీటిని ఆవశ్యకతను తెలియజేసేందుకు 1977 నుంచి ప్రతి ఏటా మే 18వ తేదీన ప్రపంచ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా పర్యాటక పురావస్తు శాఖ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, విజయవాడ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారసత్వ నడక హెరిటేజ్ వాక్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్టంలో ఎండల తీవ్రత పెరుగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

మీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:05 దాటి 23 సెకండ్లు అయితే అయిపోయిందన్నమాట. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధలో థీమ్ ఏంటి అంటే గనక ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మ్యూజిక్ అంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించబోతున్నాను అనమాట ఇవాళ వివిధలో. ఇప్పుడైతే మీ అందరి కోసం 1 నేనొక్కడిని, దాని తర్వాత ఆర్య, ఈ 2 మూవీస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేజ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఆట మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే, ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మరి ఎవరి సాంగ్స్ వినిపిస్తున్నాను అంటే, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను. ఇప్పుడైతే మీ అందరి కోసం అదూర్స్, దాని తర్వాత బొమ్మరిల్లు, దాని తర్వాత కరెంట్, ఈ త్రీ మూవీస్ నుంచి త్రీ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్యూన్ టు 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే, ఓకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిల్మ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం కరెంట్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. దాని తర్వాత ఇద్దరు అమ్మాయిలతో ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఈ సాంగ్తో అయితే వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేస్తున్నాను. యాజ్ యూజువల్ ఆర్జే ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది, కాబట్టి నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్లీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి వింటూనే ఉండండి. సో అదనమాట సంగతి, ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై, సీ యూ.

ఆకాశవాణి విజయవాడ స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్ 90 గ్లోరియస్ ఇయర్స్ 1936 టు 2026 ఆకాశవాణి 90 ఇయర్స్ నాట్ అవుట్ ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: BFM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

Hi dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. చిన్న చిన్న నీటి బిందువులు కలిసి ఒక పెద్ద సముద్రాన్ని తయారు చేస్తాయి అనే ప్రసిద్ధి నానుడింది. అంటే అర్థం, మీరు కొద్ది సమయంలో చిన్న మొత్తంలో మొదలుపెట్టి దీర్ఘకాలం ఒక పెద్ద మొత్తాన్ని ఆదా చేయొచ్చు. ఆదాయాన్ని ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించేవారు బాగా పొదుపు చేయగలరు. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది విషయం కాదు, ఎక్కువ ఇబ్బంది పడకుండా ఎంత ఆదా చేస్తున్నారనేదే లెక్క. ఏదైనా సరే, ముందు ఒక బడ్జెట్ తయారు చేసుకొని ఖర్చుల ప్రణాళిక వేసుకొని ఒక డైరీని ఏర్పాటు చేసుకోవాలి. మీరు దీనికి సంబంధించి సాంకేతిక పరమైన ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అది మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. మనం సాధారణంగా చిన్న చిన్న ఖర్చులను లెక్క చేయము, కానీ చివరకు అవి కొంతకాలానికి పెద్ద మొత్తమయ్యి ఇబ్బంది పెడతాయి. ఇక్కడ మీరు పట్టించుకోకుండా ఉండకూడని కొన్ని డబ్బు ఆదా చేసే సలహాలు మీకోసమే చేతంతో వెన్నెల ప్రోగ్రాంలో. ఫస్ట్, కిరాణా బడ్జెట్ వేసుకుందామండి. మనము మీకు కావాల్సిన సరుకుల జాబితాను తయారు చేసుకొని బడ్జెట్ వేసుకోండి, లేదా మీరు చివరకు అవసరం లేని వస్తువులు కూడా కొంటారు. ఒక జాబితా తయారు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల అవసరం లేని వస్తువులను కొనకుండా ఉండొచ్చు. పండుగ సీజన్లో లేదా అతిథులను ఆహ్వానించినప్పుడు ఒక జాబితాను పరిగణనలోకి తీసుకోవాలి. దాని ప్రకారమే కొనుగోళ్లు చేయడం మంచిది. ఆన్లైన్ విడిగా కొనే వాటితో కంపేర్ చేసుకోండి. మీరు ఆన్లైన్ లేదా విడిగా కొనే వాటికి కొంత తేడా ఉంటుంది. మీరు కొనాలి అనుకునే వస్తువులను ఏవైనా ఎక్కువ తగ్గింపు ధరలు ఉన్నాయేమో పోల్చుకొని చూసుకోండి. అంతేకాకుండా, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటే ఒక ధర మాత్రమే కాకుండా ఆన్లైన్లో రివ్యూ కూడా చూడండి. ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆన్లైన్లో అప్పుడప్పుడు ఆఫర్లు వస్తూ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోండి. మీరు మెడిసిన్స్ కొనేటప్పుడు మీ బిల్పై డిస్కౌంట్ వచ్చే ఫార్మసీ దుకాణాలలో కొనుగోలు చేయండి. ఈ ఫార్మసీలలో కొనుగోలు చేయడం వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే మీ మందులను ట్రాక్ చేసుకోవచ్చు, మీకు అవసరమైన జాబితాని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వారు మీకు ఒక లాగిన్ ఐడి ఇస్తారు. అంతేకాకుండా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా ఇది కొంతమంది కార్పొరేట్ ఉద్యోగులకు అవసరమవుతుంది. ఇకపోతే ఎంటర్టైన్మెంట్కి వచ్చేదానికి ఇంకొక షెడ్యూల్ వేసుకోవాలి. నిజంగా విశ్రాంతి కావాలంటే డిన్నర్ లేదా మూవీకి వెళ్ళాలి అనుకుంటే గాబరా పడి వెళ్ళవద్దు. ఏ రెస్టారెంట్లో తగ్గింపు ఆఫర్లు ఉన్నాయో ఈ ఆఫర్స్ని ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఆ వెబ్సైట్స్ పరిశీలించండి. మీరు సినిమా టికెట్స్ బుక్ చేసే ముందు ఆపరేటర్ ఏవైనా కార్డ్స్పై ఆఫర్స్ పెడతాడేమో తెలుసుకోండి. కొన్ని బ్యాంకులకు వీటితో టైఅప్ ఉంటుంది, మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సేవింగ్కి సేవింగ్ కూడా ఉంటుంది. మీరేదైనా పెద్ద వస్తువు మంచిది కొనుగోలు చేయాలంటే ఆఫర్ల కోసం ఎదురు చూడండి. పండుగ సీజన్స్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. పండుగ సమయాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులపై చాలా పెద్ద ఆఫర్లు ఉంటాయి. కొన్ని ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. పెద్ద వస్తువులు కొనేటప్పుడు క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తక్కువ ఉంటుంది కదా అని ఏదో అన్బ్రాండెడ్ తీసుకుంటే మళ్ళీ వాటి రిపేర్ ఖర్చు, అవి ఎంతకాలం సాగుతాయో మీకు తెలియదు. సేవింగ్లో ఇంకొక టిప్ ఏంటంటే అవసరం లేని వస్తువులను అమ్మడం. డబ్బు సంపాదించడానికి ఇదో మంచి పద్ధతి. కొంతమంది అనవసరపు వస్తువులను అమ్మి డబ్బు సంపాదిస్తారు. అయితే వస్తువులను అమ్మేటప్పుడు తెలివి అవసరం. ఇటీవల కొన్ని వెబ్సైట్స్ పాత వస్తువులను అమ్మడానికి యూజర్ ఫ్రెండ్లీ సైట్స్ చేసింది.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. క్రెడిట్ కార్డ్ ఎమర్జెన్సీలోనే వాడండి. ఎస్, ఇది ప్రతి ఒక్కరికి చెప్పే అత్యంత సాధారణ

సాధారణ చిట్కా, తక్కువ పరిమితి గల క్రెడిట్ కార్డులను ఉపయోగించడానికి ప్రయత్నించండి. చాలా కష్టం అని మీరు గమనించే ఉంటారు. క్రెడిట్ కార్డులను వాడకపోవడానికి ప్రధాన ఉద్దేశం, క్రెడిట్ కార్డు నుండి ఎక్కువ ఆదా చేయాలంటే మీ క్రెడిట్ పాయింట్లను ట్రాక్లో ఉంచితే అవసరమైనప్పుడు వాటిని వాడుకోవచ్చు. పెట్రోల్ బంక్స్లో, ఫ్యూయల్ స్టేషన్స్లో సర్చార్జ్ అప్లై కాని వాటికి కార్డ్ ఉపయోగించడం మంచిది. యూజ్ యువర్ కార్ అండ్ అదర్ లగ్జరీ ఐటమ్స్ జుడిషియస్లీ. సాధ్యమైనంత వరకు కార్కి బదులు బైక్ని వాడండి, లేదా దగ్గరలో అయితే నడిచి వెళ్ళడం ఇంకా మంచిది. నడవడం అనేది అన్నిటికంటే ఇంకా మంచిది. తక్కువ దూరాలకు నడక మార్గాన్నే ఎంచుకోండి. ఇందుకు మీరు సమయపాలన పాటించడం అవసరం. మనం ఈ చిన్న చిన్నవి అనుకుంటాం కానీ ఇవి ఫ్యూయల్ని చాలా సేవ్ చేస్తాయి. అంతేకాకుండా మీ హెల్త్కి కూడా చాలా మంచిది. మీ డబ్బును ఒక పని కోసం, మీ ఆదా కోసం పెట్టుబడి పెట్టండి. దేర్ ఆర్ మెనీ బ్యాంక్స్ విచ్ ప్రొవైడ్ ఆటో స్వీప్ ఫెసిలిటీ. అంటే మీ అకౌంట్ కొంత మొత్తాన్ని నిర్దేశిస్తే దానంతట అదే ఆ మొత్తం డబ్బు ఫిక్సడ్ డిపాజిట్ ఖాతాలోకి మళ్లింపబడుతుంది. బ్యాంకులు ఏర్పాటు చేసిన ఎఫ్డీలపై వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని మనం పొందొచ్చు. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఆర్థిక పరమైన సమాచారం తెలుసుకుంటే మీరు బ్యాంక్ డిపాజిట్లు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా, లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అనే అనేక మార్గాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఏదైనా ఆర్థిక వస్తువు కొనుగోలు చేసే ముందు ఆ డాక్యుమెంట్ జాగ్రత్తగా చదివి సరైన రీతిలో పెట్టుబడి పెట్టండి. ఆల్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ హెల్త్ విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంక్రీజింగ్ యువర్ ఫైనాన్సెస్. దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద మూమెంట్. Only with a promise that I'll get back to you with more such interesting and useful information in our next segment. Till then, bye. My program pai mee amoolyamaina salahalu soochanala koraku meeru maaku call leda message cheyagalaru. Maa phone number 9515227039. Phone number marosari 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఇక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో సమయం 5 గంటలు దాటి 25 సెకండ్లు. ఇప్పుడు విందాం

తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో సమయం 5 గంటలు దాటి 25 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: ఈనాటి వనితాలోకం శ్రీల కార్యక్రమంలో ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్, భారతీయ పాకశాస్త్ర సంస్థ అధ్యాపకులు కుమారి డి విష్ణుప్రియ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బల
3: సై బాల్,
2: నడుగుల తామర
3: సై బాల్,
2: బురద పుల్ల
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: ఎంతటి వారికైనా రుచికరమైన వంట అంటే చాలా ఇష్టపడతారు. రుచికరమైన వంటకం తింటున్నప్పుడు ఆ వంటకం గురించి అడగకుండా ఉండని వారు ఎవరు ఉండరనుకుంటాను. అయితే ఆ వంటకం చేసేవాళ్ళని చూస్తే మనకు చాలా సంతోషం వేస్తుంది. అదే వంటకాలు, అద్భుతమైన వంటకాలు హోటల్స్లో కూడా తింటూ ఉంటాం. హోటల్స్లో తింటూ ఉన్నప్పుడు ఇలాగే చేసుకొని తినాలి, ఎలా అబ్బా అని ఆలోచిస్తుంటాం. అయితే ఆ హోటల్స్లో చేసేవాళ్ళని ఏమంటారు తెలుసా? వాళ్ళని షెఫ్ అంటారు. అలా రుచికరమైన వంటకాలు చేసి హోటల్స్లో అందించి అందరినీ తృప్తిపరిచే షెఫ్లకే లెక్చరర్ ఈరోజు మన మధ్యలో ఉన్నారు. వారు తిరుపతి ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్, దీనినే ఐసీఐ అంటారు, భారతీయ పాకశాస్త్ర సంస్థ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇందులో లెక్చరర్గా పనిచేస్తున్న కుమారి డి విష్ణుప్రియాదేవి గారు మన మధ్యగా ఉన్నారు. వీరు మన స్టూడియోస్కి వచ్చారు. వారు షెఫ్ అంటే ఈ వంటకం చేసేవారు. వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి విష్ణుప్రియాదేవి గారు.
6: నమస్తే మ్యామ్.
5: ఓకే, ఈరోజు మా స్టూడియోస్కి వచ్చారు, చాలా సంతోషంగా ఉంది.
6: నాకు కూడా సంతోషంగానే ఉంది.
5: మరి ముఖ్యంగా ఎందుకంటే మాకందరికీ మంచి మంచి వంటలు తినాలంటే చాలా ఇష్టం. అలా మంచి మంచి డిఫరెంట్ ఎవరికి తెలియని వంటలు కూడా చేసే ఒక షెఫ్ మా స్టూడియోస్కి వచ్చారంటే ఇంకా ఆనందంగా ఉంది. మరి మీరు అసలు ఈ షెఫ్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఎలా వచ్చారు ఈ షెఫ్ ఉద్యోగంలోకి? మరి మీ వివరాలని చెప్పరా, ఏం చదువుకున్నారు?
6: నా పేరు డి విష్ణుప్రియాదేవి. నేను ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్, భారతీయ పాకశాస్త్ర సంస్థ తిరుపతిలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. మా డిజిగ్నేషన్ లెక్చరర్, బట్ ఇండస్ట్రీ వైజ్ మా షెఫ్ అని కూడా అంటారు. అయితే నాకు ఎలా వచ్చింది దీని మీద ఇంట్రెస్ట్ అంటే, నేను నా స్కూల్ డేస్లోనే ఇంట్లో అమ్మ వాళ్ళు వంట చేసుకునేటప్పుడు వాళ్ళు రకరకాల వంటలు చేసి పెడతా ఉండేవాళ్ళు. కొన్ని నచ్చేవి, కొన్ని నచ్చకుండా ఉండేవి. అయితే నచ్చేటట్లు ఎలా చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్తో అప్పటి నుంచే, స్కూల్ డేస్లో నుంచే వంట ఎలా చేయాలని మ్యాగజైన్స్లో చదువుతా, రెసిపీలు చూసుకుంటా, అలా కొన్ని కొన్ని ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. వాటికన్నా ముఖ్యంగా ముందు అసలు నా మొట్టమొదటి వంట గురించి చెప్పాలి. నేను ఒక తెలియని సమయంలో అసలు దాని గురించి తెలీదు, చూసి
5: అంటే ఏంటో ఇంట్లో చేసి తింటమే తప్ప చేయడం తెలీదు.
6: చేయడం తెలీదు. అలా అందరూ చాయ్ గురించి మాట్లాడుకునేటప్పుడు, చాయ్ బాగుంటుంది, ఇలా బాగుంటుంది, అలా బాగుంటుంది అని అనుకునేటప్పుడు, ఇంట్లో ఒకసారి నేను కూడా చాయ్ పెట్టాలి,
5: టీ పెట్టాలి అనుకున్నారు.
6: టీ పెట్టాలి పాలతో. మన ఇండియాలో బాగా అందరూ

0: ఇష్టంగా తాగేటువంటి చాయ్ పెట్టాలని ఇష్టం వచ్చినట్లు ఇంట్లో ఫస్ట్ చాయ్ పెట్టాను. నాకు నచ్చినట్టు నేను అబ్జర్వ్ చేసినట్టు పెట్టాను. అయితే అది ఏమైంది, తీరా తాగితే అందరికీ ఇచ్చాను, నేను తాగకుండా ఫస్ట్ అందరికీ ఇచ్చాను. అందరూ, నేను చిన్నపిల్లని కాబట్టి అందరూ నవ్వి గమ్మున పెట్టేశారు ఒక సిప్ తాగి. ఏమైంది అనుకుని నేను తాగాను, అది బాగా కటిక చేదుగా ఉంది. అప్పుడు నేను భయపడ్డాను, వంట సామాన్యమైన విషయం కాదు, కళ్ళతో చూస్తే వచ్చేది కాదు, సరిగ్గా అన్ని కొలతలతో చెయ్యాలి అని అప్పుడు అనుకొని అప్పటి నుంచి అన్నీ కూడాను రాసుకోవడము, చూడడము, ప్రాక్టీస్ చేయడము నా స్కూల్ డేస్ లో నుంచే ఇంట్లో వంట చేయడం మొదలు పెట్టాను.
1: చాలా బాగుంది. ఇట్లాంటి వాళ్ళు చాలా డిఫరెంట్ గా ఉంటారు, తక్కువగా ఉంటారు. అయితే మీరు ఎలా అంటే ఫస్ట్ మీకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నది, తర్వాత మీరు ఆ ఉద్యోగంలో ఎలా చేరారు?
0: ఉద్యోగం మాత్రము నేను ఇది వరకు 2011లో నాకు పేపర్ నోటిఫికేషన్ ద్వారా స్టేట్ గవర్నమెంట్లోనే లెక్చరర్గా నోటిఫికేషన్ చూసి అప్లై చేశాను స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తిరుపతిలో. నాకు తెలీదు తిరుపతిలో అసలు ఈ ఇన్స్టిట్యూట్ ఉందని కూడా తెలీదు. యాక్చువల్గా చెప్పాలంటే నా ప్లస్ టూ తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలని చెప్పి మెడిసిన్కే ట్రై చేశాను. అయితే వన్ లాంగ్ టర్మ్ చేసిన తర్వాత కూడా అనుకున్న ప్రొఫెషన్లో నాకు రాకపోవడం వల్ల మేనేజ్మెంట్ కోర్స్ ఏదన్నా చెయ్యాలి అని చెప్పి అది కూడా నేను త్రూ పేపరే చదివి ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో హోటల్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్ ఎలా ఉంటాయని తెలుసుకొని హైదరాబాద్లో నేను అండర్ ఉస్మానియా యూనివర్సిటీ బీహెచ్ఎంసిటీ అంటే బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ కోర్సు 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ చదివాను. ఆ తర్వాత నేను హోటల్లో వర్క్ చేశాను, ఆ తర్వాత ఒక బేకరీలో కూడా వర్క్ చేశాను. అప్పుడు ఆ బిజీ షెడ్యూల్స్లోనే వర్క్ చేస్తూ ఉండడం నాకు కూడా కొంచెం పర్సనల్ లైఫ్ పోతుందేమో అని అనిపించి నేను తిరిగి వెనక్కి ఇక్కడ తిరుపతికి వచ్చాను. తిరుపతికి వచ్చిన తర్వాత పేపర్ నోటిఫికేషన్ చూశాను.
1: ఫస్ట్ ఎక్కడ జాయిన్ అయ్యారు?
0: ఫస్ట్ నేను టీచింగ్ ప్రొఫెషన్ జాయిన్ అయింది స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తిరుపతి. అక్కడే 2011లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నేను టీచింగ్ ఓన్లీ ఈ ఫుడ్ ప్రొడక్షన్ అంటే కుకింగ్ డిపార్ట్మెంట్లోనే చేస్తూ వచ్చాను. అక్కడ చేస్తూ ఉండేటప్పుడే 2018లో నోటిఫికేషన్ పడింది సెంట్రల్ గవర్నమెంట్, ఆల్ ఓవర్ ఇండియా నోటిఫికేషన్ వచ్చింది. దానికి కూడా అప్లై చేశాను, వెళ్ళాను, ఢిల్లీకి వెళ్ళాను, ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. ఆ తర్వాత అక్కడ కూడా సెలెక్ట్ అయ్యాను. స్టేట్ గవర్నమెంట్లో మాకు ఫస్ట్ అక్కడ ప్రోగ్రామ్స్ వచ్చి ఈ గవర్నమెంట్ స్కీమ్డ్ ప్రోగ్రామ్సే ఉండేవి. క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్తో ఆ ప్రోగ్రామ్తో స్టార్ట్ అయింది అక్కడ కూడా టీచింగ్. అది కూడా న్యూ ఇన్స్టిట్యూట్ అప్పుడు, అది 2009-2010 ఆ ప్రాంతంలో స్టార్ట్ చేశారు.
1: అంటే ఆ ప్రోడక్ట్స్ గురించి చెప్పండి, ఏమి ఉండేవాళ్ళు?
0: మొత్తం మన భారతదేశానికి సంబంధించిన అన్ని రకాల వంటలు, అది ఒక్క ఆంధ్రాకే పరిమితం కాదు, భారతదేశానికి సంబంధించిన అన్ని రకాల స్టేట్ వంటలు, అలాగే కమర్షియల్ అవుట్లెట్స్. అప్పుడు బేకరీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది జనాలకి, ఆ ప్రోడక్ట్స్ చేయాలి, తినాలి అన్న ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది. అట్లా వాళ్ళకి అందులో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, వీళ్ళు ఇండిపెండెంట్గా కూడా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేషనల్ కౌన్సిల్ అప్పుడు ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసింది. సో ఆ షార్ట్ టర్మ్ కోర్సెస్సే అక్కడ స్టేట్ గవర్నమెంట్లో స్టార్ట్ అయ్యాయి. సో అలా మొత్తం రీజనల్ కుకింగ్ అంటాం ఇవి. సో ఆ వంటలు, దాంతోపాటు బేకింగ్కి సంబంధించినవి, ఈ రెండు కూడాను మేము ఎవ్రీడే మార్నింగ్ 4 అవర్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి, షెడ్యూల్ చేసేస్తాం మెనూస్ ముందే, 1 వీక్ ముందే షెడ్యూల్ చేస్తాం, సోమవారం ఈ మెను, మంగళవారం ఈ మెను అని చెప్పి. అలా చేసిన తర్వాత అవే మేము ఫస్ట్ డెమో ఇస్తాము, అవే పిల్లలు ప్రాక్టీస్ చేస్తారు.
1: దానికి వాడే పరికరాలు కానీ, అది స్టవ్ అంటారు, దేన్ని ఎలాగా వాడేవాళ్ళు, అంటే దానికి ఏమేమి ఉపయోగించేవాళ్ళు?
0: ఇక్కడ మెయిన్ మేము లెసన్ చెప్పేటప్పుడు ఏదో టీవీలో చూపించినట్టు ఉండదు. ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏం చేస్తామంటే ఏ రకమైన ఫుడ్, ఏ పద్ధతిలో వండుకోవాలి, ఎటువంటి ఫెసిలిటీ అంటే పరికరాలు ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అనేటువంటిది ఫోకస్ చేస్తాము. దాంతోపాటు

0: వండుకునేటప్పుడు దాంట్లోని పోషక విలువలు పోకుండా ఎలా వండుకోవాలో నేర్పిస్తాం. పోషక విలువలు పోకూడదు, అలాగే రుచి కూడా కాంప్రమైజ్ కాకూడదు, అలా నేర్పిస్తాం. ఇది కేవలం ఇంట్లో వండుకోవడానికే కాదు, కమర్షియల్గా అంటే బయట మనము ఒక 100 మందికి చేసేటప్పుడు, లేకపోతే 2000 మందికి చేసేటప్పుడు, లేదా 200,000 మందికి చేసేటప్పుడు ఎలా వండుకోవాలి అనేవే టెక్నిక్స్ నేర్పిస్తాం.
1: ఓకే, కాబట్టి అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కూడా అలా ఇంట్రెస్ట్ ఉండాలి.
0: బాగా అసలు మేము ఖచ్చితంగా ఇందులో నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే చేరుతారు.
1: ఓకే, తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ మన ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్కి వచ్చేసిన తర్వాత అక్కడ మీకు స్టూడెంట్స్తో మీ అనుభవాలు
0: చాలా, అసలు ముందైతే ఓన్లీ ఒక లాంగ్వేజే. ఇక్కడ స్టేట్ ఇన్స్టిట్యూట్లో మాకు ఎలా ఉండేదంటే ఎక్కువ తెలుగు పిల్లలే ఎక్కువ ఉంటారు కాబట్టి తెలుగులోనే ఎక్కువ మాట్లాడేవాళ్ళం. అది పెద్ద మాకు కష్టం అనిపించలేదు మొదట్లో. ఇప్పుడు ఇక్కడ ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ అంటే మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రకాల లాంగ్వేజెస్ మాట్లాడే పిల్లలు వస్తారు.
1: ఓకే,
0: అదొకటి. తర్వాత ఇప్పుడు మాకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా వస్తారు. ఇది కొత్త అనుభవం చెప్పాలంటే, నేను నేర్చుకున్నది ఏంటంటే ఈ ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్లో టెక్నాలజికల్ ఈ బెస్ట్ ఎక్విప్మెంట్స్ అంటే స్టేట్లో అన్ని లేవు. దాని ఆ కోర్సుకి సంబంధించిన తక్కువే ఉండేవి. ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ చూసాం. ఇప్పుడు ఇది నేను 2018-19 సంగతి చెప్తున్నాను. ఇప్పుడు ఇది 2026 కాబట్టి మార్కెట్లో ఇంకా వెల్ అడ్వాన్స్డ్ వచ్చేసినాయి. ఎలాగీ మెడిసిన్ ఇంజనీరింగ్ తర్వాత ఈ ఫాస్ట్ ప్రొఫెషన్స్లో హై ప్రొఫెషన్ ఏరియాస్లో ఎలా ఎవ్రీ ఇయర్ అప్గ్రేడేషన్ ఉంటుందో
1: ఎక్విప్మెంట్స్లో,
0: వంటల్లో కూడా ఎక్విప్మెంట్స్ అంత అడ్వాన్స్డ్ వచ్చేసాయి. ఆహారం ద్వారా కలుషితమయ్యి వచ్చే జబ్బులు ఇవి ఆల్ ఓవర్ వరల్డ్ కొంచెం ఎక్కువే ఉంటున్నాయి. అవి పండే సమయం నుంచి కస్టమర్కి చేరే వరకు రకరకాల బ్యాక్టీరియాస్ కావచ్చు, వైరసెస్ కావచ్చు ఆ ఆహారం మీద అంటుకుంటుండే. దీంట్లో బెస్ట్ బ్యారియర్ ఏంటంటే హ్యాండ్స్. సో చేతులు ముట్టుకోకుండా ముఖ్యంగా చాలా చేతితో ముట్టుకునేటువంటి ప్రక్రియని తగ్గించేసి పూర్తి చాలా వరకు అంటే 10-20% మాత్రమే మనం హ్యాండ్స్ యూజ్ చేసేటట్టు, మిగిలిన అంతా ఎక్విప్మెంట్సే. ఆ టేస్ట్ కానీ, టెక్స్చర్ కానీ, కలర్ కానీ, స్మెల్ కానీ అంటే అరోమా అనేది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎక్విప్మెంట్స్ అలా వచ్చాయి.
1: కాబట్టి ఈ ఇలా ఎక్విప్మెంట్స్తో మీరు చేయడం అంటే మీకు ఈజీగా ఉంటుందా లేకపోతే కష్టంగా ఉంటుందా?
0: కష్టమే ఉండదు, కాకపోతే వాటికి సంబంధించిన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ గమనించాలి, ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కరెక్ట్గా ఆ టెక్స్చర్లోనే అవుతా ఉందా లేదా. ఇప్పుడు ఏ వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంకా పని సులువు అయిపోయింది. బట్ హౌఎవర్ ఇట్ ఈస్, వంట చేయడానికి మాత్రం మనిషి ఉండాల్సిందే. ఎంత ఏ అయినా వంట అనేది ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎమోషన్,
1: అది
0: మన ఎమోషన్స్ కి కనెక్టెడ్ అది. కాబట్టి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేకపోవచ్చు.
1: కాబట్టి మీరు టెక్స్చర్ అన్నారు కదా, అక్కడ నాకు ఒక అనుమానము. ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆయిల్ కాగాలి, ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాము, అవి ఇంతవరకే వేగేయాలి, తర్వాతనే ఇంకో నెక్స్ట్ వేయాలి ఉంటుంది కదా. అప్పుడు మన చేత్తో అనుకోండి టకానికి టక్టక యూజ్ చేస్తాం, మీరు అన్ని కూడా ఒక మిషన్స్ తోనో లేకుంటే వేరే అవి వాడాలంటున్నారు కదా, చెయ్యి ఎక్కువ వాడకూడదు అంటున్నారు. అప్పుడు అంత త్వరగా చెయ్యి వెళ్ళినంత త్వరగా వెళ్తాయా, వాటికి మన మైండ్ ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలంటారు?
0: అంటే ఇక్కడ ఎక్విప్మెంట్స్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ స్టాండర్డైజ్ చేసిన రెసిపీ, ఇంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్కి ఇంత పర్సంటేజ్ ఇంగ్రీడియంట్సే వెయ్యాలి అన్నటువంటి, ఆ టేస్ట్ టెక్స్చర్ కాంప్రమైజ్ కాకుండా అట్లా ఇన్స్ట్రక్షన్ ఆల్రెడీ దాంట్లో ఫీడ్ చేసేస్తాం. ఇవి ఎక్స్పెరిమెంట్ చేసేసిన తర్వాత అంటే 100 మెంబర్స్కి ఎంత ఎన్ని ఇంగ్రీడియంట్స్, ఎంత క్వాంటిటీ ఇంగ్రీడియంట్స్ వాడాలి అన్నటువంటిది ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చే

0: చేసి స్టాండర్డైజ్ చేసేస్తాం. అవి దాంట్లో ఫీడ్ చేసిన తర్వాతనే అవి ఆటోమేటిక్గా ఏవి ఎంత వేయాలి ఎంత వేసుకోవాలి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వచ్చేస్తుంది. స్టూడెంట్స్కి కూడా ట్రైన్ చేసేటప్పుడు అలాగే చెప్తాం. వాళ్ళు మామూలుగా ఇంట్లో మేము అట్లంతా ఏం చూడము, జస్ట్ అలా క్యాజువల్గా మనసు పెట్టి వేసేస్తాం. అంటే దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్. అంటే ఒక మనిషికి మనము చెయ్యంగా చెయ్యంగా వాడుకతో వచ్చినటువంటి అలవాటు అది ఆటోమేటిక్గా కాన్షియస్ వైజ్ చేసేస్తాం. బట్ ఇప్పుడు పిల్లలకి నేర్పించాలి కాబట్టి మేము ఒక స్టాండర్డైజేషన్ ఎలా చేసుకోవాలని నేర్పిస్తాము. ఈ టెక్చర్ అంటే పసిపిల్లలకి ఎలా వండుకోవాలి, ముసలి వాళ్ళకి ఎలా వండాలి, పోషక విలువలు పోగొట్టుకోకుండా, టెక్చర్ కాంప్రమైజ్ కాకుండా, వాళ్ళకి ఏ వయసులో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆహారం ఇవ్వాలి అనే దాకా వాళ్ళకి చెప్తాం, నేర్పిస్తాం.
1: ఓకే, తర్వాత ఇప్పుడు మార్కెట్లో ఇంకొత్త రకాల వంటకాలు వస్తున్నాయి. అంటే ముందు తరం వాళ్ళు వేరు, జస్ట్ కొంచెం ముందు తరం. ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకొంచెం మనం బేకరీకి వెళ్ళగానే ఇంకొంచెం కొత్త వెరైటీ కేక్లోనే లేకుంటే ఈ యొక్క చిప్స్లలో వీటిలో కొత్త వెరైటీ అట్లా వస్తుంటాయి. ఇలాంటివన్నీ మీరు కనుక్కోవడం వలన వస్తుంటాయా, లేకుంటే దీనికంటే సపరేట్గా ఉన్న ఉంటారా?
0: అంటే కనుక్కోవడము లేకపోతే క్రియేట్ చేయడము అనేది దానికి ఇన్ఫినిటీ, దానికి ఒక హద్దు అలాంటిది ఏం లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో కానీ కార్పొరేట్ షెఫ్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇదే చాలా డిమాండ్ ఎక్కువ అన్నమాట, ఏదన్నా కొత్తది ఖచ్చితంగా ఇవ్వాలి అని. ఎందుకంటే కస్టమర్స్ కావచ్చు, గెస్ట్ కావచ్చు, ఆల్ ద టైమ్ కొత్తవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇవి మార్కెట్లో అంటే ఇండస్ట్రీలో చేస్తూ ఉంటారు. అట్లనే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కూడా షెఫ్స్ ఉంటారు, వాళ్ళు కూడా కొత్త కొత్తవి ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు.
1: అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉండే షెఫ్స్ డిఫరెంటా?
0: ఆహా, షెఫ్స్ ఎక్కడైనా ఒకటే. కాకపోతే ఏమవుతుందంటే నాలెడ్జ్ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాగా ఉంటుంది.
1: అంటే ఒక సెక్షన్ మీద తీసుకోండి,
0: అట్లా అది ఎలాగా, ఇప్పుడు బేకరీ సెక్షన్ ఒకటి, తర్వాత చైనీస్ సెక్షన్ ఒకటి, ఆ తర్వాత కాంటినెంటల్ అంటాం, అంటే అమెరికన్ ఫుడ్స్, బ్రిటిష్ ఫుడ్స్,
1: డిఫరెంట్
0: ఆఫ్రికన్ ఫుడ్స్, అట్లా రకరకాల కంట్రీ ఫుడ్స్, అట్లా ఒక్కొక్క దానికి ఒక సెక్షన్ ఉంటుంది. మళ్ళీ ఇండియన్ కుకింగ్ కి స్పెషల్ పెద్ద కిచెన్స్ ఉంటాయి. అట్లా మన ఆయా రీజన్ కి సంబంధించిన సెక్షన్స్ వేరుగా ఉంటాయి. సో దాంట్లో ఎవరైతే ప్రావీణ్యత ఎక్కువ సంపాదించారో వాళ్ళే ఆ డిపార్ట్మెంట్ లో ఉంటారు.
1: తర్వాత ఇలా మీలాగా ఎంతో మంది ఇప్పుడు స్టూడెంట్స్ హోటల్ మేనేజ్మెంట్ మీద చదివేసి ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇట్లా రావాలనుకుంటే ఏం చేయాలి?
0: మెయిన్ టీచింగ్ ప్రొఫెషన్కి ఇప్పుడు రావాలి అని అనుకుంటే, ఆల్రెడీ చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళకి టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. హోటల్లో మనకు గోల్ ఒకటే ఉంటుంది, ఏంటి, వంట శుభ్రంగా తయారు చేయడం, రుచిగా తయారు చేయడం. దాని దగ్గరగానే ట్రైనింగ్ ఉంటుంది హోటల్లో, అలాగే తయారు చేయాలి. ఇక్కడ అట్లా కాదు, స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం, స్టూడెంట్ కి చెప్పడం అనేది ఇది స్పెషల్ టాలెంట్ టీచింగ్ అనేది. ఏదో మనం రెసిపీ చూసేసుకొని చెప్పడం కాదు, దాంట్లో లిటరేచర్, ఇది లిటరేచర్ కి కూడా సంబంధించింది. సో వాళ్ళకి కరెక్ట్ గా ఏ మెథడ్ వాడాలి, పేషెన్స్ కూడా ఉండాలి. టీచింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా బర్డన్ అనే చెప్పచ్చు ఎవరికి, ఒక షెఫ్కి. షెఫ్కి అట్లా ఉండదు, కొత్తవి కనిపెడతారు, తయారు చేస్తారు, వెళ్ళిపోతారు. మెంటల్గా ఆల్రెడీ ఇష్టపడితేనే
1: ఇందులో సక్సెస్ అవుతాం.
0: టీచింగ్ మాత్రము అంటే వర్క్ చేసేది కూడా ఇష్టపడితేనే చేయగలం, ఏదో ఫోర్సబుల్గా చేయలేము. మా స్టూడెంట్స్ కూడా చాలామంది, కొంతమంది పేరెంట్స్ బలవంతంతో చేరిన పిల్లలైతే ఒక 2 మంత్స్ లేదా 3 మంత్సే ఉండలేరు, వెళ్ళిపోతారు. లేదు, కుకింగ్ అనేది మాకు ఇష్టము, మేము ఖచ్చితంగా నేర్చుకోవాలి అని అనుకున్న పిల్లలే మాకు. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రొఫెషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసు. ఎట్లా అంటే చెప్పే విధానం కూడా మేము ఎలా చెప్తామంటే, ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ ఎనీ ప్రొఫెషన్. ఇదేమి చిన్న ప్రొఫెషన్ కాదు, తక్కువ అయిన ప్రొఫెషన్ కూడా కాదు. ఆహారం సరిగ్గా

0: ఉండకపోతే ఏమవుతుంది, అనారోగ్యం పాలవుతారు. అనారోగ్యం పాలైతే డాక్టర్ దగ్గర పోతారు. నువ్వు డాక్టర్ బిల్ తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ వంటనప్పుడు సరిగా చెయ్యాలి, సరిగా తినాలి.
1: బాగుంది, ఇంతవరకు చాలా బాగుంది, మీరు బాగా చెప్పారు. మరి స్టూడెంట్స్ రావాలి అంటే వాళ్ళకి ఏంటి, మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఏంటి, దాని యొక్క ప్రొసీజర్ ఏంటి కొంచెం చెప్పండి.
0: మాకు ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు సియుఈటి అని సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, ఇది రాయాల్సి ఉంటుంది పిల్లలు స్టూడెంట్స్. పీజీ ప్రోగ్రామ్ కానీ యూజీ ప్రోగ్రామ్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలన్నా, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి వీళ్ళు అడ్మిషన్ తీసుకోవాలన్నా వీళ్ళు సియుఈటి ద్వారా రావాల్సి ఉంటుంది ఖచ్చితంగా. లేదు ఒకవేళ అది చాలా మందికి తెలియక మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు, మేము ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. మేమంటే మేము కాదు, ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి ఉంది. అదేంటంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా రావాల్సి ఉంటుంది. అది ప్రొక్టెడ్ ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్లో రాసి సెలెక్ట్ అయ్యి జాయిన్ అవ్వచ్చు. మాకు మూడు ప్రోగ్రాంలు ఉన్నాయి. ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ ఇన్ కల్నరీ ఆర్ట్స్ అని 2 ఇయర్స్ ప్రోగ్రామ్, అది తర్వాత బీబీఏ ఇన్ కల్నరీ ఆర్ట్స్ అని 3 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్.
1: ఇది డిగ్రీ ప్రోగ్రామ్.
0: ఈ రెండు కూడా కంప్లీట్గా కుకింగ్కి సంబంధించిందే. వాళ్ళకి కుకింగ్ ప్రాక్టికల్స్ ఉంటాయి, అలాగే థియరీ ఉంటుంది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అయితే ఇది పెద్ద స్కేల్లో, లార్జ్ స్కేల్లో మనం
1: వంట చేస్తే
0: ఇండస్ట్రీ చేసుకో, ఆంటర్ప్రెన్యూరల్గా అంటే ఒక వ్యాపారవేత్తలుగా వీళ్ళు ఎదగాలన్నా కూడా ఈ ప్రోగ్రామ్స్ హెల్ప్ అవుతాయి. ఆ తర్వాత ఇంకొకటి బీఎస్సీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ హోటల్ అండ్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్ అని బీఎస్సీ HNHA, ఇది కూడా డిగ్రీ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఇది మాత్రం వీళ్ళు నేషనల్ కౌన్సిల్ కండక్ట్ చేసే జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారానే రావాల్సి ఉంటుంది.
1: ఓకే ఓకే, బాగుంది. అంటే ఇందులో మగ ఆడ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు రావచ్చా, లేదంటే ఓన్లీ ఫర్ లేడీస్?
0: అలాంటిది ఏం లేదు, ఇద్దరు. మాకైతే ఇప్పుడు మాకు ఇన్స్టిట్యూట్లో ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. ఇది వరకు మన తెలుగులో ఉన్న సామెత అంటే ఫుడ్కి సంబంధించిన నల్లభీమ పాకము, మగవాళ్లే వంటలు చేయాలి ఎక్కువ మందికి చేసేటప్పుడు అన్నటువంటి బిలీఫ్ ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదు, ఆడపిల్లలు కూడా బాగా చేస్తున్నారు. ఈ ఇండస్ట్రీలో కూడా ఆడపిల్లలు బాగా రాణిస్తున్నారు, ఏం తక్కువ అవ్వట్లేదు. అండ్ ఇలా ఆడపిల్లల ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ కుకింగ్ కి అని చెప్పి హోటల్స్ వాళ్ళు చెన్నైలో కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉండేటట్టు ఒక పెద్ద 5-స్టార్ హోటల్ కట్టారు.
1: కానీ ఒక చివరిగా ఒక డౌట్, మగ షెఫ్ ఆడ షెఫ్ ఉంటారు కదా, వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మగ షెఫ్ కి వర్క్ ఆడ షెఫ్ కి వర్క్ అంటే వాళ్ళకి అక్కడ వర్క్ ఇది ఎలా ఉంటుంది అంటారు, వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది అంటారు?
0: వర్క్ కల్చర్కి వచ్చేటప్పటికి ఇక్కడ జెండర్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు. ఒక్క బయలాజికల్ డిఫరెన్స్ బై నేచర్ ఉండేది తప్ప అక్కడ వర్క్లో మాత్రము ఆడవాళ్ళకి ఇట్లా మగవాళ్ళకి ఇట్లా అని ఏమి ఉండదు.
1: టైమింగ్స్ ఎలా అంటే వాళ్ళకి ఏమన్నా
0: షిఫ్ట్, రెగ్యులర్ షిఫ్ట్ సిస్టమ్స్ ఏ ఉంటాయి.
1: ఓకే.
0: అండ్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పి ఉమెన్ ప్రొటెక్షన్ కావచ్చు, మేల్ ప్రొటెక్షన్ కావచ్చు, హోటల్ లా అని కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో అవి ఎలా ఉండాలి, ఎలా ఉపయోగించుకోవాలని వాటికి కూడా సంబంధించిన సెక్యూరిటీస్ ఉంటాయి. సో జెండర్కి ఏమీ డిఫరెన్స్ ఉండదు వర్క్లో.
1: ఓకే, చాలా బాగుందండి. విష్ణుప్రియాదేవి గారు మా స్టూడియోస్కి వచ్చి నల్లభీమ పాకం అంటామా, లేకుంటే మామూలు సాధారణ వంటకాలు అంటామా, లేకుంటే 4 అంటామా, 1000 అంటామా, ఏదైనా సరే ఎలా చేస్తారు, మరి ఈ భారతీయ పాకశాస్త్రం ఈ సంస్థ యొక్క ప్రత్యేకత, మరి తిరుపతిలో ఎస్పెషలీ మరి ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, దాంట్లో మీరు వర్క్ చేస్తూ మీ యొక్క అనుభవాలన్నీ కూడా మాకు మా శ్రోతలకు పంచుకున్నారు. మరి మీకు మీరు మా స్టూడియోస్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్లో లెక్చరర్గా పనిచేస్తూ మరి ఎంతో చక్కగా ఎంతో మంది స్టూడెంట్స్ని మంచి నల్లభీమ పాకాలుగా చేస్తున్నారా?
0: నల్లభీములుగా చేస్తున్నారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా.

శ్రోతలు, మీరు ఇంతవరకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ఇండియన్ కలనరీ ఇన్స్టిట్యూట్, భారతీయ పాకశాస్త్ర సంస్థ అధ్యాపకులు కుమారెడ్డి విష్ణుప్రియాదేవి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి జె. నిర్మలా.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. నిలయంలో సమయం 5:30 దాటి 42 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. అనంతరం అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం గురించిన వివరాలు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 28. సబ్జెక్టుల వారీగా ఖాళీలు మెకానికల్ ఇంజనీరింగ్ 7, ఎలక్ట్రానిక్స్ ECEEI 6, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 3, కెమికల్ ఇంజనీరింగ్ అండ్ కెమిస్ట్రీ 4 ఖాళీలు, బయోమెడికల్ ఇంజనీరింగ్ 4, టెక్స్టైల్ ఇంజనీరింగ్ 1, లైబ్రరీ సైన్స్ 1, ఫిజిక్స్ అండ్ అకౌంట్స్ 1. కోర్సు వ్యవధి 7. అర్హత సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ, బీఎల్ఐఎస్సీ, బీకామ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టైఫండ్ నెలకు 12,300 పొందుటకు అర్హులు. ఎంపిక విధానం విద్యార్హతలు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 20/5/2026. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ సందర్శించవచ్చు డిఆర్డిఓ.

డాట్ ఇన్ వెబ్సైట్. మరొకసారి drdo.government.in. మరిన్ని వివరాల కోసం ఈ వెబ్సైట్ను సందర్శించవచ్చు. మీరు ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MEITY చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇండియా AI భారత వైద్య పరిశోధన మండలి ICMRతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంలో బయోమెడికల్ ఆరోగ్య పరిశోధనలకు సంబంధించిన అత్యున్నత సంస్థ ICMR కృత్రిమ మేధ AIను బాధ్యతాయుతంగా విస్తృత స్థాయిలో వినియోగించడం ద్వారా వైద్య సేవల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఈ భాగస్వామ్యం కీలకముందడుగు. సహకారానికి ఒక నిర్మాణాత్మక వ్యవస్థను ఈ MOU ఏర్పరుస్తోంది. ఇండియా AI సాంకేతిక మౌలిక సదుపాయాలు, AI వ్యవస్థ సామర్థ్యాలను బయోమెడికల్ పరిశోధన, ప్రజారోగ్య రంగాల్లో ICMRకున్న అనుభవంతో అనుసంధానిస్తోంది. భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో జాతీయ స్థాయిలో సమన్వయంతో కూడిన పరస్పరం అనుసంధానించగల AI వ్యవస్థను సృష్టించడం ఈ భాగస్వామ్య లక్ష్యం. ఈ ఒప్పందంలో భాగంగా రెండు సంస్థలు పరస్పరం సామర్థ్యాలను వినియోగించుకుంటాయి. ఇండియా AI కంప్యూటర్ మౌలిక సదుపాయాలు, డేటా సెట్ వేదికలు, AI నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ICMR బయోమెడికల్ పరిశోధన నైపుణ్యం, మెడికల్ ఇన్ఫర్మేషన్ డేటా ఫర్ AI సొల్యూషన్స్ MIDAS వ్యవస్థను సమన్వయం చేయనున్నారు. తద్వారా AI ఆధారిత ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల్లో ఆవిష్కరణలు, పరిశోధనలు, వాటి అమలును ఈ భాగస్వామ్యం ద్వారా ప్రోత్సహించవచ్చు. MIDAS వ్యవస్థ ద్వారా ICMR రూపొందించిన ఆరోగ్య పరిశోధన డేటా సెట్లు, AI మోడళ్లు, టూల్ కిట్లను AI కోష్ వేదికను అందించనుంది. ఈ డేటా సెట్లు వ్యక్తిగత వివరాలు వెల్లడించవు, నైతిక నిబంధనల ప్రకారం ఆమోదం పొందినవి. వీటి వల్ల భారతదేశంలోని పరిశోధకులు, అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన బయోమెడికల్ డేటా సులభంగా అందుబాటులోకి వస్తుంది. భారత ప్రభుత్వం చేపట్టిన ఇండియా AI కార్యక్రమం నిర్జిత సేవా ఒప్పందాలకు లోబడి ICMR సంస్థకు సబ్సిడీ ధరలకే GPU ఆధారిత అత్యున్నత స్థాయి కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను అందిస్తోంది. ఆరోగ్య సంరక్షణ రంగంలో అత్యాధునిక AI పరిశోధనలను మరింత విస్తృతం చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాల అంతరాన్ని ఇది తీరుస్తుందని భావిస్తున్నారు. భారతదేశంలోని ప్రధాన ప్రజారోగ్య సవాళ్లను పరిష్కరించేందుకు ఈ భాగస్వామ్యం AI ఆధారిత పరిష్కారాల సహాభివృద్ధికి తోడ్పడుతుంది. ICMR వద్ద ఉన్న వ్యాధుల గణాంకాలు, ఇండియా AI సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ పరిష్కారాలను రూపొందిస్తోంది. రెండు సంస్థల మధ్య కొనసాగుతున్న సహకారానికి ఈ MOU కీలకమైనది. 2025 సెప్టెంబర్లో ఇండియా AI ICMRకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ డిజిటల్ హెల్త్ అండ్ డేటా సైన్సెస్ సంస్థలు హెల్త్ AI గ్లోబల్ రెగ్యులేటర్ వ్యవస్థ అగ్రగామి దేశాలుగా గుర్తింపు పొందాయి. ఆరోగ్య రంగాల్లో బాధ్యతాయుత AI వినియోగాన్ని పెంపొందించేందుకు బ్రిటన్, సింగపూర్లతో కలిసి బహుళ దేశాల ఉమ్మడి కార్యక్రమాన్ని భారత్ చేపట్టింది. ఇండియా AI ICMR హెల్త్ AIల మధ్య జరిగిన MOU ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసింది. భారతదేశ ఆరోగ్య రంగంలో పటిష్టమైన బాధ్యతాయుతమైన AI వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి ఇది కీలకంగా మారింది. సాంకేతిక ప్రజారోగ్య రంగాలను అనుసంధిస్తూ సరికొత్త ఆవిష్కరణలను

ప్రోత్సహించటమే ఇండియా ఏఐ ఐసిఎంఆర్ భాగస్వామ్య ఉద్దేశం. నైతిక విలువలు, డేటా గోప్యత, ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలనే ఈ సహకారం తోడ్పడుతుంది.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు, ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం. శ్రీ ప్రగట కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అండ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ వెంకటగిరిలోని తిరుపతి జిల్లా సంస్థలో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ టెక్నాలజీలో 3 సంవత్సరముల డిప్లొమా కోర్సులలో శిక్షణ ఇచ్చి కేంద్ర ప్రభుత్వ జౌళీ శాఖ వారిచే సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సంస్థలో దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర మరియు పాండిచ్చేరి రాష్ట్రములకు

0: సంబంధించిన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. భారతదేశంలో ఉన్న 11 హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్లో వెంకటగిరి ఇన్స్టిట్యూట్ ఒకటి. 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులకు వారి మార్కుల మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ మరియు ఐటీఐ 2 సంవత్సరాలు పాస్ అయిన వారు నేరుగా 2వ సంవత్సరంలో చేరవచ్చు. ఈ కోర్స్ చదివే వారందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు స్టైఫండ్ నెలకు 2,500 రూపాయలు పొందుటకు అర్హులు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి వెంటనే క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఇంకా చేనేత మరియు జౌలీ శాఖకు చెందిన ప్రభుత్వ ఉద్యోగాల కొరకు వీరికి అవకాశం కలదు. ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుటకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉన్నత చదువులు చదవాలన్నవారు ఈ కోర్సు చేసిన తరువాత నేరుగా 2వ సంవత్సరం బీటెక్ నందు ప్రవేశించవచ్చు. ఇతర వివరములు కొరకు కాలేజ్ వెబ్సైట్ www.iihtvgr.com సందర్శించగలరు. మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్ 9399939872, మరొక ఫోన్ నంబర్ 9010243054ను సంప్రదించగలరు. అప్లికేషన్లు చివరి తేదీ 30వ తేదీ 5వ నెల 2026వ సంవత్సరం.
1: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమంలో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం గురించిన వివరాలు తెలుసుకుందాం. మ్యూజియంల పట్ల ప్రజలలో అవగాహనను మెరుగుపరచడానికి ప్రతి సంవత్సరం May 18 అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని జరుపుకుంటారు. సాంస్కృతిక మార్పిడిలో అలాగే పరస్పర అవగాహన, సహకారం మరియు శాంతి అభివృద్ధిలో మ్యూజియంలు కీలక పాత్ర పోషిస్తాయి. మ్యూజియంల ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మ్యూజియంలను అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంలో పాల్గొనడానికి ఆహ్వానిస్తారు. ప్రపంచ స్థాయిలో సమాజ పురోగతిలో మ్యూజియంల ప్రాముఖ్యతను గురించి అవగాహన పెంచడానికి అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ముఖ్యమైనది. 1977 మొట్టమొదటిగా అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం నిర్వహించారు. అప్పటి నుండి దీనికి చాలా ప్రాముఖ్యత లభించింది. మ్యూజియంలను మానవాళి వారసత్వంలో ఒక భాగంగా చూస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల మధ్య సాంస్కృతిక మార్పిడి, సంస్కృతుల సుసంపన్నత మరియు పరస్పర అవగాహన, సహకారం, శాంతి పెంపొందించడానికి మ్యూజియంలు కీలకమైన సాధనలనే నమ్మకం నుండే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ప్రాముఖ్యత ఉద్భవించింది. మ్యూజియంలు చాలా అవసరం, ఎందుకంటే అవి ఒక దేశం యొక్క ప్రగతిని చరిత్రపూర్వ కాలం నుండి నేటి కాలం వరకు తెలుసుకోవడానికి మనకు అవకాశం కల్పిస్తాయి.

ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు, విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. అనంతరం కేర్ ఆఫ్ ఆకాశవాణి, ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం. సమాధానాలిస్తున్నవారు శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రసారమయ్యే వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో ఖరీఫ్ పంటల సాగుకు ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి పశ్చిమ గోదావరి జిల్లా మారుతేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సేద్య విభాగ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహజ దేవరెడ్డి గారి ప్రసంగం. 7:45 వికసిత భారతం, వికసిత భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ, హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇక

0: నుంచి పశ్చిమ గోదావరి జిల్లా మారుతేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సేద్య విభాగ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహజ దేవరెడ్డి గారి ప్రసంగం. 7:45 వికసిత భారతం, వికసిత భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ, హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇక ఈరోజు రాత్రి 8:00 to 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ, విజయవాడ 8:30 తెలుగులో వార్తలు, విజయవాడ కేంద్రం నుండి రిలే. 9:00 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్ లైట్, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాల కార్యక్రమం. ఇక ఈరోజు రాత్రి 10:00 శాస్త్రీయ సంగీతం, విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. తిరిగి రేపు ఉదయం 6:00 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ స్వామివారి భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి, వ్యాఖ్యాత డాక్టర్ కెఎస్ రత్నాకర్. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు, విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 సంస్కృతంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇక రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం చరిత్రలో ఈరోజు, అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ, విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 వరదగుడి సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రగీత కదంబం. 9:00 చిత్రలేఖ, శ్రోతలు ఉత్తరాల ద్వారా సినీ గీతాల కార్యక్రమం. ఉదయం 10:00 పుట్టపర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టుల అంశంపై ప్రత్యేక కార్యక్రమం. 10:15 మధ్యాహ్నం 12:10 12:40 1:30 తిరిగి 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి, విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇక రేపు మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు, విజయవాడ కేంద్రం నుండి రిలే. 3:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక రేపు సాయంత్రం 5:00 ప్రసారమయ్యే వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ప్రసందైన వంటకాలు, సమర్పణ శ్రీమతి జే నిర్మల. అనంతరం ఓల్డ్ ఫెయిర్ ప్లే డే గురించిన వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడా ప్రపంచం. 6:00 ప్రసార విశేషాలు. 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం భక్తి కుసుమాలు, భక్తి గీతల కార్యక్రమం వింటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వ్యవసాయంలో వేసవికాలంలో పశువులు జీవాల కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తిరుపతి జిల్లా రాస్ కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డి అనుష గారి పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాచరం. ఈ కార్యక్రమం ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం. ఇక 8:00 to 8:40 చిత్రకుసుమాలు. 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం
1: నుండి. Prime Minister Narendra Modi held restricted and delegation-level talks with his Norwegian counterpart Jonas Gahr Støre in Oslo today. The two leaders agreed to elevate India-Norway relations to a green strategic partnership, marking a significant milestone in enhancing cooperation in the fields of clean energy, blue economy and green transition. During the talks, the leaders reviewed the entire spectrum of bilateral relations and agreed to further strengthen cooperation in several areas. In a joint press statement, Prime Minister Modi said the India-EFTA Trade and Economic Partnership Agreement serves as a blueprint for shared progress and prosperity.
2: Bharat aur Europe apne

0: నాన్నా, కాలేజ్ ఫీజ్ ఎక్కువ.
1: అమలు,
0: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
1: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
2: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
0: ఎక్కడికి?
2: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
0: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: చెప్పి చెప్పి విసిగిపోయా.
3: ఏమైంది?
4: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
3: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
4: కరెక్ట్.
3: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బీఐ అంటుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వచ్చే జూన్ 1 నుండి కాలువలకు సాగునీటి విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. యూరియా ముందస్తు నిల్వలు చేయవద్దని, అవసరం మేరకు మాత్రమే వాడాలని మంత్రి కె అచ్చెన్నాయుడు రైతులకు స్పష్టం చేశారు. విశాఖపట్నం కేజీహెచ్లో హిమోగ్లోబినోపతి కేంద్రాన్ని మంత్రి గుమ్మడి సంజయరాణి ఈ రోజు ప్రారంభించారు. జలవనరుల శాఖ వార్షిక క్యాలెండర్ ప్రకారం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో 25 ప్రాజెక్టులతో ఇరిగేషన్ క్యాలెండర్ను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ క్రమంలో పోలవరం సహా రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. గతంలో ప్రకటించిన ప్రాజెక్టులు కాకుండా ప్రాధాన్యత కలిగిన మరో 11 ప్రాజెక్టుల పనులు కూడా చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, సివిల్ వర్క్స్ వంటి వాటికి ఎలాంటి నిధుల కొరత లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ఇక పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా వివరించారు. పోలవరం ప్రాజెక్టులో సివిల్ వర్క్స్ 88% పూర్తి అయ్యాయని వెల్లడించారు. భూసేకరణ 93% పూర్తయిందని, నిర్వాసితుల తరలింపు 45% పూర్తయిందని చెప్పారు. ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 1-2 పనులు 2027 మార్చి 31 నాటికి పూర్తవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్న సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా వంటి జన్యుపరమైన రక్తహీనత వ్యాధుల నిర్మూలనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయరాణి పేర్కొన్నారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్లో 3,77 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన హిమోగ్లోబినోపతి కాంప్రహెన్సివ్ కేర్ సెంటర్ COCను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, రక్తహీనతతో బాధపడే నవజాత శిశువులను ముందే గుర్తించేందుకు పుట్టిన 24 గంటలలోపే వారికి బ్లడ్ టెస్ట్ చేసే సరికొత్త విధానాన్ని దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా కేజీహెచ్లోనే ప్రారంభించడం జరిగిందని చెప్పారు. దీనివల్ల చిన్న వయసులోనే రక్తహీనత వ్యాధులను గుర్తించి ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలోని పాలకొండ నుండి రంపచోడవరం, పోలవరం వరకు ఉన్న గిరిజనులందరూ ఈ కేంద్రాన్ని సందర్శించి ఉచితంగా రక్త పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచిస్తూ,
1: దాదాపు మన ఆంధ్రప్రదేశ్ లో 40 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఈ 40 లక్షల మంది గిరిజనులకు కూడా అందరికి ఈ టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే కేజీహెచ్కి వస్తే ఈ టెస్ట్ చేస్తే వాళ్ళకి వస్తే ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు పట్టుకొని వాళ్ళు వస్తే వాళ్ళకి మందులు ఇవ్వటం గానీ, లేదా రేపు పెళ్లిళ్ల సమయంలో కూడా ఈ వ్యాధి ఉంది అని అవతల వాళ్ళకి చెప్పడానికి. జస్ట్ న్యూ బోర్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో 24 గంటల తర్వాత వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయటం అనేది మన సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు. ఫస్ట్ మనమే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖరీఫ్ 2026 సీజన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో సిద్దంగా ఉందని ఆ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ముందస్తు ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమరావతిలోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి ఈరోజు వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విత్తనాలు, ఎరువులు, పంటల వ్యూహంపై కీలక సూచనలు చేశారు. రాష్ట వ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. యూరియా సరఫరా విషయంలో జిల్లాల వారీగా నిల్వలపై పకడ్బందీగా పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. ఎరువుల దుర్వినియోగం, అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు యూరియా సరఫరాను మరింత పారదర్శకంగా చేసేందుకు ప్రత్యేక కార్డుల విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్డు ద్వారా అవసరానికి అనుగుణంగా యూరియా పొందే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ముందస్తుగా యూరియా నిల్వలు చేయరాదని రైతులకు విజ్ఞప్తి చేశారు. యూరియా వినియోగంలో సమతుల్యత అవసరమని, మొదటి దశలో యూరియా వినియోగించి తరువాతి దశల్లో నానో యూరియా ఉపయోగించాలని రైతులకు సూచించాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలోని 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

0: రాష్ట సచివాలయంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. మూలపేట పోర్టుకు సంబంధించి ప్రధానంగా ఉప్పు భూముల సమస్య, రోడ్డు, రైల్వే, పునరావాసం వంటి మౌలిక సదుపాయాల కల్పన సమస్యలు పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు సంబంధించి బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు మరింత వేగవంతం చేయాలని, రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టులో డ్రెడ్జింగ్, పునరావాసం వంటి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ మూడు పోర్టులతో పాటు ఫేజ్ వన్ ఫిషింగ్ హార్బర్ల పనులు కూడా సకాలంలో పూర్తి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు నగరంలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఈ రోజు పాల్గొన్నారు. నెల్లూరు 48వ డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. 54వ డివిజన్లో మంచినీటి ట్యాంకు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 14,000 కోట్ల రూపాయలతో అమృత్ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నదీ జలాలను అందిస్తామని నారాయణ తెలియజేస్తూ,
1: ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ లో 14,000 కోట్ల రూపాయలతో వసతి టేకప్ చేశాం. అందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్ లో ఉన్న 54 డివిజన్ లో 761 కోట్లతో వసతి సాధ్యమైంది. ఒకటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి ఒక్కరికి రాబోయే 2 సంవత్సరాల్లో స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలి, అది కూడా నదుల నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకుని ఇవ్వాలి, బోర్లెస్ కాదు, పేదరికాన్ని పూర్తిగా పారదారాల P4 ప్రోగ్రామ్ తీసుకోవాలని ఉద్దేశిస్తూ యాక్చువల్ గా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం.
0: ఖరీఫ్ సీజన్ సంసిద్ధతలో భాగంగా కాలువల్లో పూడిక తొలగింపు పనులు ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రులు నిమ్మల రామానాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ 2026 సీజన్ దృష్ట్యా అమరావతిలోని రాష్ట సచివాలయంలో వ్యవసాయ నీటిపారుదల శాఖల సమావేశం ఈ రోజు జరిగింది. ఇరువురు మంత్రులు సాగునీటి విడుదలపై ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. వచ్చే జూన్1వ తేదీ నుండి కాలువలకు సాగునీటిని విడుదల చేస్తామని మంత్రి రామానాయుడు వెల్లడించారు. 2025-26 ఖరీఫ్లో 99.35 లక్షల ఎకరాలకు గాను 888 టీఎంసీల నీటి సరఫరా చేశామని స్పష్టం చేశారు. రబీ సీజన్లో 23.67 లక్షల ఎకరాలకు 153 టీఎంసీల నీరు అందించామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వచ్చే జూన్1 నుండి కాలువలకు సాగునీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. యూరియా ముందస్తు నిల్వలు చేయవద్దని, అవసరం మేరకు మాత్రమే వాడాలని మంత్రి కె అచ్చెన్నాయుడు రైతులకు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం కేజీహెచ్లో హిమోగ్లోబినోపతి కేంద్రాన్ని మంత్రి గుమ్మిడి సంజారాణి ఈ రోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
2: ఇది నీ కోసం అమ్మా.
3: దీనికి ఇంత తొందర వచ్చింది?
2: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం, ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
3: కానీ నాయనమ్మా, మీ కోసం
4: అంట తనదే, నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
2: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నా?
7: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
6: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
7: ఎలా తెలుసుకోవచ్చు?
6: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
7: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
6: మరైతే ఈ రోజు టీ నీ తరపున.

0: తప్పనిసరిగా రూపుదిద్దుకుంది. భారత ప్రభుత్వం మరియు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ మధ్య కుదిరిన ఒక ఒప్పందం ద్వారా ఇది కార్యరూపం దాల్చింది. ఆ ఒప్పందం ప్రకారం బొంబాయిలో ఒకటి, కలకత్తాలో మరొకటి, రెండు స్టేషన్ల నిర్మాణానికి లైసెన్స్ మంజూరు లభించింది. దాని ప్రకారం బొంబాయి రేడియో స్టేషన్ 1927 జులై 23 ప్రారంభింపబడింది. ఊహించని విధంగా సుమారు 3 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ 1930 మార్చి 1 దివాలా తీసింది. ఇతర దేశాలు మంచి పురోగతి సాధిస్తుండగా భారతదేశంలో ప్రసార రంగ ప్రవేశం విఫలమైనట్లుగా కనిపించింది. అయితే ప్రజా డిమాండ్కు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకొని బొంబాయి, కలకత్తాలోని 2 స్టేషన్లను 1930 ఏప్రిల్ 1 2 సంవత్సరాల పాటు ప్రయోగాత్మకంగా నడపాలని నిర్ణయించింది. చివరిగా 1932 మేలో ప్రభుత్వం ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్లను తమ సొంత నిర్వహణలో కొనసాగించాలని నిర్ణయించి దానిని పరిశ్రమలు ఇంకా కార్మిక శాఖ పరిపాలన నియంత్రణ కింద ఉంచింది. 1935 మార్చిలో పరిశ్రమలు మరియు కార్మిక శాఖ కింద పనిచేయడానికి కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు. 1936 జూన్ 8 ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనే పాత పేరు స్థానంలో ఆల్ ఇండియా రేడియో వచ్చింది. ప్రసార రంగం నవంబర్ 1937 కమ్యూనికేషన్స్ విభాగానికి బదిలీ చేయబడింది. తరువాత అక్టోబర్ 1941 సమాచార మరియు ప్రసార విభాగానికి బదిలీ చేయబడింది. ఈ విభాగం ఫిబ్రవరి 23, 1946 నుండి సమాచార మరియు కళల విభాగంగా పునర్వ్యవస్థీకరించబడింది. ఈ విభాగం పేరు 10 సెప్టెంబర్ 1946 నుండి సమాచార మరియు ప్రసార విభాగంగా మార్చబడింది. తరువాత 1957 దీనిని ఆకాశవాణిగా నామకరణం చేశారు. భారతదేశంలో ప్రసార రంగానికి అసలైన పురోగతి 2వ ప్రపంచ యుద్ధంతో వచ్చింది. యుద్ధం కారణంగా ప్రభుత్వం తన యుద్ధ ప్రయత్నాల అవసరాలను తీర్చుకోవడానికి ప్రసార సంస్థను విస్తరించడం కూడా అవసరమైంది. చాలా వార్తా సేవలు మరియు బాహ్య సేవల యుద్ధ సంవత్సరంలోనే ప్రారంభమయ్యాయి. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు ఏఐఆర్ నెట్వర్క్లలో కేవలం 6 కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాస్, లక్నో, తిరుచి వీటిలో మొత్తం 18 ట్రాన్స్మీటర్లు ఉండగా వాటిలో 6 మీడియం వేవ్పై, మిగిలినవి షార్ట్ వేవ్పై పనిచేసేవి. మీడియం వేవ్ ద్వారా ప్రసారాలను వినడం ఆయా నగరాలలో పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. సంస్థానాల విలీనంతో ఆయా ప్రాంతాలలో అప్పటికే పనిచేస్తున్న 5 ప్రసార కేంద్రాలను ఏఐఆర్ తన ఆధీనంలోకి తీసుకుంది. 1947 స్వాతంత్ర్యం వచ్చిన సమయానికి రేడియో సెట్ల సంఖ్య కేవలం 275,000 మాత్రమే. కార్యక్రమాల సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం వివిధ రకాల ప్రసారాలు ఉన్నత ప్రమాణాలను పాటించడం కోసం మంచి కార్యక్రమాలకు తగిన ప్రతిభను విషయాన్ని అందించడానికి అలాగే ప్రజలకు వినోదాన్ని విజ్ఞాన్ని అందించేందుకు వివిధ కార్యక్రమాలను సమర్థవంతంగా ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి సంగీతం, సాంస్కృతి, సమకాలీన విషయాలు, సాహిత్యంపై నేపథ్యం అభిరుచిని పెంపొందించడానికి అలాగే సైన్స్, వ్యవసాయం, కుటుంబ సంక్షేమం, ప్రజా సంబంధాలు మొదలైన వాటిలో నైపుణ్యం కలిగిన కార్యక్రమ నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక విభాగం ఉండడం అత్యంత అవసరం అని భావించబడింది. ఈ అవసరాలను తీర్చడానికి ఆల్ ఇండియా రేడియో సృష్టించబడింది. ఇది నిరంతరం అభివృద్ధి చేయబడుతూ బలోపేతం చేయబడుతోంది. శ్రోతలు, మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం కేర్ ఆఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం. సమాధానాలు ఇస్తున్నవారు శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా.

0: పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు నమస్కారం. కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మన ఆకాశవాణి కార్యక్రమాలపై మీరు చూపుతున్న అపారమైన ప్రేమ, ఆదరణ, అలాగే మీ స్పందనలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు పంపే ప్రతి అభిప్రాయం, సూచన, ప్రశంస, ఇవన్నీ మా బృందానికి ప్రేరణగా నిలుస్తాయి. మరి రాజేష్
2: సార్,
1: ప్రభుత్వం ఈ కరోనా మహమ్మారి గురించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటి అడ్వైజరీ కూడా రిలీజ్ చేసింది కదా?
2: అవును సార్.
1: మరి ఆ సూచనలు మన శ్రోతలకు తెలియజేశాక కార్యక్రమం ప్రారంభిద్దాం.
2: అలాగే సార్. మనము జనం మధ్యలో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం ఎంతో మంచిది, అలాగే మనిషికి మనిషికి కొద్ది దూరం పాటించడం చాలా మంచిది. తర్వాత మనం ఇంటికి వెళ్ళిన వెంటనే శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవడం లేదా హ్యాండ్ వాష్తో చేతులు శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
1: శ్రోతలకు నమస్కారం. కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మన ఆకాశవాణి కార్యక్రమాలపై మీరు చూపుతున్న అపారమైన ప్రేమ, ఆదరణ, అలాగే మీ స్పందనలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు పంపే ప్రతి అభిప్రాయం, సూచన, ప్రశంస, ఇవన్నీ మా బృందానికి ప్రేరణగా నిలుస్తాయి. మరి రాజేష్
2: సార్,
1: ప్రభుత్వం ఈ కరోనా మహమ్మారి గురించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటి అడ్వైజరీ కూడా రిలీజ్ చేసింది కదా?
2: అవును సార్.
1: మరి ఆ సూచనలు మన శ్రోతలకు తెలియజేశాక కార్యక్రమం ప్రారంభిద్దాం.
2: అలాగే సార్. మనము జనం మధ్యలో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం ఎంతో మంచిది, అలాగే మనిషికి మనిషికి కొద్ది దూరం పాటించడం చాలా మంచిది. తర్వాత మనం ఇంటికి వెళ్ళిన వెంటనే శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవడం లేదా హ్యాండ్ వాష్తో చేతులు శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
1: మరి ఉత్తరాలు చదువుతారా జ్యోత్స్న?
3: మొదటి ఉత్తరాన్ని చూద్దాం సార్. ఈ ఉత్తరాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టీచర్స్ కాలనీ నుండి జల్లి కృష్ణమూర్తి, విశారద, వేణుగోపాల్ లిఖిత్ రాస్తున్నారు. రాజశ్రీ స్టేషన్ డైరెక్టర్ గారికి, శ్రీ ఎం సుధాకర్ మోహన్ సార్ గారికి, శ్రీమతి జె నిర్మలా మేడం గారికి, డి సాయి రఘునాథ్ చరణ్ గారికి శుభాభినందనలు. కొత్త అనౌన్సర్లకు అభినందనలు. మే 10వ తేదీ ఆదివారం ఉదయం 8:35 ప్రసారమైన బాలానందం చిన్నారుల కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలం ఆదర్శ పాఠశాల చిన్నారులు సమర్పించగా విని ఆనందించాం. 3వ తరగతి శ్రీకర్ బృందం చెప్పిన రాష్ట్రాలు, రాజధానులు పేర్లను చక్కగా వివరించారు. వారికి ఆశీస్సులు. కుందేలు, నక్క, కాకి కథను చిన్నారులు ఎంతో చక్కగా చెప్పారు. ఆ బృందానికి మా ఆశీస్సులు. ఏకూరంట గేయంలో ఆయా ఆకుకూరల వివరాలను 4వ తరగతి ఆశిత చక్కగా వివరించింది. ఆ చిన్నారికి మా ప్రత్యేక ఆశీస్సులు. చక్కని కార్యక్రమానికి చిన్నారులకు చక్కని తర్ఫీదునిచ్చిన ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి మా ప్రత్యేక అభినందనలు. చిన్నారులందరికీ మా ఆశీస్సులు. సర్, వీరే మరొక ఉత్తరంలో 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి వివరాలను వింటూ ఆనందిస్తున్నాం. నేను 1975 నుంచి ఆకాశవాణి కార్యక్రమాలను వింటూ ఆనందిస్తున్నాను. ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్నాను. రేడియో నా శ్వాస, రేడియో నా ధ్యాస, రేడియో నా ఊపిరి. ఒక్కరోజైనా ఆహారం తినకుండా ఉండగలను, కానీ రేడియో కార్యక్రమాలు వినకుండా ఉండలేకపోతున్నాను. 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి వివరాలను ప్రసారం చేసిన తిరుపతి ఆకాశవాణి కార్యనిర్వాహకులందరికీ పేరు పేరున అభివాదములు అంటూ రాస్తున్నారు సార్. వీరే మరొక ఉత్తరంలో 3వ తేదీ ఆదివారం ఉదయం 8:35 ప్రసారమైన బాలానందం చిన్నారుల కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా పీలేరు మండలం తలుపుల జెడ్పీ హైస్కూల్ చిన్నారులు సమర్పించగా విని ఆనందించాం. అందులో 9వ తరగతి నాగరాణి పాడిన తిరుమల రాయని సుప్రభాత శ్లోకాలను భక్తితో ఆలపించి మమ్ములను భక్తి పారవస్యులను గావించింది. ఆ చిన్నారికి మా ప్రత్యేక ఆశీస్సులు. 6వ తరగతి లోహిత్ వేమన పద్యాలను విన

0: సొంపుగా ఆలపించాడు. 8వ తరగతి భానుప్రకాష్ బృందం రాష్ట్రాలు, రాజధానుల పేర్లను ఏ తప్పు లేకుండా చెప్పారు. ఆ బృందానికి మా అభినందనలు. భవ్యతేజిని ఉగాది పండుగ విశేషాలను ఎంతో చక్కగా వివరించింది. ఆ చిన్నారికి మా ఆశీస్సులు. 6వ తరగతి నేహాప్రియా బృందం ఆలపించిన తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా అను దేశభక్తి గీతాన్ని వినసొంపుగా ఆలపించారు. ఆ బృందానికి మా ప్రత్యేక ఆశీస్సులు. 7వ తరగతి లక్ష్మీప్రియా బృందం పొడుపు కథలను ఎంతో చక్కగా చెప్పారు. ఉదాహరణకు కోడిగాని కోడి పకోడి ఇలాంటి పొడుపు కథలను చక్కగా వివరించారు. చక్కని కార్యక్రమాన్ని సమర్పించిన తలుపుల జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులందరికీ, చిన్నారులకు మా అభినందనలు. ప్రసారం గావించిన ఆకాశవాణి నిర్వాహకులకు అభినందనలు అంటూ సత్యసాయి జిల్లా ధర్మవరం నుండి జల్లి కృష్ణమూర్తి, విశారద, వేణుగోపాల్, లిఖిత్ ఈ ఉత్తరాన్ని రాశారు.
1: చాలా చాలా సంతోషంగా ఉందండి. సత్యసాయి జిల్లా ధర్మవరం టీచర్స్ కాలనీ నుండి జల్లి కృష్ణమూర్తి, విశారద, వేణుగోపాల్, లిఖిల్ గారు చాలా రోజులకి మళ్ళీ మీ లేఖ అందింది. రంగురంగుల స్కెచ్ పెన్స్తో మీరు రాసే లేఖ ఎప్పటిలాగే ఎంతో వర్ణమయంగా ఉంది. మీరు మే 3వ తేదీ మేము ప్రసారం చేసిన పీలేరు తలుపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కదంబం విని ఆనందించారని రాశారు. అలాగే మే 10వ తేదీ ఆదివారం నాడు ప్రసారమైన కేవీపల్లె మండలం ఆదర్శ ప్రాథమిక పాఠశాల చిన్నారులు సమర్పించిన కదంబం విని ఆనందించడంతో పాటు ఈ విద్యార్థులందరికీ మీ అభినందనలు, ఆశీస్సులు అందించారు. ఆ చిన్నారులకు మీలాంటి వాళ్ళు రాసే లేఖలు ఎంతో స్ఫూర్తినిస్తాయి. వారిని భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తాయి. తప్పకుండా మీ అభినందనలు, ఆశీస్సులు ఆ విద్యార్థులకు ఆకాశవాణి చేరవేస్తుంది. మీ లేఖలో ఇలా పేరు పేరున మీరు ఆ విద్యార్థులు రాసిన కథలు, వినిపించిన దేశభక్తి గీతాలు, పొడుపు కథలు, అవి ఎంత చక్కగా వినిపించారో వాటి గురించి మీరు ఎంతో స్పష్టంగా తెలియజేశారు. వీటితో పాటు మీరు 1975వ సంవత్సరం నుండి ఆకాశవాణి వింటున్నారని, ఆకాశవాణి మీ శ్వాస ధ్యాస లాంటిదని రాశారు. మీలాంటి శ్రోతల ఆదరాభిమానాల వల్లే ఆకాశవాణి 9 దశాబ్దాల పాటు నిరంతరంగా సేవలందించగలుగుతుంది. మీరు ఆకాశవాణిపై మీ ప్రేమను తెలియచేయడం ఎంతో బాగుంది. మీలాంటి ప్రియమైన శ్రోతలు అందించే స్ఫూర్తితో శతవసంతాల వైపు ఆకాశవాణి అడుగుపెట్టబోతుంది. మీ అభిమానం ఇలా ఎల్లవేళలా మాకు ప్రేరణ కల్పిస్తూ మేము మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించే దిశగా మమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. మీకు ధన్యవాదాలండి.
0: మరో ఉత్తరం రేడియో నాగేశ్వరరావు గారు భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి రాస్తున్నారండి. ఆకాశవాణి తిరుపతి స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి మా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ప్రతిరోజు వింటున్న ఎనలేని మీ సేవా కార్యక్రమాలపై మా అభిప్రాయాలు ఎల్లప్పుడూ మా సదాభిప్రాయమే. 90వసంతాల వేడుక జరుపుకోబోతున్న అమ్మ మాయమ్మ రేడియో ఆవిర్భావ కార్యక్రమాలు ప్రచార భాగాన అలనాటి మధుర జ్ఞాపకాల స్మృతులు నెమరు వేసుకుంటూ ఉన్నాము. ఈ వారం మీ తిరుపతి రేడియోపై మా సందేశం, కొండే ఎత్తంటే ఆపై ఇంకెత్తు కొలువై ఉన్న ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం రేడియో మా అమ్మ. స్పష్టత, శ్రవణం శబ్దానందానికి నిలువుటద్దం. అన్నింటా తాను అన్నుల మిన్నై శబ్ద మాలికల ప్రగతి పథంలో కుహూరమైన స్థావరాల జనజీవన స్రవంతికి శ్రవణానందమై వినసొంపున సూక్తి సుధల మాటల పాటల భక్తి లాలిత్య లలిత గీతాల కమ్మని నలభీమ పాక వంటకాల అభిరుచుల ప్రాయోజిత సరికొత్త పందాల సామాజిక అభివృద్ధి మార్గాన పయనించే అన్నుల మిన్న మా రేడియో ట్రాన్స్మిషన్ ఆపరేటర్స్ బృందం మరియు సిబ్బందికి ఇవే మా 9 దశకాల ఆర్థిక శుభాభివందనాలు అంటూ రేడియో నాగేశ్వరరావు గారు భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి రాస్తున్నారు.
1: బాగుందండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుండి రేడియో నాగేశ్వరరావు యనుగంటి గారు, మీరు ఆకాశవాణిని మీ అమ్మలా భావించి కవిత రూపంలో మీ చక్కటి సందేశం

0: సందేశాన్ని అందించారు. మరి జనజీవన స్రవంతికి శ్రవణానందమైన మన మాధ్యమం ఇలాగే తన సేవలను కొనసాగిస్తూ మిమ్మల్ని ఎల్లప్పుడూ అలరింపజేస్తూ ఆనందింపజేస్తూ ఉంటుంది. మీరు మీ అభిమానాన్ని తరచూ ఇలా లేఖల రూపంలో మాకు తెలియచేస్తూ ఉండండి. ధన్యవాదాలు.
1: మరో ఉత్తరం సార్. పెదసానపల్లె పరాసరపురం పోస్ట్ టెక్కలి మండలం నుంచి నవీన్ గారు రాస్తున్నారు. ఓ బాటసారి ప్రోగ్రాం చాలా బాగుంది. నాకు ఎఫ్ఎం అంటే ప్రాణం, చాలా చాలా ఇష్టం. చాలా బాగుంది కార్యక్రమాలు, చాలా సంతోషంగా ఉంది. నిర్మలా మేడం గారు బుధవారం మా పాట ప్లే చేశారు. చాలా చాలా థ్యాంక్స్ నిర్మలా మేడం. ఆల్బమ్ ప్రోగ్రాం నాకు చాలా చాలా ఇష్టం. హలో ఆకాశవాణి రికార్డింగ్లో మాట్లాడినా, పాట కోరుకున్నా కానీ ప్లే చెయ్యలేదు. శుక్రవారం రికార్డింగ్ చాలా బాధపడ్డాను. చరణ్ సార్తో మాట్లాడాను, మాది రాలేదు అంటూ నవీన్ గారు శ్రీకాకుళం నుంచి రాస్తున్నారు.
0: బాగుందండి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పరశరాంపురం పెద్దసాన గ్రామం నుండి నవీన్ గారు మీకు ఆకాశవాణిపై ఉన్న మీ ఇష్టాన్ని తెలియచేశారు. అలాగే మీరు కోరుకున్న పాట వేయలేదని బాధను వ్యక్తపరిచారు. కానీ మీరు అర్థం చేసుకోవాలి, అంతకుముందు 2 వారాలు కూడా మీరు హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకున్నారు, అది ప్రసారం చేయడం కూడా జరిగింది. మరి కొత్త శ్రోతలకు అవకాశం ఇవ్వడానికి మనం ఈ హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. మరి వారికి అవకాశం ఇవ్వకుండా ప్రతిసారి చేసిన వాళ్ళు చేస్తే ఇది ఎంతవరకు భావ్యమో మీరే ఆలోచించాలి. మా దగ్గర హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమానికి సంబంధించిన శ్రోతల డేటా మొత్తం అందుబాటులో ఉంటుంది కాబట్టి అందులో గతవారం చేసిన వాళ్ళు మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తే వారినే విరమించుకోమని మేము ముందుగా కోరుకుంటున్నాము. ఒక్కోసారి వాళ్ళు లేదు, మేము గతవారం చేయలేదని చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కొత్త శ్రోతలకు అవకాశం ఇచ్చేందుకు కొత్త శ్రోతల పాటలు వినిపించడం జరుగుతుంది. కాబట్టి శ్రోతలందరికీ ఒక విన్నపం ఏంటంటే, దయచేసి రెగ్యులర్గా కాల్ చేసేవాళ్ళు కొంచెం విరామం తీసుకుంటే కొత్త శ్రోతలకు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. మరి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన ఆకాశవాణి కుటుంబంలో మరికొంతమంది శ్రోతలు చేరి మన కార్యక్రమాలు విని ఆస్వాదించడం మీకు కూడా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
1: ఇప్పుడు మరొక ఉత్తరం చూద్దాం సార్. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా, మున్నా రాస్తున్నారు. మే 11వ తేదీ సోమవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజనీ కార్యక్రమంలో శివకీర్తనలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి. సాయంత్రం ప్రసారమైన కేర్ ఆఫ్ ఆకాశవాణిలో శ్రోతలు పంపిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన ఇంద్రజా మేడం గారికి, ఆరోగ్య సలహాలు అందించిన శ్రీ రాజేష్ గారికి ఎంతో ప్రేమతో ఆప్యాయతతో కార్యక్రమాలపై వెలుబుచ్చిన అభిప్రాయాలను అందించిన శ్రీ సాయి రఘునాథ్ చరణ్ గారికి మా ధన్యవాదాలను అందిస్తున్నాం. మే 12వ తేదీ మంగళవారం హనుమాన్ భక్తి గీతాలు విని తరించాం. వరదగుడి శీర్షికన గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సునీతా మేడం గారి జీవిత విశేషాలు అందిస్తూ 1995 గులాబీ సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభించారని, ఎన్నో జాతీయ అవార్డులతో పాటు 2011 లతా మంగేష్కర్ వంటి అరుదైన అవార్డులు గెలుచుకున్నారని, ఇంకా నంది అవార్డులతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకొన్నారని, 3000కు పైగా వివిధ భాషల్లో పాటలు పాడి ప్రేక్షకుల హృదయాలలో నిలిచారని, పలు హీరోయిన్లకు తన గాత్రదానం కూడా చేశారని, ఇటువంటి ఎన్నో విషయాలను అందిస్తూ వారు వారి గళం నుండి జాలువారిన కొన్ని హిట్ సాంగ్స్ వినిపించి ఆనందింపచేసిన శ్రీమతి జె. నిర్మలా మేడం గారికి మా ధన్యవాదాలను అందిస్తున్నాం. ఇక సాయంత్రం ప్రసారమైన వనితాలోకం కార్యక్రమంలో పసందైన వంటకాలు శీర్షికన కొబ్బరి బెల్లంతో రొట్టె, గోధుమ రవ్వ కిచిడి, లేత ముదురు కొబ్బరికాయలతో షేక్ మొదలగు వంటకాల వివరాలు 1-2 సార్లు తెలియచేసిన శ్రీమతి జె. నిర్మలా మేడం గారికి అభినందనలు అని, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా, మున్నా రాస్తున్నారు.
0: ఎంతగానో సంతోషంగా ఉంది.

0: ఏలూరు నుండి ఆర్ రఘువీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా, మున్నగార్లు ఈ నెల 3వ తేదీ ఆదివారం ఉదయం మేము ప్రసారం చేసిన పీలేరు మండలం తలుపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల బాలానందం కదంబ కార్యక్రమం విని ఆస్వాదించడంతో పాటు ఆ చిన్నారులకు మీ ఆశీస్సులు కూడా తెలియచేశారు. అలాగే ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రైతులు, వ్యవసాయ అధికారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఎంతో సమంజసంగా ఉందని రాశారు. మీ ధన్యవాదాలు తప్పకుండా రైతు కార్యక్రమాల నిర్వహణ సిబ్బందికి మేము తెలియచేస్తాము. ఇంకా మీరు మా భక్తి గీతాలు కూడా విని ఎంతగానో తరించారని అర్థమవుతుంది. చాలా సంతోషం అండి. వీటితో పాటు మా కేర్ ఆఫ్ ఆకాశవాణిలో మేము ప్రేమ ఆప్యాయాలతో ఇచ్చే సమాధానాలు బాగున్నాయన్నారు. చాలా సంతోషమండి. అలాగే సినీ నేపథ్య గాయని సునీత గారి జీవిత విశేషాలతో పాటు పాటలతో కూర్చి మేము ప్రసారం చేసిన వరదగుడి కార్యక్రమం, పసందైన వంటకాలు కార్యక్రమం, ఆల్బంలో ఎంఎస్ రాజు గారి గురించి చేసిన ప్రత్యేక చిత్రసీమ అన్నీ బాగున్నాయని తెలియజేశారు. ఇలాగే మీరు మా కార్యక్రమాలు విని ఆస్వాదిస్తూ వాటిపై ప్రతి వారం ప్రతిస్పందిస్తూ నిరంతరం రేడియో వింటూ ఆనందిస్తూ ఉండాలని ఆశిస్తూ ధన్యవాదాలు.
1: ఈ ఉత్తరాన్ని మనకు మాదరపాకం వినాయక నగర్ నుంచి రాస్తున్నారండి. ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం చేసే కార్యక్రమాలు చాలా బాగున్నాయి. రేడియో సిబ్బందికి మా హృదయపూర్వక వందనములు. మీ ప్రసారములు అన్నీయూ ఎప్పుడూ వింటుంటాము. మా కోసం మా ఉత్తరాలను చదివి మమ్మల్ని ఆనందపరచండి అంటూ మాదరపాకం వినాయక నగర్ నుంచి కోరుతున్నారు.
0: బాగుందండి. మాదరపాకం వినాయక నగర్ నుండి ఎం ఉమాపతి, పూర్ణిమ, ఢిల్లీ బాబు, తులసి, మేఘశ్రీ, మిత్ర, మణికుమార్, పుష్పలత, గౌతమ్ సాయి, జయతి సాయి గారు మీ ఉత్తరం మేము చదివాము. అలాగే మీకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, వందనాలు. మీరు మా కార్యక్రమాలన్నీ విని వాటిపై కూడా మీ అభిప్రాయాలు తెలియచేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. మరోసారి మీకు ధన్యవాదాలు.
1: ఇప్పుడు మరొక ఉత్తరం చూద్దాం సార్. శ్రీనాథ్ గారు రాశారు, తిరుపతి ఆకాశవాణిలో వచ్చే ప్రోగ్రాములు చాలా బాగున్నాయి. 90 వసంతాలు సందర్భముగా ఆకాశవాణికి ధన్యవాదములు. రాత్రి 9:30 వచ్చే ఆపాత మధురాలు పాటలు రోజూ వినిపించాలని కోరుచున్నాము. ఉదయం 8 గంటలకు అందరూ పూజలు చేసుకుంటూ ఉంటారు. భక్తి పాటలు వేస్తే చాలా బాగుంటుంది. దయచేసి ఉదయం 8 గంటలకు మంచి పాటలు వేయవలసినదిగా కోరుచున్నాము అంటూ శ్రీనాథ్ గారు రాస్తున్నారు.
0: చాలా సంతోషమండి శ్రీనాథ్ గారు. మా కార్యక్రమాలు బాగున్నాయని తెలియచేశారు. అలాగే భక్తి పాటలు ఉదయం 8 గంటలకు ప్రసారం చేస్తే బాగుంటుందని తెలియచేశారు. మన ఆకాశవాణి ప్రతిరోజు ఉదయం 6:10 భక్తి రంజని కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది ఎన్నో సంవత్సరాలుగా. మరి 8 గంటలకు అందరూ పూజ చేసుకుంటారని అప్పుడు వేస్తే బాగుంటుందని మీరు సూచన ఇచ్చారు. అయితే పూజా సమయం ఒక్కొక్కరికి ఒక్కోలాగుంటుంది. అలా ప్రతి శ్రోతకు ఒక్కో కార్యక్రమం ఒక్కో సమయంలో ఉంటే బాగుంటుందనిపిస్తుంది. కాబట్టి ఆకాశవాణి తన శ్రోతలందరికీ అనువుగా ఉండే సమయంలోనే అనువైన కార్యక్రమాలు, పాటలు ప్రసారం చేస్తుంది. దయచేసి మీరు ఈ విషయం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలండి.
1: మరొక ఉత్తరం చూద్దాం సార్. రెడ్డిపల్లి గ్రామం అనంతపురం మండలం అనంతపురం జిల్లా నుంచి పోలేరయ్య కృష్ణమ్మ మనకి ఉత్తరం రాశారు. కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమాలపైన శ్రోతల ఉత్తరాలకు తిరిగి సమాధానాలు ఇస్తున్న మీకు మా ధన్యవాదాలు. మా ప్రణామాలు, మా అభినందనలు. 12వ తేదీ సోమవారం నాడు ఉదయం ప్రసారంలో చరిత్రలో ఈ రోజులో భాగంగా వేణుగోపాల్ గారు చక్కటి విషయాలు తెలియజేశారు. సార్ గారికి మా ధన్యవాదాలు. 13వ తేదీ మంగళవారం ఉదయం 6:10 భక్తి గీతాలు బాగున్నాయి. 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో గాయత్రి మేడం గారు 90 వసంతాల ఆకాశవాణి గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. అలాగే 7:15 చరిత్రలో ఈరోజు సంబంధించి మంచి విషయాలు తెలియజేశారు. 8:35 వరదగుడి కార్యక్రమంలో

0: తెలుగు గాయని సునీతా గారు పాడిన పాటలు వినిపించారు. సునీతా గారు పొందిన అవార్డుల గురించి, తన రికార్డుల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. అలాగే 9 గంటలకు చిత్రలేఖ కార్యక్రమంలో రెగ్యులర్గా ఆకాశవాణి తిరుపతి కేంద్రం వినే శ్రోతలకు ఉత్తరాల ద్వారా న్యాయం చేశారు. ప్రత్యేకించి మంచి పాటలు ప్రసారం చేశారు. 14వ తేదీ బుధవారం నాడు ఉదయం 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రగీతాల కార్యక్రమంలో తెలుగులో మంచి అనుభవం ఉన్న నిర్మాత ఎంఎస్ రాజుగారు గురించి మేడం గారు ఎన్నో తెలియని విషయాలు గొప్పగా చెప్పారు. నిర్మలా మేడం గారు వినిపించిన పాటలు, ఆమె అందించిన మాటలు కార్యక్రమానికి హైలైట్గా ఉన్నాయి. మంచి కార్యక్రమాన్ని వినిపించిన తిరుపతి ఆకాశవాణి కేంద్రానికి, కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్మలా మేడం గారికి మా ధన్యవాదాలు. 15వ తేదీ శుక్రవారం నాడు ఉదయం 8:35 వరదగుడి కార్యక్రమంలో హీరో రామ్ గురించి మేడం గారు చక్కటి వివరాలు అందించారు. ఆయన నటించిన సినిమాలు తెలుపుతూ, సాధించిన విజయాలు తెలుపుతూ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు. కానీ 9 గంటల నుంచి 10 గంటల వరకు చిత్రలేఖ వినిపించారు. మాకు ఏమాత్రం నచ్చలేదు. ఎప్పుడూ తిరుపతి ఆకాశవాణికి ఉత్తరాలు రాయని శ్రోతల పేర్లు, ఉత్తరాలు చదివారు. మేము అన్నీ గమనించాము. వారిలో ఏ ఒక్కరూ మన కేంద్రానికి ఉత్తరాలు రాయలేదు. నేను దాదాపు ఎన్నో ఏళ్లుగా ఎవరెవరు ఉత్తరాలు రాస్తారు, చిత్రలేఖ కార్యక్రమానికి, కేర్ ఆఫ్ ఆకాశవాణి కేంద్రానికి ఎవరెవరు ఉత్తరాలు రాస్తారు అన్నీ గమనిస్తున్నాను. కానీ శుక్రవారం నాడు ప్రసారమైన పేర్లు నేను ఎప్పుడూ వినలేదు. రెగ్యులర్ శ్రోతలకి ఆ రోజు న్యాయం జరగలేదు. ఎందుకో ఈ కొత్త వ్యాఖ్యాత మేడం గారు పాత శ్రోతలపైన కనికరం కలగలేదు. దయచేసి గమనించండి. అధికారులు కష్టపడి ఉత్తరాలు రాసేవారికి అవకాశం కల్పించండి. అందులో నేను ఒక్కడినే చేతిరాతతో రాస్తాను. ఉత్తరాలు చిత్రలేఖ కార్యక్రమానికి మిగతా వాళ్లందరూ లెటర్ ప్యాడ్ ద్వారా అచ్చుచేసి పంపిస్తున్నారు. దయచేసి ఉత్తరాలు రాసే శ్రోతలకు న్యాయం చేయండి. ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి. 90 వసంతాల ఆకాశవాణి గురించి ప్రతి వ్యాఖ్యాత, అంటే రెగ్యులర్ వ్యాఖ్యాతలు, కొత్త వ్యాఖ్యాతలు ఎన్నో విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. శ్రద్ధగా ప్రతి వ్యాఖ్యాతకు ఈ విషయాలు తెలుపుతున్నందుకు మా ధన్యవాదాలు. ఎందుకంటే నేను ప్రతిరోజు రెగ్యులర్గా రేడియో వింటూ ఉంటాను కాబట్టి ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొక్కసారి మా ధన్యవాదాలు అంటూ పోలేరయ్య కృష్ణమ్మ రెడ్డిపల్లి గ్రామం అనంతపురం మండలం నుంచి రాస్తున్నారు.
1: చాలా బాగుందండి. అనంతపురం జిల్లా అనంతపురం మండలం కృష్ణమ్మ రెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య గారు 12వ తేదీ మా వ్యాఖ్యాత చరిత్రలో ఈ రోజులో చాలా చక్కటి విషయాలు తెలియజేశారని రాశారు. అలాగే తప్పకుండా మీ ధన్యవాదాలు వ్యాఖ్యాతకు మేము తెలియజేస్తాము. ఇంకా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వ్యాఖ్యాతలు తెలియచేసే విషయాలు ఎంతో బాగున్నాయని రాశారు. అలాగే సినీ గాయని సునీత గారి గురించిన వరదగుడి కార్యక్రమం బాగుందన్నారు. దీనితో పాటు ఎంఎస్ రాజుగారి గురించి ప్రసారం చేసిన ఆల్బం ప్రత్యేక చిత్రసీమ విని ఎన్నో విషయాలు తెలుసుకున్నామన్నారు. మీ ధన్యవాదాలు కార్యక్రమ నిర్వాహకులకు తప్పకుండా తెలియచేస్తామండి. మరో రోజు వరదగుడిలో హీరో రామ్ గారి గురించి మేము ప్రసారం చేసిన కార్యక్రమం ఎంతో బాగుందని తెలియచేశారు. అయితే ఒకరోజు చిత్రలేఖలో వేసిన పాటల్లో రెగ్యులర్గా వినే శ్రోతలకు న్యాయం చేశారు, కానీ మరో రోజు ఉత్తరాలు రాయని శ్రోతల పేర్లు వ్యాఖ్యాత చదివారని మీరు రాశారు. పోలేరయ్య గారు, మనకిక్కడ అందుబాటులో ఉండే లేఖలు చదవటమే అక్కడున్న వ్యాఖ్యాత పని. మరి ఆ రోజు ఎక్కువగా కొత్త శ్రోతలు లేఖలు రాసుంటారు, కాబట్టి సమయాభావం వల్ల అన్నీ కొత్త శ్రోతల లేఖలే చదువుంటారు. ఇంకో విషయం మీరు గమనించాలి, మనకు కొత్త పాత అనే తేడా లేకుండా అందరు శ్రోతలు సమానమే. కానీ కొత్త శ్రోతల పేర్లు వినిపిస్తున్నాయంటే మన ఆకాశవాణి కుటుంబంలోకి మరికొద్ది మంది వచ్చి చేరుతున్నారని అర్థం. మరి దీనిని అందరూ సరైన స్ఫూర్తితో స్వాగతించాలని కోరుకుంటున్నాను. కానీ మీ సూచన మేరకు ఈసారి లేఖలను మేము ప్రత్యేకంగా పరిశీలిస్తాం. ఇంకా

0: శ్రోతలు కూడా తమ లేఖలు ఈ వారం ప్రసారమవ్వకపోతే వచ్చే వారం ప్రసారమవుతాయని గమనించాలి. ఒక్కోసారి ఎక్కువ లేఖలు రావడం వల్ల అందరి శ్రోతల లేఖలు ఒకేసారి వినిపించడం వీలు కాదు, కాబట్టి ఇది గమనించాలి. మరోసారి మీకు ధన్యవాదాలండి.
1: తరువాత ఉత్తరాన్ని మనకు తిరుపతి జిల్లా చిగురువాడ నుండి హరీష్ కుమార్, లోకనాథ్, ఉమాశంకర్, సావిత్రి, చంద్రకళ రాశారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి నమస్కారం. మీ కార్యక్రమాలు

0: చాలా సంతోషం అండి. తిరుపతి జిల్లా చిగురువాడు నుండి హరీష్ కుమార్, లోక్నాథ్, ఉమాశంకర్, సావిత్రి, చంద్రకళ గారు మన ఆకాశవాణి కార్యక్రమాలు మీరు రోజు వింటారని, మా కార్యక్రమాలన్నీ బాగుంటాయని తెలియజేశారు. మరి మా కార్యక్రమాలు బాగుంటాయని రాశారు కాబట్టి మీకు ప్రత్యేకంగా ఏ కార్యక్రమం అంటే ఇష్టమో మీరు తెలియచేస్తే ఇంకా బాగుంటుంది. అలాగే మా కార్యక్రమాలు అన్నీ విని వాటిపై కూడా మీ ప్రతిస్పందన తెలిపితే ఇంకా బాగుంటుందండి. ధన్యవాదాలండి.
1: ఇప్పుడు మనకి మెయిల్స్ ద్వారా కొన్ని ఉత్తరాలు వచ్చాయి సార్. మే 9వ తేదీ శనివారం రాత్రి 9:30 ఏకచిత్రం గానం శీర్షికన బామ మాట బంగారు బాట చిత్రంలోని పాటలు వినిపించారు. చాలా బాగుంది అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ రాశారు.
0: బాగుందండి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ గారు మేము ప్రసారం చేసిన ఏకచిత్ర గానం బాగుందన్నారు. మరి మీరు మా ఇతర కార్యక్రమాలు కూడా విని వాటిపై కూడా మీ స్పందన తెలియచేయాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలండి.
1: ఇప్పుడు మరొక ఈమెయిల్ చూద్దాం సార్. నర్సీపట్నం నుండి మేము ఈమెయిల్ పంపుతున్నాము. దయచేసి మాకు మీ తిరుపతి ఎఫ్ఎం వినే భాగ్యం కల్పిస్తారని కోరుచున్నాము. ఏమీ రావడం లేదు, సైలెంట్ అయిపోయింది, అస్సలు రావడం లేదు. తిరుపతిలో వెలసిన తిరుమల తిరుపతి ఎఫ్ఎం వినిపించండి, అందరికీ సంతోషాన్ని పంచండి. విజయవాడ వివిధ భారతి 103.2 తిరుపతి ఎఫ్ఎం ద్వారా వింటున్నాము. 10 నుండి సాయంత్రం 5 వరకు వింటున్నాము. మీ రిలే కార్యక్రమాలు విజయవాడ తిరుపతి ఎఫ్ఎం ద్వారా వింటున్నాము. తిరుపతి ఎఫ్ఎం క్వాలిటీ పెంచండి, ధన్యవాదాలు అంటూ శ్రీనివాసరావు గారు నర్సీపట్నం నుంచి రాస్తున్నారు.
0: నమస్కారం అండి శ్రీనివాస్ గారు. మీకు గత వారం చెప్పినట్టుగా ఆకాశవాణి తిరుపతి కేంద్రం పరిధి గరిష్టంగా 120 నుండి 150 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి మీ నర్సీపట్నంలో రేడియో సెట్లో మా ప్రసారం వినిపించడం సాధ్యం కాదు. మీరు మా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై నిరంతరంగా మా ప్రసారాలు వినవచ్చు. తప్పకుండా మా కార్యక్రమాలు ఇలాగే వింటూ ఆస్వాదిస్తూ ఆనందిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.
2: శ్రోతలు, మీరు ఇంతవరకు కేరాఫ్ ఆకాశవాణి విన్నారు. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్ నార్వే సంబంధాలను గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, బ్లూ ఎకానమీ, గ్రీన్ ట్రాన్సిషన్ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, కృత్రిమ మేధ, అంతరిక్షం, ఆర్కిటిక్ ప్రాంతాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించారు. గత ఏడాది అమల్లోకి వచ్చిన భారత్ ఈఎఫ్టీఏ ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సాంకేతిక సహకారం, ఉపాధి కల్పనకు అపారమైన అవకాశాలందిస్తుందని ఇరువురు

నేతలు అభిప్రాయపడ్డారు. గత ఏడాది పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కారణంగా వాయిదా పడిన తన నార్వే పర్యటనను గుర్తు చేసుకుంటూ, ఆ కష్టకాలంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అండగా నిలిచిన నార్వేకు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు ప్రధాన సముద్ర తీర దేశాలుగా నౌకాదళ భద్రత సామర్థ్య పెంపులో కలిసి పనిచేస్తామని చెప్పారు. అంతర్జాతీయ నియమాలను తాము విశ్వసిస్తామని, ఏ సమస్యను కూడా కేవలం సైనిక ఘర్షణ ద్వారా పరిష్కరించలేమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థల సంస్కరణలతో పాటు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని నేతలు పునరుద్ఘాటించారు. ఐదు దేశాల పర్యటనలో చివరి భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇటలీ రాజధాని రోమ్ నగరానికి చేరుకుంటారు. ఇటలీ ప్రధాని జార్జియో మెలోని ఆహ్వానం మేరకు ఆయన అక్కడ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాను కూడా కలుసుకుంటారు. రెండు దేశాల మధ్య వర్తక పెట్టుబడులను మరింత పెంపొందించడానికి మోదీ అక్కడి వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. ఇటలీ ప్రధానితో జరిగే ప్రతినిధుల స్థాయి చర్చల్లో సముద్ర తీర భద్రత, పటిష్ట సంబంధాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మొదట వియత్నాం రాజధాని హనోయ్కి చేరుకుంటారు. రాజ్నాథ్ సింగ్ ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్ర తీర ఉమ్మడి సహకారాన్ని పెంపొందించడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియా పర్యటనకు వెళతారు. అక్కడ దక్షిణ కొరియా రక్షణ మంత్రి అన్గ్యూ బ్యాక్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని సమీక్షించడంతో పాటుగా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై వారు అభిప్రాయాలు పంచుకుంటారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తును వేగం చేస్తూ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ ప్రాంతాల నుంచి 10 మంది నిందితులను అరెస్టు చేశారు. గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లోని 5 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. పరీక్షకు ముందే లీకైన కెమిస్ట్రీ, బయాలజీ పేపర్ల లీకేజీకి ఉన్న అసలు మూలాలను ఇప్పటివరకు జరిగిన విచారణలో అధికారులు గుర్తించారు. ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా లాతూర్ ప్రధాన కేంద్రంగా 9 శాఖలతో నడుస్తూ విద్యార్థులకు నీట్ యూజీ కోచింగ్ ఇచ్చే ప్రముఖ ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రొఫెసర్ శివరాజ్ మోటేగావ్కర్ను సీబీఐ అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో సంబంధం ఉన్న కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణితో ఈయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్టు దర్యాప్తులో తేలింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తన ప్రణాళికపై చర్చించడానికి ఈరోజు మంత్రిత్వ శాఖాధికారులు, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ప్రతినిధులు, పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన ముఖ్య భాగస్వాములతో సమావేశమయ్యారు. ఈ ఏడాది నవంబర్లో జరగబోయే భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు మంత్రి జోషి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమల అధినేతలు, విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. పునరుత్పాదక ఇంధనం వాతావరణ కార్యాచరణలో భారతదేశం సాధిస్తున్న ఎదుగుదలను ప్రపంచానికి చాటి చెప్పడానికి, అంతర్జాతీయ భాగస్వాములను బలోపేతం చేయడానికి ఈ సమ్మిట్ ఎంతగానో దోహదపడుతుందని మంత్రి వివరించారు. అమెరికా ఉన్నత స్థాయి పరిశ్రమల ప్రతినిధి బృందం ఈరోజు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమై భారత అణురంగంలో ప్రైవేటు పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యాలపై చర్చించింది. ఇందులో అమెరికా

0: అణు పరిశ్రమ ప్రతినిధులు, భారత్ అమెరికా పౌర అణు ఇంధన సహకార అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సైన్స్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో బలమైన భాగస్వామ్యం ఉందన్నారు. యుఎస్ ఇండియా ట్రస్ట్ తీసుకునే చర్యలతో సరికొత్త సాంకేతికతల్లో సహకారం పెరుగుతుందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న 8.8 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచడమే భారత్ లక్ష్యమని చెప్పారు. ఈ వృద్ది వల్ల గ్లోబల్ పార్ట్నర్షిప్లు, తయారీ పరిశోధన రంగాల్లో భారీ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రజారోగ్య సలహాపత్రాన్ని జారీ చేసింది. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం, కాటన్ దుస్తులు ధరించడం, ఎండలో తిరక్కపోవడం, పండ్ల రసాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలను సూచించింది. కళ్లు తిరగడం, తలనొప్పి, స్పృహ తప్పడం వంటి వడదెబ్బ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 108, 102 నెంబర్లను సంప్రదించాలని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, కార్మికులకు ప్రత్యేక సంరక్షణ అవసరమని పేర్కొంది. వడగాల్పులను తట్టుకోవడానికి ఆయుర్వేదం, హోమియోపతి వంటి ఆయుష్ విధానాల ద్వారా మజ్జిగ, కొబ్బరినీరు, నింబూకఫల పానకం వంటి సాంప్రదాయ పానీయాలను, అలాగే పుచ్చకాయ, దోసకాయ వంటి చలవ చేసే ఆహార పదార్థాలను రోజువారీ డైట్లో చేర్చుకోవాలని ఆయుష్ శాఖ సిఫారసు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 పాయింట్లు సాధించి 3వ స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 పాయింట్లు సాధించి 5వ స్థానంలో నిలిచింది. టాప్ 4లో చోటు దక్కించుకోవడానికి ఈ జట్టుకు ఇంకా అవకాశాలున్నాయి. ఈ నెల 26వ తేదీన కేరళంలో నైరుతి ఋతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా ఋతుపవనాలు ప్రవేశిస్తాయని, రాబోయే 2 నుండి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వ్యవసాయ పాఠశాల వింటారు.
2: ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ పంటల సాగుకు ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవరెడ్డి.
3: మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఖరీఫ్లో వరి, వేరుశనగ, పత్తి, కంది, మొక్కజొన్న, చెరుకు పంటలు సాగు చేస్తారు. రబీలో పప్పుశనగ, వరి గాని ఇతర పంటలు కూడా, మొక్కజొన్న కూడా రబీలో సాగు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఖరీఫ్ రైతులంతా కూడా సన్నద్ధం కావాలంటే ఏ యాజమాన్య పద్ధతులు పాటించాలా అనే దాని గురించి చర్చించుకున్నాము. రబీ పంటల సాగు అనంతరం కూడా ఖరీఫ్ సాగుకు సన్నద్ధం అవుతుంటారు కాబట్టి రబీలో పంటల సాగు అనంతరము మళ్ళీ తొలకరి పంటలు అంటే ఖరీఫ్లో వేసుకోవడానికి రైతులు అధిక దిగుబడులు పొందటానికి ఎలా సన్నద్ధం కావాలి, దీని కొరకు రైతులు ఆచరించవలసిన ముఖ్య యాజమాన్య పద్ధతులు అనేటివి గురించి తెలుసుకున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా నీరు పారుదల కింద వరి పంట సాగు చేసింటారు కాబట్టి ఆ పంట అంతా కూడా, వరి పంట అంతా కూడా మెషిన్ కట్టింగ్స్ చేసింటారు. దానివల్ల వరి కోయలన్నీ కూడా, వరి దుబ్బులన్నీ కూడా ఎక్కువ హైట్లో కోసేది.

కాబట్టి అదంతా కూడా అట్లే ఉంటది. కాబట్టి రబీ పంటల అనంతరము పంట అవశేషాలు ఇట్లా ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే దాని గురించి తెలుసుకున్నాము. మామూలుగా వరి కోతల తర్వాత పంట వ్యర్థాలన్నీ కూడా నేలలో ట్రాక్టర్తో లాగబడే రోటోవేటర్తో కలే దున్నుకోవాలి. ఈ పంట అవశేషాలను కూడా యంత్రాలతో కోసిన తర్వాత వరిగడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసే ట్రాష్ షెడ్డర్ ద్వారా కూడా పంట అవశేషాలను నేరుగా విచ్ఛిన్నం చేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. పంట అవశేషాలు కూడా మనకు ఏమన్నా ఉపయోగించుకోవాలంటే పుట్టగోగుల పెంపకానికి కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఈ వరిగడ్డిని అనేదాన్ని ఏ పంట వ్యర్థాలను కూడా కాల్చకూడదు అన్నమాట. మనం కాలిస్తే ఏమవుతుందంటే నేలలో ఉష్ణోగ్రత పెరిగి సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా పంట అవశేషాలను పంట అయిపోయిన తర్వాత కాల్చకూడదు అన్నమాట. ఈ వరి కోయలనంతా కూడా వరి కంబైనర్తో హార్వెస్ట్ చేసిన తర్వాత గడ్డిని చుట్టలుగా చుట్టే యంత్రం ఉంటుంది అన్నమాట. దాన్నే బేలర్స్ అంటారు, ప్యాడీ బేలర్స్ను. వాటిని ఉపయోగించుకునేసి వరిగడ్డిని అంతా కూడా కట్టలుగా చేసుకునేసి పశువుల మేతగా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఈ పంట అవశేషాలను కూడా మనము కుళ్ళింపజేయచ్చు అనమాట. అంటే వివిధ రకాల సూక్ష్మజీవుల సమ్మేళనంతో, అంటే వేస్ట్ డీకంపోజర్ అంటారు దాన్ని, వేస్ట్ డీకంపోజర్ను ఉపయోగించి కూడా దాన్ని స్ప్రే చేసి కంపోస్టింగ్ చేసి భూమిలోకి దున్నుకోవచ్చు అనమాట. అంటే ఈ పంట అవశేషాలను వివిధ రకాల జీవుల సమ్మేళనంతో కంపోస్ట్ పద్ధతిలో వాడుకోవడం ద్వారా నేల భౌతిక మరియు రసాయనిక లక్షణాలు మెరుగుపడమే కాకుండా భూసారము మరియు నీరు నిలుపుకునే శక్తి కూడా పెరుగుతుంది అన్నమాట. దీన్ని ఎట్లా చేయాలంటే ఒక 200 లీటర్ల డ్రమ్ము తీసుకునేసి దాంట్లో ఈ వేస్ట్ డీకంపోజర్, దీన్నే గజియాబాద్ డీకంపోజర్ కూడా అంటారు, లేదు డీకంపోజర్ ఏ డీకంపోజర్ బి అనేటివి కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఈ డీకంపోజరు ఆన్లైన్లో కూడా ఉంటాయి కాబట్టి గజియాబాద్ డీకంపోజర్ అనేది మనము 30 గ్రాములు ఉంటుంది అన్నమాట. ఆ 30 గ్రాముల బాటిల్ తెచ్చుకునేసి ఈ కల్చర్ని ఏం చేయాలంటే 200 లీటర్ల నీటిలో 2 కేజీల బెల్లం కలిపేసి డీకంపోజర్ 30 గ్రాములు వేసేయాలన్నమాట. దీన్ని 5 రోజుల వరకు ప్రతిరోజు 2 సార్లు ఉదయం సాయంత్రం పూట కలే తిప్పాలన్నమాట. ఈ ద్రావణం అంతా కూడా ఒక 5 రోజుల్లో తయారవుతుంది అన్నమాట. అంటే ఈ వేస్ట్ డీకంపోజర్ తయారు చేసిన ద్రావణం అంతా కూడా 5 రోజుల్లో తయారవుతుంది. కాబట్టి దీన్ని 1:3 నిష్పత్తిలో ఈ మిశ్రమాన్ని పిచికారు చేసుకోవాలి. అంటే 1 లీటరు డీకంపోజర్తో తయారు చేసిన నీటిని ఇంకా 3 లీటర్ల నీటిని కలిపేసి, అంటే 1:3 నిష్పత్తిలో కలుపుకునేసి ఈ మిశ్రమ పంట అవశేషాలను త్వరగా కుళ్ళింపజేస్తాయి అన్నమాట. పంట అవశేషాల మీద చల్లచ్చు లేదు స్ప్రే చేయొచ్చు అన్నమాట. స్ప్రే చేస్తే బాగా తేమ ఉన్నప్పుడు బాగా కుళ్ళిపోతాయి. కాబట్టి దీన్ని మళ్ళా కూడా కుళ్ళిన తర్వాత భూమిలోకి కలే దున్నుకోవచ్చు. తర్వాత అట్లే కూడా ఇంకా కూడా పత్తి పంట, కంది పంట అవశేషాలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా కాల్చకూడదు అన్నమాట. పత్తి పంటను మామూలుగా ఏం చేస్తామంటే ఈ పత్తి పంట అవశేషాలు అట్లే ఉంటే గనక మనకు పింక్ బోల్వామ్ అనేది పురుగు ఎక్కువగా ఉధృతమవుతుంది. కాబట్టి ఈ పంట అవశేషాలను మల్చర్ అనేది ఉంటుంది అన్నమాట, ట్రాక్టర్ డ్రాన్ మల్చర్ అంటారు, దాన్ని షెడ్డర్ కమ్ మల్చర్ అంటారు. దీంతో మనం గానీ ట్రాక్టర్తో వాడినట్లయితే చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని నేలలో కలేదునడం జరుగుతుంది. మరియు ఈ పత్తి మరియు కంది కట్లు మనం ఏమంటే ఒక డ్రమ్ములో వేసేసి బయోచార్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. అంటే ఈ పొడి మాదిరిగా, బొగ్గుల పొడి మాదిరిగా తయారు చేసుకున్నట్లయితే బయోచార్ అనేది సేంద్రీయ కర్బనము భూమిలో పెరిగేదానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సేంద్రీయ కర్బనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఈ బయోచార్ అనేది తయారు చేసుకునేసి మనము భూమిలో కూడా నేలలో కూడా వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ పంట అవశేషాలను కూడా మనం వర్మి కంపోస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మనము వర్మి కంపోస్ట్ అంటే ఈ లేయర్స్ లాగా వేసుకునేసి మళ్ళా పశువుల ఎరువు వేసుకునేసి పంట అవశేషాలన్నీ కూడా వర్మి కంపోస్ట్గా తయారు చేసి తర్వాత మనము పంటలకు ఎరువుగా కూడా వేసుకోవచ్చు అనమాట. తర్వాత వరి పంట తర్వాత కూడా దుక్కి దున్నకుండా మొక్కజొన్న పంటను కూడా 0 టిలేజ్ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు వరి కోసిన తర్వాత మనము మళ్ళా ఖరీఫ్లో వర్షాలు పడేటప్పుడు మొక్కజొన్న వేసుకోవాలంటే కూడా 0 టిలేజ్ పద్ధతిలో కూడా మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు. తర్వాత ఈ వరి, మొక్కజొన్న, జొన్న మరియు సజ్జ వంటి పంటల నుండి కూడా వెలువడిన అవశేషాలను వ్యవసాయ మరియు ఉద్యానవన పంటల్లో మల్చింగ్గా వాడుకోవచ్చు అన్నమాట. ఈ మల్చింగ్ చేసేదాని వల్ల ఏమవుతుందంటే కలుపు నివారించబడుతుంది, తర్వాత నీటి సంరక్షణ ఉంటుంది, తర్వాత కలుపు నివారణతో పాటు భూసార పరిరక్షణకు కూడా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పంట అవశేషాలను కూడా ఉద్యానవన పంటలకు మల్చింగ్గా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్న కంకులు తీసేసిన తర్వాత దీన్ని మిషనరీ ఉపయోగించుకునేసి సైలేజ్ తయారు చేసుకోవచ్చు అన్నమాట. అంటే సైలేజ్ని మనము మాగబెట్టిన మాగుడు గడ్డి అంటారు, దీన్ని పశుగ్రాసాలు కూడా

పోయొచ్చుకోవచ్చు. తర్వాత ఈ హ్యాపీ సీడర్, దాన్ని పుష్పో సీడర్ అంటారు అన్నమాట. ఈ సీడర్తో మనము వరి కోసిన తర్వాత మొక్కజొన్న పంటను విత్తుకోవచ్చు అనమాట. అంటే దొక్కి దున్నకన్నానే కూడా ఈ హ్యాపీ సీడర్ను ఉపయోగించుకునేసి వరుసలలో 2 అడుగులు వరుస వరుసకు పెట్టుకునేసి 20 సెంటీమీటర్లు మొక్క మొక్కకు పెట్టుకునేసి హ్యాపీ సీడర్ లేదా పుష్పో సీడర్ను ఉపయోగించుకునేసి మనము మొక్కజొన్నను విత్తుకోవచ్చు అనమాట. ఇంకా ఈ విధంగా ఎంతో విలువైన పంట అవశేషాలను తగలబెట్టకుండా వ్యవసాయంతో పాటు వివిధ పరిశ్రమలకు ముడిసరుకుగా వాడుతూ సద్వినియోగం చేసుకోవాలన్నమాట. ఈ పంట అవశేషాలను కూడా బయోచార్ చేసుకోవచ్చు, లేదు డీకంపోజర్ను ఉపయోగించుకునేసి కంపోస్ట్ చేసి భూమిలో దున్నుకోవచ్చు, లేదు బ్రికెట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ బ్రికెట్స్ను కూడా మనము వివిధ పరిశ్రమలకు ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా చేసేదాని వల్ల ఈ వ్యవసాయ వ్యర్థాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ పంట అవశేషాలను యాజమాన్యం చేపట్టిన తర్వాత ఇంకా ఖరీఫ్ సాగుకు ముందుగా మనము భూసార పరీక్షలు అనేటివి చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా నేలలో అన్ని పోషకాలు, అంటే సూక్ష్మ పోషకాలు, మేజర్ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ సమృద్ధిగా ఉంటేనే నేల ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. కాబట్టి నేల ఆరోగ్యంగా ఉంటే మనకు దాని మీద వచ్చే పంట దిగుబడి కూడా అన్ని పోషకాలు ఉంటాయి. నేల ఆరోగ్యంగా ఉంటే పంట వచ్చిన తర్వాత మనుషులు తీసుకుంటే వాళ్ళు కూడా పోషకాలు అన్నీ అందుతాయి. తర్వాత పంట పశుగ్రాసాలకు కూడా నేల ఆరోగ్యంగా ఉంటే వాటికి పశువులకు కూడా మేత ఉపయోగిస్తుంది కాబట్టి పశువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఫైనల్గా నేల ఆరోగ్యం అనేది వన్ హెల్త్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే నేల ఆరోగ్యం బాగుంటే మనుషుల ఆరోగ్యం బాగుంటుంది, మనం పశువుల ఆరోగ్యం బాగుంటుంది, పశువుల నుంచి వచ్చే పాలు అన్నీ కూడా న్యూట్రియంట్స్తో ఉంటాయి. కాబట్టి నేల ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది. మనం పంట వేసే ముందు భూసార పరీక్ష అనేది చేయించుకోవాలి. ఈ భూసార పరీక్షను ఏ విధంగా చేసుకోవాలంటే మనము ఒక ఎకరా ఏరియాలో ఒక 5 నుంచి 7 సార్లు ఒక వి షేప్లో తీసుకునేసి, మామూలు పంటలు అయితే 1 అడుగు లోతు తీసుకునే వి షేప్లో తీసుకునేసి దాన్ని క్వార్టరింగ్ చేసేసి ఫైనల్గా 1/4 కేజీ మట్టి వచ్చేడిగా తీసుకునేసి దాంట్లో 1 గుడ్డ సంచిలో ప్యాక్ చేసేసి దాంట్లో మన రైతు పేరు, సర్వే నెంబరు, ఏ పంట వేసిన తర్వాత మనము శాంపుల్ తీసినాము, వేయబోయే పంట అన్ని డీటెయిల్స్ కన్నా మనం దగ్గరలో ఉండే పరిశోధనా స్థానంలో కానీ, లేదు కృషి విజ్ఞాన కేంద్రంలో కానీ, లేక వ్యవసాయ శాఖ ప్రయోగశాలలో కానీ ఇచ్చినట్లయితే భూసార పరీక్ష చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ భూసార పరీక్షలు విధిగా చేయించుకోవడం వలన భూమిలో ఉన్న పోషక విలువల స్థాయిని కూడా తెలుసుకోవచ్చు. తర్వాత ఎరువుల మీద అనవసరంగా వాడకంలో కూడా ఖర్చులు తగ్గించుకోవచ్చు, మరియు అధిక తర్వాత సుస్థిరమైన దిగుబడులు కూడా పొందవచ్చు అన్నమాట. కావున పంట తీసిన తర్వాత వేసవి కాలంలో మట్టి నమూనా సేకరణకు అత్యంత అనుకూలమైన సమయం. దీని కొరకు ప్రతి జిల్లాలోని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాలు ఆధ్వర్యంలో భూసార పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇతర వివరాల కొరకు అందుబాటులో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని కూడా సంప్రదించి మనము ఏ విధంగా తీసుకోవాలా, ఎట్లా తీసుకోవాలి అనేది కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇంకా కూడా ఈ భూసార పరిరక్షణ కోసము వేసవిలో రైతులు చేపట్టవలసిన ముఖ్యమైన పనులు ఏమంటే, ఈ భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. మనము ఒకసారి భూసార పరీక్ష చేయించుకున్న తర్వాత మనకు వాళ్ళు కార్డు ఒకటి ఇస్తారనమాట, భూసార తెలిపే కార్డు అనేది. దాంట్లో మనకు ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి, సూక్ష్మ పోషకాలా లేదా స్థూల పోషకాల తక్కువగా ఉన్నాయా, ఎక్కువగా ఉన్నాయా, మధ్యస్థంగా ఉన్నాయా అనేది అన్నీ కూడా ఉదజని సూచిక అన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ భూసార పరీక్షల ఆధారంగా ఏమంటే, నత్రజని, భాస్వరము, పొటాషు తక్కువగా ఉంటే మనము సిఫార్సు చేసిన ఎరువులకు 30% అదనంగా వేసుకునేసి పంట సాగు చేసుకోవాలన్నమాట. అదే మధ్యస్థంగా ఉంటే సిఫార్సు చేసిన ఎరువుల వరకు వేయాలి. పోషకాల లభ్యత అనేది ఎక్కువగా ఉంటే మనము ఇంకా 30% సిఫార్సు చేసిన ఎరువులను తగ్గించుకునేసి ఎరువులను ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా నత్రజని, భాస్వరము, పొటాషు ఇవి చూసినట్లయితే భాస్వరము మధ్యస్థం నుంచి ఎక్కువ ఉండొచ్చు, పొటాషియం కూడా మధ్యస్థం నుంచి ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి ఆ ఫలితాల ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే మనము ఎరువుల మీద కూడా ఖర్చు తగ్గించుకోవచ్చు. తర్వాత సేంద్రీయ కార్బన్ అనేది ప్రతి ఒక్క నేలలో కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి సేంద్రీయ ఎరువులను వాడుకోవడం వల్ల కూడా మనము రసాయనిక ఎరువుల స్థాయిని తగ్గించుకునేసి పంట ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాక ఆహార ధాన్యాల నాణ్యతను కూడా పెంచుకోవచ్చు అన్నమాట. ఈ సేంద్రీయ కార్బనం అనేది అన్నిటికీ మూల కారణం. కాబట్టి సేంద్రీయ కార్బనాన్ని పెంచుకునేదానికి రైతులు ఎక్కువగా, ముఖ్యంగా పచ్చిరొట్ట పైర్లు, తర్వాత పశువుల ఎరువులు, అందుబాటులో ఉండే సేంద్రీయ ఎరువులన్నీ కూడా పంట వేసుకునే ముందు వేసుకోవాలన్నమాట. ముఖ్యంగా పచ్చిరొట్ట పంటలను వేసుకోవడం ద్వారా నేలలోని సేంద్రీయ పదార్థం స్థాయిని పెంచుకుని సూక్ష్మజీవులకు అనువైన పరిస్థితులను నెలకొల్పి మొక్కలకు సరైన

మోతాదులో అన్ని రకాల ధాతువులను అందేలా చూసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా గాలిలో నత్రజనిని స్థిరీకరించి పంటకు అనువుగా మార్చి రసాయనిక ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చు అన్నమాట. తర్వాత పచ్చిరొట్ట ఎరువులు సాధారణంగా నేల పాలిట వరాలుగా పరిగణిస్తారు. అధిక దిగుబడులు సాధించాలన్న ఆతృతతో నేటి రైతాంగం విపరీతంగా రసాయనిక ఎరువులు వినియోగిస్తున్నారు. దీనివల్ల భూసారం దెబ్బతిని పంట తీవ్రమైన పోషక పదార్థ లోపాలకు గురి అయి చీడపురుల ఉధృతి కూడా ఎక్కువవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి సమగ్ర పోషకాల యాజమాన్యం చేపట్టాలన్నమాట. అంటే బ్యాలెన్స్డ్ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంటు చేపట్టాలి. దానిలో ముఖ్య భాగం పచ్చిరొట్ట ఎరువులు కల్టివేట్ చేసి అవి నేలలోకి కలిగిదున్నాలి. మామూలుగా వేసవి జల్లెలు అంటే సమ్మర్ షవర్స్ వచ్చినప్పుడు పచ్చిరొట్ట పైలైనటువంటి జనుము, జీలుగా, పిల్లి పెసర మొదలగు పంటలను చల్లుకోవాలన్నమాట. ఒక ఎకరాకు 10 నుంచి 12 కేజీల విత్తనాలను చల్లుకోవాలి. ఇవే పచ్చిరొట్ట పైర్లే కాకుండా చెట్లు ఆకులు అంటే వేప, కానుగ, జిల్లేడు, గ్లైరిసీడియా ఇవన్నీ కూడా ఆకులను కట్ చేసి సేకరించి పొలంలో వేసుకునేసి కలియదున్ని కులనిచ్చిన తర్వాత పంటను సాగు చేసుకోవాలి. మెయిన్గా గోదావరి ప్రాంతాల్లో పచ్చిరొట్ట పైర్లు వేసుకొని వరిని నాటుకోవాలన్నమాట. తర్వాత ఇంకా కూడా ఈ పచ్చిరొట్ట పైర్లే కాకుండా ఈ మధ్య ప్రభుత్వం కూడా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని PMDS కిట్స్ అనేటివి ఇస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా 18 పంటల విత్తనాలు, అపరాలు, ఆకుకూరలు, కూరగాయలు, ధాన్య పంటలు, తృణధాన్యాలు మరియు పచ్చిరొట్ట పైర్లు ఇవన్నీ కలిపి ఒక కిట్ రూపంలో ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఋతుపవనాలు రాకముందే పొడి నేలలోనే విత్తనాలు వేసుకోవచ్చు అన్నమాట. వర్షం పడిన వెంటనే ఇవి మొలస్తాయి కాబట్టి మొలిచిన 40 నుండి 50 రోజుల తర్వాత ఇవి భూమిలో కలియదున్నాలి. పచ్చిరొట్ట పైర్లు, పచ్చి ఆకులు ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ చేసేదాని వల్ల ముఖ్య ప్రయోజనాలు ఏమంటే ఈ చాలా రకాల పచ్చిరొట్ట పైర్లు పప్పు జాతికి చెందినవి, అందుచేత గాలిలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి. వీటిలో సేంద్రియ పదార్థం ఉంటుంది కాబట్టి సూక్ష్మజీవులు విస్తారంగా వృద్ధి చెంది భూసారము పెంపొందించడానికి దోహదపడతాయి. తర్వాత ఈ పచ్చిరొట్ట పైర్లు కూడా భూమిని గుల్లబరిచి నీటి నిల్వ సామర్థ్యం పెంచి సులభంగా నీరు, గాలి వేర్లకు అందించేలా చేస్తాయి. ఈ పచ్చిరొట్ట పైర్లు సాగు వల్ల సూక్ష్మ పోషక పదార్థాలు లోపాలు కూడా రాకుండా ఉంటాయి. ఈ పచ్చిరొట్ట పైర్లు భూమిలో కుల్లేటప్పుడు రసాయనిక ప్రక్రియలు కూడా జరిగి భూమిలోని పోషక పదార్థాలు మొక్కలకు బాగా అందుబాటులోకి వస్తాయి. ఈ సమస్యాత్మక నేలలు అంటే చౌడు నేలలు, తెల్ల చౌడు, నల్ల చౌడు అని ఉంటాయి. ఎక్కువగా ఈ సమస్యాత్మక నేలలో జీలుగును వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఈ పైర్లు వేయడం వలన ఎకరాకు దాదాపుగా 25 కేజీల నత్రజని ఎరువు నేలకు అందిస్తుంది కాబట్టి మనము సిఫార్సు చేసిన ఎరువులో కూడా 25% తగ్గించుకునేసి పంటలకు వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా పచ్చిరొట్ట పైర్లు వేసుకునేసి ఎరువులను ఆదా చేసుకుంటే రైతులకు సాగు ఖర్చు కూడా కొంతవరకు తగ్గిపోతుంది అన్నమాట. ఇంకా కూడా ఈ పచ్చిరొట్ట పైర్లే కాకుండా మనము ముఖ్యంగా ఇప్పుడు చెరువులు, నీటి కుంటలు వీటిల్లో అంతా కూడా ఒండ్రు అనేది ఉంటుంది అన్నమాట. ఈ చెరువుల్లో పూడికను తీసేసి దాన్ని టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ మట్టిని ప్రయోగశాలలో పరిశీలించిన తర్వాత ఉదరని సూచిక అంటే pH అంటే 6.5 నుంచి 7.5 వరకు ఉంటేనే అది ఉపయోగించుకోవాలి. ఎక్కువ ఉంటే అది వేస్తే నేలలకు చౌడుబారిపోతాయి కాబట్టి మనకు 6.5 నుంచి 7.5 ఉదరని సూచిక ఉండే ఒండ్రు మట్టిని మట్టుకే మనము ఆ చెరువు మట్టిని పొలాలకు తోలుకోవాలన్నమాట. తద్వారా చెరువు మట్టిలోని పోషకాలన్నీ కూడా భూమిలోకి కలిసి ఆ పొలమంతా కూడా సారవంతం అవుతుంది. తర్వాత ఈ చెరువుల్లో ఉండే పూడిక తీసేసిన దానివల్ల కూడా మనము ఈ వర్షపు నీటిని దాన్ని కన్జర్వ్ చేసుకునేసి ఇంకా నీటి నిల్వ కూడా ఎక్కువగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ చెరువుల్లో ఉండే మట్టిని తర్వాత నీటి కుంటల్లో ఉండే మట్టిని కూడా తీసుకునేసి పంట పొలాలకు వేసుకోవాలన్నమాట. తర్వాత పశువులు ఉన్న రైతులు ముఖ్యంగా పశువుల పేడను సుమారు 1-5 టన్నులు 1 హెక్టార్కు సరిపడే విధంగా తోలుకొని పంట వేసే ముందు ఆఖరి దిక్కులో ఈ పశువుల ఎరువుగానే వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. తర్వాత పంటల కోత అనంతరం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో గొర్రెలు మేకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ గొర్రెలు మేకలను కూడా మంద కట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఒక రాత్రి అంతా కూడా మంద పొలంలో ఉంచినట్లయితే గొర్రెలు మేకలు వచ్చే ఆ ఎక్స్క్రీటా అంతా కూడా యూరిన్ అంతా కూడా భూమిలోకి భూసారాన్ని పెంచుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఎక్కడైతే ఈ గొర్రెలు మేకలు అందుబాటులో ఉంటాయో వాటిని మంద కట్టి రైతులు ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇంకా కూడా ఇక్కడ గోదావరి జిల్లాలలో పరివాహక ప్రాంతాలలో కూడా కాలువల్లో అంతా కూడా గుర్రపు డెక్క ఎక్కువగా ఉంటది కాబట్టి దాన్ని ఆ గుర్రపు డెక్కను కూడా తీసివేసి మనము దాన్ని కూడా

2:1 నిష్పత్తిలో పశువుల ఎరువుతో కలిపేసి ఈ గుర్రపు డెక్కను కంపోస్ట్ చేసుకునేసి సేంద్రియ ఎరువుగా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చేసుకున్నట్లయితే కన్నా మనము ఈ సేంద్రియ ఎరువులు వేసుకున్నట్లయితే నేల భూ భౌతిక పరిస్థితులు బాగా మెరుగుపరుచుకుని అధిక దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవి తప్పకుండా పాటించాలన్నమాట. తర్వాత ముఖ్యంగా వరి సాగు ప్రాంతాలలో ఎలుకలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎలుకలు కూడా మనము రైతులంతా కూడా వేసవి పంట లేని టైంలో ఈ వేసవి కాలంలో సామూహిక ఎలుకల నివారణ అనేది చేపట్టాలన్నమాట. ఒకే రోజు ఊరిలోని రైతులందరూ కలిసి కట్టుగా ఒకే రోజు విషపు ఎరలు తయారు చేసుకుని వాటిని పొలాల్లో మరియు బంజరు భూముల్లో కూడా పెట్టుకోవాలన్నమాట. మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి జింక్ ఫాస్ఫైడ్ కానీ అల్యూమినియం ఫాస్ఫైడ్ కానీ లేదా బ్రోమోడయాలిన్ అనే మందును 96 పాళ్ళు నూకలు, 2 పాళ్ళు నూనె, 2 పాళ్ళు మందు ఈ విధంగా తయారు చేసుకునేసి ఈ విషపు ఎరలను తయారు చేసుకున్న తర్వాత ఎలుకల బొరియల వద్ద ఉంచి నివారించుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ సామూహిక ఎలుకల నివారణ అనేది కూడా చేపట్టినట్లయితే మనము పంట నష్టాన్ని నివారించుకునేసి ఎక్కువ దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా వర్షాధార సాగు రాయలసీమ ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలు, మార్కాపురం జిల్లాలలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే దాదాపు 60% అంతా కూడా పంట అంతా కూడా వర్షాధారం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వేసవిలో వచ్చే వర్షాలకు మనం వేసవిలో లోతు దుక్కులు అనేటివి చేసుకోవాలన్నమాట. లోతు దుక్కులు చేసుకున్నప్పుడు మనకు ఈ వర్షపు నీటిని అంతా కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ తొలకరి వర్షాలు పడిన వెంటనే మనము డిస్క్ నాగలి లేదా 5 లేక 7 రెక్కల బాతు నాగలితో కానీ లోతు దుక్కులు చేసుకున్నట్లయితే వేసవిలో కురిచిన వర్షపు నీరంతా కూడా భూమిలోకి ఇంకిపోతుంది. అంతేకాకుండా మొండి జాతి కలుపు మొక్కల తుంగ మరియు గరిక వేర్లు, దుంపల వేర్లు ఈ ఎండ వేడి గురే చనిపోతాయి. అంతేకాకుండా తెగుళ్లు మరియు చీడపేయలు కూడా కొంతవరకు నివారించుకోవచ్చు. ఇంకా కూడా లోతు తక్కువగా ఉండే ఎర్రగరపు నేలల్లో చిజిల్ నాగలి అంటాము, దాన్నే సబ్సాయిలరు లేకపోతే సిజిల్ ప్లవ్ అంటారు. దాన్ని ప్రతి 2 మీటర్లకు కన్నా మనము అంటే ట్రాక్టర్ 2 చక్రాల మధ్య ఒకటే ఒక చిజిల్ నాగలి అమర్చుకునేసి ప్రతి 2 మీటర్ల డిస్టెన్స్ కు ఒక చిజిల్ నాగలితో 60 సెంటీమీటర్ల లోతు వరకు దుక్కి వాలు కడ్డంగా దున్నుకోవాలన్నమాట. ఇలాగా చేసుకున్నట్లయితే భూమిలోని లోపల గట్టి పొర పగిలిపోయేసి వర్షపు నీరంతా కూడా ఎక్కువగా నిల్వ చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు నేల లోతు తక్కువగా ఉండే నేలల్లో అయితే ఈ చిజిల్ ప్లవ్ను ఉపయోగించుకునేసి వాళ్ళకు అడ్డంగా చేసినట్లయితే వర్షపు నీరు కూడా బాగా సద్వినియోగం చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత పంటకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. తర్వాత లోతైన వేసవి దుక్కులు వాళ్ళకు అడ్డంగా దున్నటం వలన వర్షపు నీరు అంతా కూడా వృధా పోకుండా భూమిలో లోపల పొరలోకి చేరుతుంది. ఒకవేళ వాళ్ళకు అనుకూలంగా దున్నితే నేల కోతకు గురి అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు అడ్డంగానే దున్నుకోవాలా. సాళ్ల వెంట వర్షపు నీరు పరిగెత్తి సారవంతమైన మట్టినంతా ఒరవడి గురువు చేసి భూమిని నిస్సారవంతంగా తయారు చేస్తుంది కాబట్టి వాళ్ళకు అడ్డంగానే చేసుకున్నట్లయితే ఈ సమస్య అధిగమించబడి భూమి ఎక్కువ తేమను గ్రహించి నీ వర్షపు నీరు నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది అనమాట. సో లోతు దుక్కుల వలన నేలలోని నీరు ఇంకని పొరలకు తొలగిపోయి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. దీని వలన భూమిపై పడిన ప్రతి వర్షపు నీటి బిందువు అక్కడికక్కడే ఇంకి నీరు పరిరక్షించబడుతుంది. తద్వారా నీటి పరిరక్షించడమే కాకుండా నేల కోతకు కూడా గురి కాకుండా నివారిస్తుంది. ఈ వర్షాధార పంటల్లో కీలక దశల్లో బెట్టకు గురి అయినప్పుడు, తక్కువ వర్షం వచ్చినప్పుడు మామూలుగా వేర్లు లోతుగా పోవడం వలన నేల లోపలి పొరల్లోని తేమను మరియు పోషకాలను గ్రహించి బెట్టను తట్టుకునే శక్తి కూడా చేకూరుస్తుంది అనమాట. ఈ లోతు దుక్కులు చేసేదాని వల్ల కొంతవరకు అధిగమించి పంట బాగా పెరిగేదానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకా కూడా అంటే లోతు దుక్కులు కాకుండా కూడా పడిన వర్షాన్ని మనము ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే ఈ వాటర్షెడ్ మేనేజ్మెంట్లో ఒక ప్రిన్సిపల్ ఉంది. పరిగెత్తే నీటిని నడిచేటట్టు చేయాలా, నడిచే నీటిని భూమికి ఇంకేటట్లు చేయాలా అనే కాన్సెప్ట్తో రైతులు లోతు దుక్కులు చేసుకోవాలా, పంట వేసిన తర్వాత నీటి సంరక్షణ సాళ్లు కూడా వేసుకోవాలన్నమాట. అంటే ముఖ్యంగా కంది, ఆముదము పంటల్లో ఒక సాల నుంచి ఒక సాలకు దూరము దాదాపుగా 90 సెంటీమీటర్లు ఉంటుంది కాబట్టి 2 సార్లు మధ్యలో నీటి సంరక్షణ సాళ్ళు, దాన్నే గుడ్డు సాలు కూడా అంటారు. సో ఆ విధంగా చేసుకున్నట్లయితే పడిన వర్షం కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంకా కూడా రైతులు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఈ ఎండాకాలంలోనే అంటే పంట వేసే ముందే ఫారం పండ్లు, రైతులు MGNRA స్కీమ్ కింద కూడా ఫామ్ పండ్లు తవ్వుతారు కాబట్టి దాంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు. సరే ఆల్రెడీ తవ్విండే నీటి కుంటలను కూడా వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే పంట పొలంలో ఉన్న పాత నీటి కుంటలను ఒండ్రు మట్టి తీసేయాలన్నమాట. ఒండ్రు మట్టి తీసేసి ఈ

0: ఈ పంట పొలాలకు వేసుకోవాలి. ఈ నీటి కుంటలపై ఉండే గట్లపైన కూడా కలుపు మొక్కలు, లోతైన వేరు గల మొక్కలను తొలగించాలి. అలా చేయడం వల్ల నీటి కుంటలో ఉన్న నీరు వృధా కాకుండా నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఈ పాత నీటి కుంటలకు మరమ్మతులు చేసుకోవాలి. పొలంలో ఉన్న నీటి కుంటలను లైనింగ్ లేని చోట ఎర్రమట్టి మరియు సిమెంటు కలిపి పూత పూసుకోవాలన్నమాట. అదేవిధంగా నీటి కుంటల్లో పూడికి తీయడం ద్వారా మరియు కాలువలు శుభ్రపరచుకోవడం వలన నీటి కుంటలో వర్షపు నీరు బాగా రావడానికి దోహదపడుతుంది. ఈ వర్షాధార పరివాహక ప్రాంతము మరియు వాల్ను అనుసరించి ఫారం పాండ్ పొలంలో లోతట్టు ప్రాంతాల్లో తవ్వుకోవాలన్నమాట. అంటే 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు, అంటే 250,000 లీటర్ల సామర్థ్యం ఉండే ఫారం పాండ్ ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఈ ఎర్ర నేలలో దానికి లైనింగ్ చేసుకోవాలండి. పడిన వర్షం నీరు ఇంకిపోకుండా లైనింగ్ చేసుకోవాలి. ఎర్ర నేలలో మట్టి మరియు సిమెంట్, 6 పాళ్ళు మట్టి 1 పాలు సిమెంటు కలిపి నీటి కుంట అడుగు భాగాన మరియు పక్క వాలుకు పూత పూసుకున్నట్లయితే నీరు నష్టపోకుండా చూసుకోవచ్చు అనమాట. సో ఈ సాయిల్ సిమెంట్ లైనింగ్ కాకుండా కూడా ప్లాస్టిక్ షీట్ లైనింగ్, అదే 500 GSM జియో మెంబ్రేన్ షీట్స్ అని ఉపయోగించుకునేసి ఈ నీటి కుంటలు కూడా లైనింగ్ కూడా చేసుకోవచ్చు. ప్లాస్టిక్ షీట్ లైనింగ్ కూడా చేసుకుంటే మనము పడిన వర్షం నీరంతా కూడా ఫామ్ పాండ్లో కలెక్ట్ చేసి దాన్ని ఎప్పుడైనా బెట్ట వచ్చినప్పుడు నీటిని మనము నీరు ఒక తడి ఇచ్చుకున్నట్లయితే పంట బెట్టను అధిగమించి అధిక దిగుబడులు తీసుకునేదానికి ఉపయోగపడుతుంది. సో ఈ నీటి కుంటలో కూడా ఇన్లెట్ మరియు అవుట్లెట్, ఈ సిల్ ట్రాప్లు అనేటివి కూడా సెర్చ్ చేసుకోవాలి. అవసరమైన మరమ్మతులని కూడా చేసుకోవాలి. తర్వాత తొలకరి వర్షాలు పడిన వెంటనే ఈ బహువార్షిక గడ్డి విత్తనాలను ఈ గట్ల మీద వేసుకోవడం వలన నీటి కుంట గట్లు కోతకు గురి కాకుండా ఉంటాయి మరియు ఆ గడ్డిని పశువుల మేతగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఉపాధి హామీలో పథకం భాగంగా ఫారం పాండ్స్ పథకాన్ని మెట్ట ప్రాంత రైతులు సద్వినియోగం పరుచుకునేసి ఫారం పాండ్ పొలంలో ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రైతులు అన్ని కూడా, అంటే లోతు దుక్కులు, తర్వాత నీటి సంరక్షణ సాళ్లు, నీటి కుంటలు అన్ని చేసుకున్నట్లయితే మెట్ట వ్యవసాయంలో వాన నీటిని సద్వినియోగం చేసుకునేసి అధిక దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. 2026 సంవత్సరము ఎల్నినోగా వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఈ ఎల్నినో వల్ల వర్షం తక్కువగా వస్తుంది. సో వర్షం 10% కూడా తగ్గచ్చు. అంచనాలన్నీ కూడా IMD కానీ వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ కూడా ఎల్నినో వస్తుంది కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా వర్షం తక్కువ వస్తుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్లో వర్షం తగ్గేదానికి ఆస్కారం ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఎల్నినో వర్షాలు తక్కువ వస్తాయి కాబట్టి దాంట్లో కూడా ఏ పద్ధతులు పాటించాలంటే, ముఖ్యంగా నేను చెప్పినటువంటి పచ్చి రొట్టె పైర్లు చేసుకోవాలి, వర్షపు నీటి యాజమాన్యం చేసుకోవాలి, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ చేసుకోవాలి, తర్వాత ఫారం పాండ్స్, నీటి చెరువులు, కుంటలు, కమ్యూనిటీ ట్యాంకులు, వాటర్ షెడ్లు అన్నీ కూడా నీటిని నిల్వ చేసుకునే పద్ధతులన్నీ కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. నేల మరియు నీటి సంరక్షణ పద్ధతులు విధిగా పాటించాలి. చెరువులు, కుంటలు మొదలైన వాటికి సేకరించిన వర్షపు నీటిని బెట్ట పరిస్థితుల్లో పంట కీలక దశల్లో పంటకు 1 లేక 2 రక్షకతలుగా అందించినట్లయితే పంట దిగుబడులు 20-30% పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వరి సాగు చేసేటప్పుడు ఆల్టర్నేట్ వెట్టింగ్ డ్రైయింగ్ అనే పద్ధతిని పాటించాలి. అంటే ఎండగట్టి ఆ పద్ధతిని పాటించినట్లే కొంతవరకు ఆల్టర్నేట్ వెట్టింగ్ డ్రైయింగ్ ప్రాక్టీస్ చేసేదాని వల్ల మనకు కొంతవరకు నీటిని తగ్గించుకోవచ్చు. తర్వాత వరిలో కూడా డైరెక్ట్ సీడింగ్ నేరుగా విత్తే పద్ధతిని పాటించి కొంతవరకు నీటిని రిక్వైర్మెంట్ తగ్గించుకోవచ్చు. ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ పంటలను కూడా సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నట్లయితే వేసవికాలంలో కూడా కూరగాయల ఉత్పత్తి ప్రభావం అయ్యే అవకాశం ఉంది కాబట్టి పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ మిద్దిపైన తోటల పెంపకము మరియు షేడ్ నెట్లు ఉపయోగించి పంటలను, కూరగాయ పంటలను పండించుకోవాలి. ఈ విధంగా రైతులు వివిధ వ్యవసాయ మరియు ఉద్యాన పంటల్లో చెప్పిన యాజమాన్య పద్ధతులన్నీ కూడా మేలైన మరియు సిఫార్సు చేసిన పంటలు మరియు రకాలు విత్తనాలను సేకరించుకుని ఖరీఫ్ పంటల నష్టాన్ని తగ్గించుకుని తద్వారా అధిక దిగుబడులు పొందాలని నేను రైతులంతా కూడా కోరుచున్నాను.
1: ఖరీఫ్ పంటల సాగుకు ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు వ్యవసాయ పాఠశాల మీరింత వరకు విన్నారు. నిర్వహణ పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవరెడ్డి.
2: ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన ఆర్య పథకం గురించి కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం. పరిచయకర్త ఎస్ గంగాధర్.
1: శ్రోతలందరికీ నమస్కారం. యువతను వ్యవసాయం నుండి ఇతర వృత్తులకు వలస వెళ్లకుండా నిరోధించి వ్యవసాయంలోనే లాభదాయకమైన ఉపాధి అవకాశాలను కల్పించే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆర్య అంటే అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్, క్లుప్తంగా వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుకోవటం ఈ పథకాన్ని ప్రారంభించింది. మరి ఈ పథకం ఏ విధంగా అమలవుతుంది, ఎప్పుడు ప్రారంభించారు, లాంటి విషయాలన్నీ తెలుసుకునేందుకు మన స్టూడియోస్కి వచ్చేశారు కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు, స్వాగతం అండి కార్యక్రమానికి. నమస్తే.
2: నమస్కారం సార్. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక అభివాదాలు.
1: సార్, ఈ ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, దీని యొక్క ఉద్దేశము లక్ష్యాలేంటి?
2: సార్, మన దేశంలో గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు యువత వలస పెరుగుతున్నారు. ఈ పరిస్థితి వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతుంది. యువతలో వ్యవసాయం పట్ల ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో వారికి ఉపాధి అవకాశాలను సృష్టించడం అత్యవసరమైంది. భారతదేశ జనాభాలో సుమారు 65% మంది యువత ఉన్నారు. అయినప్పటికీ వ్యవసాయ రంగంలో యువత పాల్గొనడం తగ్గుతూ వస్తుంది. వ్యవసాయ రంగం దేశ ఉపాధిలో సుమారు 45% మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ జాతీయ ఆర్థిక వ్యవస్థలో దాని వాటా చాలా తక్కువగా ఉంది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ అనే స్లోగన్ని తీసుకోవడం జరిగింది. సో మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలంటే మిగతా రంగాలతో పోలిస్తే, సేవా రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, వాటితో పోలిస్తే ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాల నుండి ఆర్థిక వ్యవస్థకు వచ్చే జాతీయ వాటా తక్కువగా ఉంది. సో ఈ వాటాను పెంచాలంటే కంపల్సరీ యువత యొక్క పాత్ర ఖచ్చితమైనది. అందుకు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు యువత వలసను తగ్గించడానికి భారత ప్రభుత్వం 2015-16 సంవత్సరంలో వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడం ఆర్య పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధానంగా గ్రామీణ యువతను వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో భాగస్వాములుగా మార్చడం, తద్వారా స్థిరమైన ఆదాయం మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా అమలు చేయబడుతుంది. సో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత నగరాల్లో ఉరుకుల పరుగుల మధ్య అడావిడి జీవితం, మానసిక ఒత్తిడితో కూడిన ఉద్యోగాలతో పోలిస్తే సొంత గ్రామంలో వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం గౌరవ ప్రధానమైన వృత్తిగా మార్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఆర్య పథకాన్ని సుమారు 29 రాష్ట్రాల్లోని దాదాపు 100కు పైగా కేవీకేల్లో వివిధ వర్గాలకు చెందిన 200,000 మంది పైగా యువతకు ఈ శిక్షణా కార్యక్రమాలు అందించడమే కాకుండా వారు వివిధ యూనిట్లను స్థాపించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని కూడా ఈ పథకం ద్వారా అందించడం జరిగింది.
1: సార్, మరి కృషి విజ్ఞాన కేంద్రం కడప ఊటుకూరులో ఈ పథకాన్ని, ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎంతమంది యువత ఇప్పుడు శిక్షణ పొందుతూ ఉన్నారు, అలాగే యువత వ్యవసాయంలో ఉపాధి పొందేందుకు ఎలాంటి కార్యక్రమాలు పాటిస్తూ ఉన్నారు?
2: కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ద్వారా ఆర్య పథకం వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన కృషి విజ్ఞాన కేంద్రంలో 2018లో ఈ పథకం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి యువతకు శిక్షణ, ఆర్థిక సహాయం మరియు సాంకేతికతను అందించి గ్రామీణ యువతను వానపాముల ఎరువుల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, చిరుధాన్యాలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు విలువల జోడింపు, నర్సరీ ద్వారా మొక్కల పెంపకం మరియు డైరీ కేంద్రాలు స్థాపించేందుకు ప్రోత్సాహం అందించడం జరిగింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకురు ఇప్పటి వరకు దాదాపు 2,125 మంది యువతను నైపుణ్య ఆధారిత శిక్షణ అందించడంతో పాటు దాదాపు 45 సూక్ష్మ వ్యాపార యూనిట్లను స్థాపించడానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నమాట. సో ఈ ఆర్య పథకం ద్వారా మనము యువతను నెట్వర్క్ గ్రూపులుగా ఏర్పాటు చేసి ప్రాసెసింగ్ విలువల జోడింపు మార్కెటింగ్ వంటి వనరులు మరియు మూలధన ఆధారిత కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ సంస్థలు మరియు భాగస్వాములతో అనుసంధాన్ని పెంపొందించడం ద్వారా యువత అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలను సమన్వయం చేయడంలో కృషి చేస్తుంది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో సమగ్ర శిక్షణ మరియు మార్గదర్శక కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలు పొందిన యువత ఇతర యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటుగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. అలాగే ఉపాధి అవకాశాలు విస్తరించి గ్రామీణ ప్రాంతాలలో

0: నిరుద్యోగ మరియు అర్ధ నిరుద్యోగ యువతకు కొత్త మార్గాలు సృష్టించడానికి ఈ ఆర్య పథకం బాగా ఉపయోగపడుతుంది.
1: ఈ ఆర్య పథకానికి ఎవరు అర్హులు? ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరిని సంప్రదించాలంటారు?
0: ఈ ఆర్య పథకం ఎవరైతే యువత ఉన్నారో, 35 సంవత్సరాల లోపల ఉన్న యువత దీనికి అర్హులు. అందరూ యువత అయి ఉంటే చాలు, వీరు నేరుగా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరులో ఏ శాస్త్రవేత్తను సంప్రదించినా ఎప్పుడు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళ అర్హతను బట్టి వానపాముల ఎరువును కావచ్చు, పుట్టగొడుగుల పెంపకం కావచ్చు, నర్సరీ పెంపకం కావచ్చు, లేకుంటే చిరుధాన్యాలకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, ఈ విలువల జోడింపు, అలాగే డైరీ కేంద్రాల పైన శిక్షణ ఇవ్వడంతో పాటుగా వారు స్థాయిని బట్టి, వారికి ఉన్న అర్హతను బట్టి వారికి ఆర్థిక సహాయం అందించి యూనిట్లు నెలకొల్పేందుకు కూడా కృషి చేయడం జరుగుతుంది.
1: సార్, ముఖ్యంగా యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు ఈ పథకము అవలంబిస్తున్నారని అంటున్నారు. మరి యువతను వ్యవసాయం వైపు మళ్లించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మీరు చేపడుతున్న ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? ఎలాంటి అంశాలు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది? ఎలా ఆ శిక్షణ అందించడం జరుగుతుంది?
0: సార్, మెయిన్ ముఖ్యంగా ఈ స్కిల్ ట్రైనింగ్స్, వొకేషనల్ ట్రైనింగ్స్ అంటామన్నమాట. ఒక్కొక్క యూనిట్లో 4-5 రోజులు, అంటే ఇప్పుడు వానపాముల ఎరువు పైన ప్రత్యక్షంగా 4-5 రోజులు థియరీ క్లాసులు కావచ్చు, తదనంతరం ప్రాక్టికల్ క్లాసులు ఏర్పాటు చేసి ఎలా వానపాముల బెడ్స్ ఉంటాయి, ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఇవంతా చూపించడం జరుగుతుంది. అలాగే పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఫస్ట్ థియరీ క్లాస్ చెప్పాము, తర్వాత ఆ బెడ్స్ ఎలా తయారు చేసుకోవాలి, స్పాన్ అంటే ఏంటి, దానికి నీళ్ళు ఎలా పట్టాలి, ఆ టెంపరేచర్, ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించాలి, ఆర్ద్రత, రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం, ఈ హ్యూమిడిటీని ఎలా మెయింటైన్ చేయాలి, లేకుంటే దానికి వచ్చే సంక్రమించే వ్యాధులు ఉంటాయి, కంటామినేషన్ అవుతుంది, వీటన్నిటిపైన ఈ 4-5 రోజులు శిక్షణా కార్యక్రమాలు బ్యాచ్ల వైజ్ వాళ్ళ అర్హతను బట్టి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. శిక్షణా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆసక్తి ఉన్న యువతను గ్రూప్గా, ఒకే విలేజ్లో అయితే 4-5 మందిని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి వారికి వానపాముల బెడ్స్ కావచ్చు, వానపాములు కావచ్చు, అందుకు అవసరమైన డ్రమ్స్ కావచ్చు ఇలాంటివి, అలాగే షేడ్ నెట్ నర్సరీ అంటే నారు మొక్కల పెంపకంలో అయితే ఈ షేడ్ నెట్ను కానీ, అందుకు అవసరమైన ప్రోటేస్ అంటామన్నమాట, నారుమడి పెంచుకోవడానికి అవసరమైన ట్రేస్, తర్వాత వాటర్ పడడానికి రోజ్ క్యాన్స్ కావచ్చు, లేదు కోకోపిట్ ఇలాంటివన్నీ అందించడం జరుగుతుంది.
1: సార్, ఈ ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రంలో కడప ఊటుకూరులో శిక్షణ పొంది ఇప్పటి వరకు ఎంతమంది ఉపాధి పొందుతూ ఉన్నారు? వ్యవసాయంలో ఏ విధంగా రాణిస్తూ ఉన్నారు?
0: సార్, మన పథకం ద్వారా ఇంతకుముందు చెప్పుకున్నట్టు దాదాపు 2,125 మంది శిక్షణ తీసుకోవడం జరిగింది. అందులో కొందరు గ్రూప్గా, లేకుంటే కొందరు ఇండివిజువల్గా 54 మంది యూనిట్స్ ఇప్పటికి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఉదాహరణకు చూసుకుంటే మన పులివెందుల పట్టణం దగ్గరలో పాలెం చంద్ర అనే ఒక రైతు ఉన్నాడనమాట. సో ఈయన 2019లో ఆర్య పథకం ద్వారా 1,20,224 రూపాయల ఆర్థిక సహాయాన్ని మన కేవీకే ద్వారా పొంది దాదాపు 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వర్మీ కంపోస్ట్ను యూనిట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 3,00,000 రూపాయలను SBI బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయాన్ని పొంది ఈ యూనిట్ను ఇంకా మెరుగుపరుచుకొని విస్తరించుకున్నాడు. సో ఈయన 1 సంవత్సరానికి దాదాపు 300 టన్నుల వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తాడు. నికర ఆదాయం దాదాపుగా 16,80,000 వరకు ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఈయన వర్మీ కంపోస్ట్తో పాటు ద్రవరూప జీవన ఎరువులు మరియు వర్మీ వాసును ఉపయోగించి అధిక పోషకాలు గల వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తున్నారు. శిక్షణా కార్యక్రమాల్లో జరిగే ప్రాక్టికల్ తరగతుల సమయంలో ఈయన రీసోర్స్ పర్సన్గా కూడా వ్యవహరిస్తున్నారు. తన సొంత కుటుంబ సభ్యులను ఈ వర్మీ కంపోస్ట్ తయారు యూనిట్లో చేర్చుకోవడమే కాకుండా 7 పొడుగునా 6 మంది పురుషులు, 2 మహిళలకు ఈయన ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అలాగే ఇంకొక నర్సరీ పెంపకం దాంతో చూసుకుంటే అశోక్ అనే ఒక రైతు ఉన్నాడనమాట. ఈయన పూర్మావెల దగ్గర అక్కలరెడ్డిపల్లి అనే గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కూరగాయల నర్సరీ అనే ఒక నర్సరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈయన టమోటా మరియు బంతి పువ్వుల వంటి కూరగాయల మొక్కలు, అలాగే వివిధ రకాల కూరగాయల పూల మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు అన్నమాట. అలాగే నన్నారి మొక్కల ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. సంవత్సరానికి సరాసరిన 600,000 మొక్కల నారు మొక్కలను ఉత్పత్తి చేయడంతో పాటు దాదాపు 270,000 నికరాదాయాన్ని సంపాదిస్తున్నాడు. అధిక శ్రమ అవసరాన్ని తీర్చడానికి, ముఖ్యంగా నీటిపారుదల కోసం, అతను

0: డిప్పు ల్యాటర్ను సవరించుకొని చిల్లులు గల స్ప్రింక్లర్ వ్యవస్థను తయారు చేసుకున్నాడు సొంతంగా. తన సొంత కుటుంబ సభ్యులను చేర్చుకోవడమే కాకుండా ఏడాది పొడుగున ఇద్దరు పురుషులకు మరియు ఇద్దరి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. సో యువత తాము ఉపాధి పొందడమే కాకుండా తన తోటి తమ గ్రామంలో ఉండే మహిళలకు పురుషులకు కూడా ఈ ఉపాధి అవకాశాలు ఈ పథకం ద్వారా కల్పించడం జరుగుతుంది.
1: ఆర్యా పథకం ద్వారా గ్రామీణ యువతకు వ్యవసాయ సాంకేతికతపై శిక్షణ అందిస్తూ వారికి అవసరమైన వనరులను అందించడం ద్వారా వ్యవసాయ వ్యవస్థాపకులుగా ఎలా మారుస్తూ ఉన్నారు, తద్వారా వారు స్వతంత్రంగా ఆదాయం ఎలా పొందగలుగుతున్నారు తదితర విషయాలన్నీ మనకు అందించారు డాక్టర్ టి మహేష్ బాబు గారు. ధన్యవాదాలండి.
0: సార్ ధన్యవాదాలు సార్.
1: ఆర్య పథకాన్ని ఉపయోగించుకుని ఉపాధి పొందుతున్నటువంటి లబ్ధిదారుల అభిప్రాయాలను విందాం.
2: నమస్కారం, నా పేరు పాలెం చంద్ర, మాది పులివిందుల చెన్నారెడ్డి కాలనీ. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. గత 6 సంవత్సరాల క్రితం కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు కడప వారు అందించిన ఆర్య అనే పథకం ద్వారా 2019-20 సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకుని దీనిలో భాగంగా పుట్టగొడుగుల పెంపకం మరియు చిరుధాన్యాల ద్వారా మంచి ఆహార ఉత్పత్తులు తయారు చేసే విధానము, వర్మి కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనే 3 అంశాల మీద మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో మేము వర్మి కంపోస్ట్ విధానాన్ని ఎంచుకున్నాను. ఆర్యా పథకం ద్వారా ఆ సంస్థ వారు అందించిన ఆర్థిక సహాయంతో మంచి వర్మి కంపోస్టు మరియు వానపాములు ఉత్పత్తి చేసి రైతులకు అందించి వాటి మీద మంచి అవగాహన కల్పించి రైతులకు అందించడం ద్వారా మంచి వ్యాపారం అయితే జరుగుతుంది. దీనితో పాటు నేనొక్కడే లభ్యత పొందకుండా నాతో పాటు 6 మందికి ఉపాధి కలిగించడం జరుగుతుంది. మేము నెలకు వచ్చేసి 20 టన్నుల వరకు వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నాము. ఇంకా ఇలాంటి పథకాలు నిరుద్యోగ యువత ఉపయోగించుకొని మంచి ట్రైనింగ్ తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.
3: నమస్కారము, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. మాది వైఎస్ఆర్ కడప జిల్లా పూర్వమామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామం. నేను 2022-23 సంవత్సరంలో SLV వెజిటేబుల్ నర్సరీ స్థాపించడం జరిగింది. ఈ నర్సరీలో రైతులకు నేను టమోటా, మిరప, వంగ, నన్నారి వంటి సీడ్లింగ్స్ అయితే అందించడం జరుగుతుంది. నా శ్రేయోభిలాషుల సమాచారంతో ఆర్య అనే ప్రోగ్రాం గురించి తెలుసుకున్నాను. ఆర్య ప్రోగ్రాం గురించి తెలిసిన వెంటనే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు సంబంధిత సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ వారిని కలవడం జరిగింది. అందులో వారు ట్రైనింగ్ అయితే నాకు ఇవ్వడం జరిగింది. సీడ్లింగ్స్ ఏ విధంగా పెంచాలి, రైతులకు ఏ విధంగా అందించాలి, వాటి మెలకువల గురించి నాకు తెలియజేశారు. అంతేగాక వారు నాకు కొంతవరకు ప్రోత్సాహకంగా ప్రోట్రేల్ అయితేనేమి, కోకో పీట్ అయితేనేమి నాకు ఇవ్వడం జరిగింది. సో దీనికి గాను నేను ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
4: ఇంతవరకు ఆర్యా పథకం గురించి కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎస్ గంగాధర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి FM కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో సమయం 8 గంటలు దాటి 35 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
6: జీఆర్పీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ April 16 to 30 వరకు May 30 జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
8: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ IAS వారేమంటున్నారంటే,
9: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం. మన జనగణన మన బాధ్యత.
5: దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం అందించిన ఈ పాటను సిత్ శ్రీ

0: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్వేతా మోహన్ గారు, జీవి ప్రకాష్ కుమార్ గారు గానం అందించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యం అందించారు. సంగీతం జీవి ప్రకాష్ గారు, చిత్రం సార్.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ది ఫ్యామిలీ స్టార్ చిత్రం నుండి మంగ్లీ గారు, కార్తీక్ గారు గానం అందించిన ఈ పాటకు గోపి సుందర్ గారు సంగీతం అందించారు. సాహిత్యం అనంత్ శ్రీరామ్ గారు.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఒక ప్రత్యేక గీతం విందాం.

0: శ్రోతలు, మీరు ఇంతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరికొద్దిసేపట్లో విజయవాడ నుంచి రిలే ప్రసారం అవుతుంది.
1: విపత్తుల నివారణలో ఆకాశవాణి పాత్ర, ఉదాహరణలు, ప్రత్యక్ష కథనాలతో శ్రీ బేతార్ రామసూర్య ప్రకాష్ గారు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి అందిస్తున్న తుఫాను హెచ్చరిక.
3: నైరుతి బంగాళాఖాతం, దానికి అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం విశాఖపట్నానికి 530 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఈ తుఫాను ప్రభావం వల్ల కోస్తా జిల్లాలలో అత్యధిక ప్రాంతాలలో
4: విన్నారా, ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారమవుతున్న ఒక తుఫాను హెచ్చరిక. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆకాశవాణి నిరంతర సేవలను అందిస్తుంది అనేది నిర్వివాదాంశం. కాలం మారినా, సాంకేతికత అభివృద్ధి చెందుతున్నా, విపత్తుల యాజమాన్యంలో ఇప్పటికీ ఆకాశవాణి పాత్ర ఎంతో కీలకం. ఈ అంశం గురించి శ్రీ బేతా సూర్యప్రకాశ్రావు గారు ఉదాహరణలతో, ప్రత్యక్ష సాక్షుల కథనాలతో మీకు వివరిస్తున్నారు, వినండి.
5: ఆకాశవాణి స్థాపితమైన నాటి నుండి ప్రజల మనసులను దోచుకుంటూ శ్రోతల జీవన విధానంలో భాగమైపోయింది. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో శోభిల్లుతుంది. విపత్తులకు, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన సమాచారం ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ఉండాలే గాని భయభ్రాంతులను చేసే విధంగా ఉండకూడదు. తుఫాన్లు, వరదలు, ఉప్పెన్లు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు ఉత్పన్నమైనప్పుడు, కలరా, కరోనా వంటి వ్యాధులు విజృంభిస్తూ ఉన్నప్పుడు, వీలున్నంత మేరకు ముందస్తు సమాచారంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవసరమైతే రౌండ్ ద క్లాక్ ప్రసారాలకు చేపట్టి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు అనుసంధానకర్తగా ధైర్యాన్ని, సహకారాన్ని అందించి కష్టాల్ని, నష్టాల్ని తగ్గించిన సందర్భాలు ఆకాశవాణికి ఎన్నో. 2014 సంవత్సరం అక్టోబర్ నెలలో హుద్హుద్ తుఫాను

0: సృష్టించిన ప్రళయాన్ని, విధ్వంసాన్ని విశాఖపట్టణ వాసులు ఎప్పటికీ మరిచిపోరు. ఆనాడు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అందించిన సేవలను తెలియజేస్తున్నారు నాటి ప్రధాన కార్యక్రమ నిర్వహణాధికారి, విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ ఆకుల మల్లేశ్వరరావు.
1: యలమంచిల నుండి భీమిలి మధ్యలో తీరం దాటుతుందన్న సమాచారం అందుకొని 24 గంటల ప్రసారాలని మొదలుపెట్టాం. హుద్హుద్ తుఫాను ధాటికి మా 100 కిలోవాట్ల అగనంపూడిలోని మా టవర్ పడిపోయింది. ఇక మిగిలింది FM 3 కిలోవాట్ శక్తితో పనిచేసే ట్రాన్స్మిటింగ్ టవర్. దాని సహాయంతో దానికున్న పరిధిలో 24 గంటల ప్రసారాలు దాదాపు 6 రోజుల పాటు తిరిగి మామూలు పరిస్థితులు కొనసాగే వరకు FM విశాఖపట్నం కేంద్రం కొనసాగించింది. అది జీవితంలో నాకు దొరికిన ఒక సేవ చేసే అపూర్వమైన అవకాశంగా భావించాను. ఈ విపత్తుని ఎలా అధిగమించాలో, దాన్ని ఎలా ఎదుర్కోవాలో అన్న విషయాల గురించి శ్రోతల్ని అవేర్ చేస్తూ ప్రసారాలు కొనసాగించాం.
0: వచ్చిన సమాచారాన్ని రెండంచెల విధానం ద్వారా క్రోడీకరించి రూఢి చేసుకుని నిర్ధారించుకోవడం, అవసరమైతే 3 అంచెల విధానం ద్వారా ఖచ్చితపరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వివిధ స్టేషన్లలో పనిచేసిన ఇప్పటి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ కలగా కృష్ణమోహన్ తన అనుభవంలోని ఘటనల ప్రత్యక్ష కథనం.

0: ఆకాశవాణి ఈ నేషనల్ క్యాలమిటీస్లో నిర్వహించిన పాత్ర గురించి చెప్పాలంటే ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఉప్పెన 77 మన దివిసీ ఉప్పెన టైంలో ఆకాశవాణి అనౌన్స్మెంట్స్ వలన, ఈ ఆథెంటిక్ వార్తల వల్లనే కలెక్టర్లు అందరూ కూడా యాక్షన్ తీసుకుని నిర్ణయాలు తీసుకుని ప్రజలకి సహకరించగలిగారు. అలానే ప్రపంచంలోనే చాలా పెద్ద ఎర్త్క్వేక్, లాఠూర్ ఎర్త్క్వేక్ టైంలో కూడాను ఆకాశవాణిలో ఆ రోజు రాత్రి ఏదో రికార్డింగ్ కారణంగా ఉండిపోయిన కొందరు సేవ్ అవర్ సోల్ SOS అనౌన్స్మెంట్స్ ఇవ్వటం వలన అది హ్యామ్ రేడియో వాళ్ళు క్యాచ్ చేసి అక్కడి నుంచి వాళ్ళు కలెక్టర్కి ఇన్ఫామ్ చేసి అట్లా ఆ విధంగా జనానికి హెల్ప్ చేయడానికి అవకాశం కలిగింది. దానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి, కలెక్టర్లకు కానీ మిగతా సిబ్బందికి కానీ చర్య తీసుకోవడానికి అవకాశం కలిగింది ఓన్లీ ఆకాశవాణి వల్లనే అనేది నిర్వివాదాంశం. అది
1: ఈ మధ్య సామాజిక మాధ్యమాల ఉనికి బాగా పెరిగిపోయింది. వ్యక్తులు, సంస్థలు అనేక రకాలైన మాధ్యమాల ద్వారా వార్తలు, విశ్లేషణలు, చర్చా కార్యక్రమాలు చేపడుతున్నాయి. కొన్నైతే తమ తమ వ్యక్తిగత ఆలోచనలను నిజమైన ఆలోచనగా తామే సత్యశోధన గావించినట్లు ప్రజలకు చేరవేస్తున్నాయి. అదే నిజమని భావించి భ్రమించి ప్రజలు తప్పుదోవ పట్టే అవకాశము లేకపోలేదు. ఒకవేళ తమ కథను నిరూపితమైతే మేము ఆనాడే చెప్పామంటూ క్రెడిట్ తీసుకునేందుకు ముందుకు వస్తారు. కానీ నిరూపితం కాని తమ కథనాల్ని ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించిన సందర్భాలు మనకి కనబడవు. అందరికంటే నేనే ముందు సమాచారాన్ని అందించాలనే భావన, పోటీ ఆకాశవాణికి ఉండనే ఉండదు. కేవలం ఖచ్చితత్వమే. 2018 సంవత్సరం ఆఖరిలో పెటాయ్ తుఫాన్ కోస్తా తీరం వెంబడి విజృంభించింది. అప్పుడు కొంతమంది మత్స్యకారులు రేడియో విని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు, ప్రాణాలు రక్షించుకున్నారు. ఆనాడు విజయవాడ కేంద్రంలో పనిచేసిన ఇప్పటి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ గంటా విజయ్ కుమార్ నాటి ఘటన గుర్తు చేసుకుంటూ,
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నేను పనిచేస్తున్నప్పుడు రాత్రి సమయంలో సుమారుగా 8, 8:30 ఆ సమయంలో నాకు ఫోన్ వచ్చింది. మత్స్యకారులు 30 చీరాల సమీపంలో మరబోటులో చిక్కుకుపోయారు. వాళ్ళు వెనక్కి రావటం లేదు, మన సమాచారం వాళ్ళకి వెళ్ళటం లేదు,

0: వాళ్ళు వెంటనే వెనక్కి రావాలి, అది మీరు ఆకాశవాణిలో వెంటనే ప్రసారం చేయాలి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నాకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఆ వ్యక్తి ఎవరు ఫోన్ నోట్ చేసుకుని మన న్యూస్ ఎడిటర్కి నేను మరలా ఫోన్ చేసి నాకు ఫలానా వ్యక్తి ఈ నెంబర్ నుంచి కాల్ చేశారు, ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారా కాదా నిర్ధారించుకున్నాను. వెంటనే నా వాయిస్ రికార్డు చేసి ఇలా తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. అయితే చీరాల సమీపంలో 30 మంది వరకు మత్స్యకారులు మరబోటుల్లో వెళ్లారు, వాళ్ళు తిరిగి వెనక్కి రావాలి, అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వాళ్ళని తీర ప్రాంతానికి వెంటనే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఈ ప్రకటన ఎఫ్ఎం రెయిన్బోలో మనం ప్రసారం చేయడం జరిగింది. అయితే ఇది జరిగిన తర్వాత మర్నాడు ఆంగ్ల దినపత్రికలో ఒక పెద్ద న్యూస్ ఐటమ్ వచ్చింది, ఆకాశవాణి వల్ల 30 మంది మత్స్యకారులు ప్రాణాలు నిలబడినాయి.
1: '77 నవంబర్ నెల 19వ తేదీ దివిసీమ ఉప్పెన ఒక పీడకల, ఎన్నో వేల మందిని కబళించిన మరిచిపోలేని విషాద దుర్ఘటన. ఆనాటి ఆకాశవాణి హెచ్చరికలను అప్పటివారు ఇప్పటికీ తలుచుకుంటూనే ఉంటారు. ఆ కాళరాత్రి గురించి ఆ ప్రాంతపు వాసి ప్రత్యక్ష సాక్షి శ్రీ అద్దంకి పాండురంగారావు గారు.
2: అది కృష్ణా జిల్లా కోడూరు మండలం గొల్లపాలెం అనే గ్రామం. ఈ గొల్లపాలెం అనే గ్రామానికి 1977 నవంబర్ 19 ఒక కాళరాత్రి ప్రపంచ చరిత్రలోనే ఇంత భయంకరమైనటువంటి తుఫాన్ని అంతకితం ఎవరు చూడలేదు, ఇంకా చూడబోడు కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో మరి మా గ్రామం సముద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, సముద్రమే కబలిస్తుంది 10,000 మంది జనాన్ని, కొన్ని లక్షల పశు పక్షాదులను కూడా కబలిస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. కానీ ఆ రోజుల్లో ఆకాశవాణి ఒకటే అక్కడ ఆధారం, అంతకన్నా ఏమీ లేదు. మా మేనమామ వాళ్ళ ఇంట్లో రేడియో ఉంది, ఆకాశవాణి సూచనలు విని జాగ్రత్త పడ్డవాళ్ళు కొంతమంది సేవ్ అయ్యారు.
1: తాను కర్నూలు కేంద్రంలో పనిచేసినప్పుడు వచ్చిన వరదలు, ఆకాశవాణి చేపట్టిన చర్యల గురించి కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
3: అది 2007 జూలై మాసం. ఒకరోజు విపరీతంగా వర్షం వస్తుంది, సాయంత్రం 4-5 గంటల నుంచి మొదలైంది. అలా వాన విపరీతంగా పడతా ఉంది. వెంటనే కర్నూలు జిల్లా డిపిఆర్ఓ భాష గారికి ఫోన్ చేశా. సార్, ఇప్పుడు కర్నూలు ఎఫ్ఎం మరి ఈ చీకట్లో మునిగిపోతున్నటువంటి కాలనీవాసులకి ఏం హెల్ప్ చేయలేదా అని అడిగాను. అయ్యో, మీరు హెల్ప్ చేస్తానంటే అంతకన్నానా అని వెంటనే భాషాగారు కలెక్టర్ గారితో సంప్రదించారు. కలెక్టర్ గారు వెంటనే అర్జెంటుకు మొదలు పెడదాం, ఎఫ్ఎం ద్వారా ఇప్పుడు చాలా హెల్ప్ అవుతుంది మనకి అన్నారట. అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు దానకిషోర్ గారు అప్పటికప్పుడే ఏ ప్రాంతపు ప్రజలు ఏ ప్రాంతం పునరావాస కేంద్రానికి వెళ్ళాలో మరి ఆయన ఫోన్లోనే చెప్పడం మొదలుపెట్టాడు. ఇలా రాత్రి 3:15 వరకు కలెక్టర్ గారు ప్రతి 15-20 నిమిషాలకి ఆయన పరిస్థితులను తెప్పటం, ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు, పునరావాస కేంద్రాల్లో ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆయన వివరంగా చెప్పేవారు, ఎప్పటికప్పుడు ప్రసారం చేసేవాళ్ళం. అప్పుడు అక్కడ మునిగిపోతున్నటువంటి కాలనీలకి ఒకే ఒక సమాచార మాధ్యమం అందుబాటులో ఉంది, ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం. ఈ విధంగా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఆకాశవాణి నాకు చాలా తృప్తిగా ఉంది. అలాగే 2009 అక్టోబర్ 1 రాత్రి నుంచి వాన పడతానే ఉంది. ఇక అక్టోబర్ 2 కల్లా తుంగభద్ర పరివాహక ప్రాంతాలన్నిటిలో కూడా మరి నీరు విపరీతంగా స్ప్రెడ్ అయింది. నదికి 2 ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మునిగిపోవటం మొదలైంది. ముఖ్యంగా తుంగభద్ర నదికి కుడివైపున ఉన్నటువంటి కర్నూలు నగరంలోకి విపరీతంగా నీరు వచ్చేసింది. ఆ వరదలకి అల్లకల్లోలం అవుతుంది. ఆ స్థితిలో ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏం చేయాలని ఆలోచించి ఒక హెల్ప్ లైన్ మొదలుపెట్టింది. ఒకవైపు జిల్లా అధికారులు హెల్ప్ లైన్ నడుపుతున్నారు, దాంతోపాటుగా ఆ జిల్లా యంత్రాంగం అనుసంధానంగా మేము నడిపినటువంటి ఆ హెల్ప్ లైన్కి వరదల్లో మునిగిపోతున్నటువంటి ప్రజల నుంచి అనేక కాల్స్ వచ్చేవి. ఆ కాల్స్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో నడుస్తున్నటువంటి ఈ హెల్ప్ లైన్ అనుసంధానం చేస్తూ వాళ్లకు సమాచారం ఇచ్చేవాళ్ళం. ఆ విధంగా అధికారుల

0: సహాయంతో బయటకు వచ్చినటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. మా ద్వారా కర్నూలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా కొంత లబ్ధి పొందటం అనేది మాకు మంచి ఆనందం ఇచ్చినటువంటి విషయం.
1: శ్రోతలకు గుర్తుండే ఉంటుంది, ఈ మధ్య పహల్గాంలో తీవ్రవాదులు దాడి తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి చెబుతూ విస్మయం కలిగించే ఇతరత్రా ఏ మాటలు కథనాలు నమ్మవద్దని, అవసరమైన సమాచారాన్ని భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు సదరు మంత్రిత్వ శాఖ ద్వారా మాత్రమే అందిస్తామని ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దేశభద్రత, ప్రకృతి వైపరీత్యాలు వంటి సందర్భాల్లో సమాచార వ్యవస్థ కుదేలైనప్పుడు ప్రజల సంక్షేమం కోరి వాయుతరంగాల ద్వారా అవసరమైన సమాచారాన్ని అందిస్తూ ముఖ్య భూమిక వహిస్తూ వస్తుంది ఆకాశవాణి. స్వచ్ఛమైన సత్యం కొంచెం సమయం తీసుకోవడం సహజం కదా. ప్రభుత్వ సమాచార వ్యవస్థ కాబట్టి ప్రజల్లో ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన బాధ్యత ఆకాశవాణిదే. అయితే ఈ రోజుల్లో శాటిలైట్ వ్యవస్థ వల్ల, సాంకేతికత అభివృద్ధి చెంది అనేక రకాలైన సాధనాల ద్వారా ఎప్పటికప్పుడు వర్తమాన సమాచారం ప్రజలకు చేరువవుతున్నప్పటికీ, విపత్తుల సమయంలో ప్రభుత్వ సాధనమైన ఆకాశవాణి ఇచ్చే నిర్దిష్టమైన సమాచారం కోసం ఎదురుచూసే శ్రోతలు ఎప్పటికీ ఉంటూనే ఉంటారు.
0: ఇదండి విపత్తుల నిర్వహణలో ఆకాశవాణి చేసినటువంటి సేవల గురించి మచ్చుక కొన్ని మాత్రమే. నమస్తే, మీ సేవలు ఆకాశవాణి.
2: విపత్తుల నివారణలో ఆకాశవాణి పాత్ర. ఉదాహరణలు, ప్రత్యక్ష కథనాలతో శ్రీ బేతార్ రామసూర్య ప్రకాష్ గారు అందించిన ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. వార్తా ప్రసారం వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంతో భారత్ నార్వే దేశాలు దీర్ఘకాలిక భవిష్యత్తును నిర్మించుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. కేరళం నూతన ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ఈరోజు ప్రమాణం స్వీకారం చేశారు. వార్తల వివరాలు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ నార్వే 2 దేశాలు నియమాల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను, దౌత్యాన్ని విశ్వసిస్తాయని అన్నారు. కేవలం సైనిక ఘర్షణతో ఏ సమస్యను పరిష్కరించలేమని అన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలోని పరిస్థితులను ప్రస్తావిస్తూ శాంతిని త్వరగా పునరుద్ధరించే లక్ష్యంతో చేసే అన్ని ప్రయత్నాలకు ఇరు దేశాలు మద్దతు ఇస్తాయని చెప్పారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నార్వేలో పర్యటించిన ఆయన నార్వే ప్రధాని జోనాస్ గహర్స్టోర్తో కలిసి ఓస్లోలో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధాన్ని గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు అంగీకరించారు. అనంతరం నిర్వహించిన ఉమ్మడి పాత్రికేయుల సమావేశంలో భారత ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: ఎక్సలెన్సీ, ఆర్కిటిక్ సే ఔటర్ స్పేస్ తక్, గ్రీన్ షిప్పింగ్ సే బ్లూ ఎకానమీ తక్, ఎనర్జీ సెక్యూరిటీ సే లేకర్ ఫుడ్ సెక్యూరిటీ తక్, హమారా సహయోగ్ నయే ఫ్రంటియర్స్ కో చూ రహా హై. ఆయే హమ్ అప్నే గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే మాధ్యమ్ సే ఏక్ ట్రస్టెడ్ ఫ్యూచరిస్టిక్ ఔర్ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ కా నయా అధ్యాయ లిఖే. ఆప్కా బహుత్ బహుత్ ధన్యవాద్.
0: అంతకుముందు స్వీడన్ పర్యటనను ముగించుకున్న ఆయన ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల సంబంధాలకు సరికొత్త వేగం లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. ఉమ్మడి పరిశోధనల కోసం జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0, శాస్త్ర సాంకేతిక రంగాల బలోపేతానికి భారత్ స్వీడన్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారిడార్ను ప్రారంభించామని చెప్పారు.

0: కేరళలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దిగుమతులకు అంతరాయం ఏర్పడినప్పటికీ దేశంలోని రిఫైనరీలు యథావిధిగా పనిచేస్తున్నాయని, భారతదేశం వద్ద తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్ మంత్రిత్వ మీడియా సమావేశంలో పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సహజ వాయువుల నిల్వలు తగినంతగా ఉన్నాయని చెప్పారు. ఏ ఎల్పీజీ పంపిణీ కేంద్రంలోనూ నిల్వల కొరత ఏర్పడలేదని, అయితే వదంతులు వ్యాపించడం వల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భయాందోళనలతో అధిక కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇక రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అపర్ణ ఎస్ శర్మ మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల లభ్యత 50% పైగా ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఆమె చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం తర్వాత దేశీయ ఉత్పత్తి గణనీయంగా సుమారు 86.2 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఉందని ఆమె వివరిస్తూ,
1: Availability of fertilizer for the season, that is Kharif season, more than 51% across the states, and about 200.98 LMT of fertilizer is available across the country. There is no major change in the MRP of major fertilizer. Domestic production after the crisis period has been substantial, that is 86.2 LMT, and about more than 22 LMT of imports have reached our shores. So overall the position is comfortable.
0: కేరళం నూతన ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కేరళం రాష్ట 13వ ముఖ్యమంత్రిగా విడి సతీశన్ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. సతీశన్తో పాటు 20 మంది ఎమ్మెల్యేలను గవర్నర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. వారిలో 14 మంది తొలిసారిగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రస్తుత వేసవి కాలానికి గాను సమగ్రమైన ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. శరీరానికి సరిపడా నీరు తాగడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయాల్లో నేరుగా ఎండ తగలకుండా చూసుకోవడం, లేత రంగు కాటన్ దుస్తులను ధరించడం, ఆయా కాలాల్లో లభించే పండ్లు, ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉండే ద్రవ పదార్థాలను తీసుకోవాలని సూచించింది. వడగాలుల సమయంలో శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, ఎండలో పనిచేసే కార్మికులు, గుండె జబ్బులు, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు చాలా త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని, వీరి పట్ల ప్రత్యేక శ్రద్ద వహించడంతో పాటు నిరంతరం పర్యవేక్షణ అవసరమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. శరీరానికి చలవనిచ్చే ఆహార నియమాలను పాటించాలని ఆయుర్వేద విభాగం సూచించింది. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి పానీయాలు తీసుకోవడంతో పాటు తీవ్రమైన ఎండల్లో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సాంప్రదాయకంగా తయారు చేసే నిమ్మరసం, మామిడి, చింతపండుతో చేసిన పానీయాలను తీసుకోవాలని సూచించింది. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న మ్యాజిక్ వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 5 గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లఖింపూర్ ఖేరిలో ఊంచ్ గ్రామంలోని సిసయ్య జాతీయ రహదారిపై ఈ ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 12 మందికి పైగా రోజువారీ కూలీలతో ప్రయాణిస్తున్న ఈ వాహనం అదుపు తప్పి ముందు వెళుతున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ప్రధాని ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. నైరుతి ఋతుపవనాలు మే 26 కేరళంను తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ ప్రకటించింది. సాధారణంగా ఇవి ప్రతి ఏడాది జూన్1 కేరళకు చేరుకుంటాయని, ఈసారి 6 రోజుల ముందుగానే చేరుకునే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. నైరుతి ఋతుపవనాలు ఈరోజు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని ఐఎండీ వెల్లడించింది. మరిన్ని వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
2: సౌత్ వెస్ట్ మాన్సూన్ హాస్ ఫర్

0: advanced into some more parts of Southeast Arabian Sea, some parts of Comorin area, some more parts of Southwest and Southeast Bay Bengal, most part of Andaman Sea, entire Andaman and Nicobar Islands, and some parts of East Central Bay of Bengal. Then isolated heavy to very heavy rainfall is likely over Northeast India and over Andaman and Nicobar Island, Sub-Himalayan West Bengal and Sikkim during next 6 to 7 days, and over Tamil Nadu, Puducherry, Karaikal, Kerala, Mahe, Lakshadweep and South Indian Karnataka during next 3 days.
1: నీట్ యూజీ 2026 ప్రశ్న పత్రం లీకేజ్ కేసుతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏలో సంస్కరణల అమలుపై సమీక్షించాలని పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు చర్చల కోసం ఎన్టీఏ చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ జోషి సహా ఇతర ఉన్నతాధికారులకు కమిటీ నోటీసులు జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ ఎన్టీఏ సంస్కరణలపై ఈ నెల 21న విద్యామంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు కమిటీ ముందు విచారణకు హాజరు కావాలని రాజ్యసభ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక మరోవైపు ప్రశ్నపత్రం లీకేజీపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లో సీబీఐ 5 వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్రముఖ ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రొఫెసర్ శివరాజ్ మొటెగావ్కర్ను కూడా అరెస్టు చేసింది. ఇప్పటి వరకు న్యూఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ ప్రాంతాలలో 10 మంది నిందితులను సీబీఐ అరెస్టు చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంతో భారత్, నార్వే దేశాలు దీర్ఘకాలిక భవిష్యత్తును నిర్మించుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. కేరళం నూతన ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ఈరోజు ప్రమాణం స్వీకారం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో సమయం 8:40 దాటి 17 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన ఈ పాటకు ఇళయరాజా గారు సంగీతం అందించారు. సాహిత్యం అందించిన వారు వేటూరి సుందర్ రామ్మూర్తి గారు. చిత్రం గీతాంజలి.

శ్రోతలు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుండి మనో గారు, కేఎస్ చిత్ర గారు పాడిన ఈ పాటకు ఇలయరాజా గారు సంగీతం అందించారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, వెన్నెల కంటి గారు.

చంద్రలేఖ చిత్రం నుండి రాజేష్ కృష్ణన్ గారు, సుజాత మోహన్ గారు పాడిన ఈ పాటకు సందీప్ చౌత గారు సంగీతం అందించారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.

ఎంఎం కీరవాణి గారు సంగీతం అందించిన ఈ పాటను కెఎస్ చిత్ర గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు. చిత్రం ఆపద్ బాంధవుడు.

శ్రోతలు, మీరు ఇంతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో సమయం 9:30 దాటి 17 సెకండ్లు. ఇప్పుడు విందాం ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాల కార్యక్రమం. నిన్నే పెళ్లాడతా చిత్రం నుండి హరిహరన్ గారు, కేఎస్ చిత్ర గారు పాడిన ఈ పాటకు సందీప్ చౌత గారు సంగీతం అందించారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, హరిణి గారు పాడిన ఈ పాటకు ఏఆర్ రెహమాన్ గారు సంగీతం అందించారు. చిత్రం నరసింహ.

శ్రోతలు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం వింటున్నారు. చూడాలని ఉంది చిత్రం నుండి హరిహరన్ గారు పాడిన ఈ పాటకు మణిశర్మ గారు సంగీతం అందించారు. సాహిత్యం వేటూరు సుందర్రామ్మూర్తి గారు.

ఆకలి రాజ్యం చిత్రం నుండి ఎంఎస్ విశ్వనాథ్ సంగీతం అందించిన ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు ఆలపించారు. సాహిత్యం ఆచార్య ఆత్రేయ గారు.

0: పదము చేర్చి పాట కూర్చలేదా
1: సుభాష్
0: దని దశ సా అన్న.

దళపతి చిత్రం నుండి రాజశ్రీ గారు సాహిత్యం అందించిన ఈ పాటను కెఎస్ చిత్ర గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు. సాహిత్యం రాజశ్రీ గారు.

శ్రోతలు, మీరింతవరకు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం విన్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో శాస్త్రీయ సంగీతం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో చల్లా ప్రభావతి గారి వయోలిన్ వింటారు. చల్లా ప్రభావతి గారి వయోలిన్ వాద్యం వింటారు.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయోలిన్, శ్రీ ధన్వడ అనంత్ గారి మృదంగం వింటున్నారు. మీరు విన్నది అమ్మా ఆనందదాయిని గంభీర నాటం, ఆదితాళం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి రచన. రెండవ అంశం మహాగణపతి తోడిరాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితార్.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చల్ల ప్రభావతి గారి వయోలిన్, శ్రీ ధన్వడ అనంత్ గారు మృదంగం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పరాత్పర వాచస్పతి. పరాత్పర వాచస్పతి రాగం ఆదితాళం పాపనాశనం శివన్ రచనా.

ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చెల్లా ప్రభావతి గారి వయోలిన్, శ్రీ ధన్వాడ అనంతి గారి మృదంగం విన్నారు. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు విన్నారు. ఈరోజు ప్రసారమైన మా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు నమస్కారం. జై హింద్.

0: హలో
1: హలో సార్, ఆకాశ్ అనే సార్.
0: ఓకే, నా వాయిస్ వినపడుతుంది మీకు?
1: మీకు వినపడుతుంది నా
0: సార్? వినపడుతుంది, రేడియోలో కూడా వస్తుంది కదా?
1: వస్తాను సార్,
0: ఇంకో నంబర్ చేయండి.
1: సార్.